7.7 మెగాహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 10వ తేదీ సోమవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోల సమయం 5:55. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఇప్పుడు తెలుసుకుందాం.

భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ కార్మిక నాయకుడు, భారత స్వాతంత్ర సమర యోధుడు వరాహగిరి వెంకటగిరి అంటే వివి గిరి గారి జయంతి నేడు. వివి గిరి 1984 ఆగస్టు 10వ తేదీన ఒడిశాలోని బెరహంపూర్లో జన్మించారు. ఉన్నత విద్య కోసం ఐర్లాండ్ వెళ్లిన ఆయన అక్కడ న్యాయ విద్యను అభ్యసించారు. భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత క్రియాశీలకంగా కార్మిక ఉద్యమంలో పాల్గొని అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శి, ఆ తర్వాత అధ్యక్షుడయ్యారు. రెండు పర్యాయాలు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కు అధ్యక్షునిగా ఆయన పనిచేశారు.

1934లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యులయ్యారు. 1936లో మద్రాసు రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గిరి గారు కాంగ్రెస్ అభ్యర్థి బొబ్బిలి రాజాపై పోటీ చేసి గెలిచారు. 1937లో మద్రాసు ప్రావిన్సీలో రాజాజీ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మిక పరిశ్రమల మంత్రిగా ఆయన పనిచేశారు. 1942లో కాంగ్రెస్ ప్రభుత్వాలని రాజీనామా చేసినప్పుడు ఆయన తిరిగి క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కార్మిక ఉద్యమాన్ని నడిపి జైలుకెళ్లారు. గిరి గారిని రాజమండ్రి జైల్లో ఖైదీగా ఉంచారు.

ఇక 1967 భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 1969 భారత 4వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి వ్యక్తిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. 1974 వరకు రాష్ట్రపతిగా సేవలు అందించిన వారికి దేశానికి చేసిన సేవలకు గుర్తుగా 1975 భారతరత్న పురస్కారం లభించింది. 1980 జూన్ 24న వివి గిరి కన్నుమూశారు.

కార్మికుల హక్కుల కోసం పోరాడిన నాయకుడిగా, దేశ అత్యున్నత పదవిని అలంకరించిన ప్రజాసేవకుడిగా వివి గిరి గారి సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం.

ఇంతవరకు శ్రోతలు చరిత్ర పుటలు ఈరోజు ప్రత్యేకత విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు. ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

ఇంతవరకు శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఇంతవరకు శ్రోతలు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 30 నిమిషాలు. ఇప్పుడు విందాం సూక్తి సుధ. ఈనాటి సూక్తి సుధ వ్యాఖ్యాత కెకెఎస్ రాజలక్ష్మి గారు.
1: సత్ప్రయత్నం. ఈ ప్రపంచం ఒక గొప్ప వ్యాయామశాల. ఇక్కడికి మనం రావడం అంటే మనల్ని మనం బలవంతులుగా నిరూపించుకుందికే. అయితే ఈ ప్రయత్నంలో ఎన్నో కష్టాలు పడవలసి ఉంటుంది. ఎందరో మనల్ని వ్యతిరేకిస్తారు, కాని మనం ఎప్పుడు వెనకడుగు వేయకూడదు. ఓడిపోయి నేల కూలబడిపోకూడదు. ఒక్క క్షణం ఆకి ఆలోచించాలి, మనం చేసే పని ఎంత గొప్పది అయితే అంత అవమానించబడతాం. ఎంత కొత్త పని మనం మొదలు పెడితే అంత ఆ పనికి మనం వ్యతిరేకతను ఎదుర్కొంటాం. ఎంత గొప్ప పని మనం మొదలు పెడితే అంత ప్రతిఘటిస్తారు. అంటే మనం చేసే పనిలో ఎంత ప్రతికూలత ఎదురైతే అంత విజయానికి చేరువలో మనం ఉన్నట్లు గ్రహించాలి. ఎంత గొప్పతనం మనలో ఉంటే అంత కఠినమైనటువంటి పరీక్షలు ఎదుర్కోవలసి వస్తుంది. ఎన్ని విమర్శలను ఎదుర్కొంటే అంత వివేకంతో మన పనిని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇలా ముందుకు సాగడానికి ఎంతో ఓపిక కావాలి, మానసిక ధైర్యం కావాలి. మనలని మానసికంగా బలంగా చేసేది కేవలం ధ్యానం మాత్రమే. ధ్యానం చేయడం వలన సాధించలేనిది ఏదీ లేకుండా సమస్తాన్ని సాధించగలుగుతాము. పరమాత్ముడిని మన మదిలో నిలిపి ఆయన నామాన్ని కాని మంత్రాన్ని కాని జపించినట్లయితే మనలో సత్సంకల్పం, అఖండ ప్రేమ వంటి సుగుణాలు వృద్ధి చెందుతాయి. దుఃఖే స్వను దిగ్మనః సుఖేశ విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థిత ధీర్మునిరుచ్యతే. దుఃఖములకు కృంగిపోనివాడును, సుఖములకు పొంగిపోనివాడును, ఆసక్తిని భయక్రోధాలను వీడినవాడు స్థిత ప్రజ్ఞత సాధించినవాడు అవుతాడు. ఇలాంటి సద్గుణాలు కలిగినవాడు అన్నిటా విజయాలను సాధించగలుగుతారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే పదంతోటి భగవద్గీత ప్రారంభమైనది. అనగా ధర్మాన్ని ప్రతి ప్రదేశంలో పాటిస్తూ ఉంటే విజయం మనవంటే ఉంటుంది అని అర్థం. ధర్మాన్ని పాటిస్తే ఆనాడు అర్జునుడికి రథసారథి అయినటువంటి ఆ దేవదేవుడు ఈనాడు మన సేనకి నాయకుడుగా మారతాడు. ఆ దేవదేవుడే మన సేనా నాయకుడు.

0: మనలని వెనుకకు లాగిన వారు పాపం మనలని వెనుకకు లాగుతున్నామనేటువంటి భ్రమలో అక్కడే ఉంటారు. కానీ మనం చివరికి వారికి అందని స్థితికి చేరుకుంటాం. భగవద్గీత ఆధారంతో విజయ శిఖరాలని చేరుకుంటాం. గీతాశాస్త్రాన్ని ఆచరిస్తే ఆనాడు అర్జునుడికి వరించిన విజయం మనలని వరించి తీరుతుంది. ఆనాటి అర్జునుడి గురించి ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నట్లుగా మన ముందు తరాల వారు మన గురించి చెప్పుకుంటారు. మనం ఎంత గొప్పవారిగా అయ్యామో వారు అంత గొప్పవారు కావడానికి భావి తరాల వారు మన జీవన శైలిని అనుసరిస్తారు. ఉత్తమమైనటువంటి నైతిక బలంతో బాల బాలికలు తయారవుతారు. ఇలాంటి ఉన్నత సమాజాన్ని చూసి ఆ దేవదేవుడు ఆశీర్వదిస్తాడు. వినయ విధేయతలు, శ్రద్ధాభక్తులు, ఏకాగ్రత కలిగి ఉన్న వారిని విజయం వరించి తీరుతుంది. అందుకే మనమంతా మనలని వెనుకకు లాగే వారిని వదిలి మనలని వ్యతిరేకించే వారి ఎదురుగా విజయ శిఖరాన్ని అధిరోహించి ఆనందంగా జీవిద్దాం.
1: ఇంతవరకు శ్రోతలు సూక్తి శుద్ధ విన్నారు. వ్యాఖ్యాత కేకేఎస్ రాజ్యలక్ష్మి గారు, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో. సమయం 6:35. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

చేపల పెంపకంలో వచ్చే ఎరుపు మచ్చల వ్యాధి గుర్తింపు నివారణ మరియు చికిత్సా విధానం గురించి తెలుసుకుందాం. చేపల పెంపకం ఆధునిక వ్యవసాయ వ్యవస్థలో స్థిరమైన ఆదాయం మరియు పోషక భద్రతను అందించే ముఖ్య రంగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఉత్పాదకతను ప్రభావితం చేసే అంశాలలో చేపల వ్యాధులు ఒకటి. ముఖ్యంగా రెడ్ డిసీజెస్ లేదా ఎరుపు మచ్చల వ్యాధి చేపల పెంపకంలో సాధారణంగా కనిపించే సంక్లిష్ట రోగ సమూహము. ఇవి ప్రధానంగా బ్యాక్టీరియా సంక్రమణలు, నీటి నాణ్యతలో మార్పులు, పర్యావరణ ఒత్తిడి కారణంగా ఉద్భవించి చేపల శరీరంపై హిమరేజిక్ లెషన్స్ అంటే రక్తస్రావ గాయాలు, పుండ్లు మరియు శరీర కణజాల నాశనానికి దారితీస్తాయి. ఈ వ్యాధులు తక్కువ సమయంలోనే చేపల చెరువు మొత్తం వ్యాపించి అధిక మరణాలు, ఆర్థిక నష్టాలకు కారణమవుతాయి. ఈ నేపథ్యంలో ఎరుపు మచ్చల వ్యాధిపై శాస్త్రీయ అవగాహన ప్రారంభ దశలో లక్షణాల గుర్తింపు మరియు సమగ్ర నిర్వహణ పద్ధతులు అమలు అత్యంత అవసరము. నీటి భౌతిక రసాయన లక్షణాల నియంత్రణ, సరైన చేప పిల్లల నిల్వ సాంద్రత, పోషకాహార సమతుల్యత మరియు జీవ సంరక్షణ చర్యలు ఈ వ్యాధుల నివారణలో కీలక పాత్రను పోషిస్తాయి. అందువల్ల చేపల పెంపకంలో ఆరోగ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా స్థిరమైన ఉత్పత్తి మరియు రైతుల ఆదాయాన్ని పెంచడం సాధ్యమవుతుంది. ఎరుపు మచ్చల వ్యాధి అనేది ఒకే ఒక్క నిర్దిష్ట వ్యాధిని సూచించదు. ఇది చేపలలో కనిపించే హిమరేజిక్ లక్షణాలతో కూడిన వ్యాధుల సమూహంగా పరిగణించబడతాయి. ఈ వ్యాధులు ప్రధానంగా బ్యాక్టీరియా, ఉదాహరణకు ఏరోమోనాస్, సూడోమోనాస్, కొన్నిసార్లు వైరల్ కారకాలు, అలాగే నీటి నాణ్యతలో లోపాలు మరియు పర్యావరణ ఒత్తిడి కారణంగా ఉద్భవిస్తాయి. ఈ వ్యాధుల్లో చేపల చర్మం, కండరాలు మరియు అంతర్గత అవయవాలలో రక్తనాళాలు దెబ్బతినడం వల్ల హిమరేజ్ అంటే రక్తస్రావం సంభవించి శరీర ఉపరితలంపై ఎర్రటి మచ్చలు, పుండ్లు మరియు శరీర కణజాలం దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చేపల పెంపకంలో ఎరుపు మచ్చల వ్యాధి పరిధిలో పలు హిమరేజిక్ లక్షణాలతో కూడిన వ్యాధులు గుర్తించబడుతున్నాయి. వాటిలో ముఖ్యంగా పుండ్ల వ్యాధి, ఎరిథ్రోడర్మటిటిస్ మరియు బ్యాక్టీరియల్ సెప్టిసీమియా ప్రాముఖ్యత కలిగినవిగా పరిగణించబడుతున్నాయి. పుండ్ల వ్యాధి ప్రధానంగా చర్మ ఉపరితల కణజాలం దెబ్బతినడం వల్ల ప్రారంభమై తరువాత కండర కణజాలం వరకు విస్తరించి లోతైన పుండ్లతో కూడిన గాయాలుగా అభివృద్ధి చెందుతుంది. ఎరిథ్రోడర్మటిస్ వ్యాధిలో చర్మం పైభాగంలో ఎర్రటి వర్ణం స్పష్టంగా కనిపిస్తూ క్రమంగా నెక్రోసిస్ ద్వారా కణజాల క్షీణత సంభవిస్తుంది. ఇక సెప్టిసీమియా సందర్భంలో హానికర బ్యాక్టీరియా రక్త ప్రసరణ వ్యవస్థలో విస్తరించి సిస్టమిక్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. దీని ఫలితంగా శరీరమంతటా ఎరుపు మచ్చలు, అంతర్గత అవయవాలలో రక్తస్రావం మరియు అధిక మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ మూడు వ్యాధులు చేపల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ చేపల పెంపకంలో

ఉత్పాదకతను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. వ్యాధి లక్షణాల విషయానికొస్తే ఎరుపు మచ్చల వ్యాధికి గురైన చేపల్లో స్పష్టమైన వ్యాధికారక లక్షణాలు కనిపిస్తాయి. ఇవి వ్యాధి తీవ్రతను సూచించే ముఖ్య సూచికలుగా పరిగణించబడతాయి. ముఖ్యంగా చేపల శరీర ఉపరితలంపై హిమరేజిక్ మచ్చలు కనిపించడం ఈ వ్యాధుల ప్రధాన లక్షణం. ఇవి క్రమంగా పుండ్లుగా మారి కణజాల నాశనాన్ని కలిగిస్తాయి. చేపల ప్రవర్తనలో కూడా మార్పులు గమనించవచ్చు. ఇవి సాధారణ కదలికల కంటే నిదానంగా కదలడం, ఆహారం తీసుకోవడంలో తగ్గుదల లేదా పూర్తిగా ఆహారాన్ని తీసుకోకపోవడం కనిపిస్తుంది. అదనంగా చేపలు నీటి ఉపరితలానికి వచ్చి తేలడం, ఆక్సిజన్ లోపం లేదా శ్వాస సంబంధిత ఒత్తిడిని సూచిస్తాయి. కొన్ని సందర్భాలలో ఉదర భాగం ఉబ్బడం కూడా గమనించవచ్చు. ఇవి అంతర్గత ద్రవ సేకరణ లేదా అవయవాలు దెబ్బతినడాన్ని సూచిస్తుంది. అలాగే రెక్కలు మరియు తోక ప్రాంతాలలో రక్తస్రావం కూడా కనిపించడం సాధారణమే. ఎరుపు మచ్చల వ్యాధి అనేది పలు పర్యావరణ, జీవ సంబంధ మరియు నిర్వహణ సంబంధిత కారణాల సమ్మిళిత ప్రభావంతో సంభవిస్తుంది. ముఖ్యంగా నీటి నాణ్యతలో లోపాలు ఈ వ్యాధుల అభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తాయి. అమోనియా మరియు నైట్రేట్ స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు చేపల మొప్పలపై మరియు శరీర కణజాలంపై విషపూరిత ప్రభావం చూపి రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయి. అధిక సాంద్రతలో చేపలను నిల్వ చేయడం వల్ల జీవావరణ ఒత్తిడి పెరిగి వ్యాధికారక సూక్ష్మజీవులు వ్యాప్తి వేగవంతమవుతుంది. అదనంగా పోషక విలువలు లేని లేదా అసమతుల్య ఆహారం ఇవ్వడం వల్ల చేపల రోగ నిరోధక శక్తి ప్రతిస్పందన బలహీనపడుతుంది. కాలుష్యంతో కూడిన నీటి వినియోగం, ముఖ్యంగా ఆర్గానిక్ లోడ్లు మరియు హానికర సూక్ష్మజీవులు అధికంగా ఉన్నప్పుడు సంక్రమణలకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. వాతావరణ మార్పులు, ముఖ్యంగా ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు చేపల శారీరక స్థితిని ప్రభావితం చేసి వ్యాధి ప్రబలతను పెంచుతాయి. అలాగే అప్పటికే వ్యాధి సంక్రమణ కలిగిన లేదా నాణ్యత లేని చేపల విత్తనం వినియోగం ద్వారా వ్యాధి చేపల చెరువులోకి ప్రవేశించి వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ కారకాలు సమిష్టిగా పనిచేసి ఎరుపు మచ్చల వ్యాధి ఉధృతికి దోహదపడతాయి. ఎరుపు మచ్చల వ్యాధి నివారణ చర్యల విషయానికొస్తే వ్యాధి నియంత్రణలో నివారణ చర్యలు అత్యంత ప్రాధాన్యత కలిగినవి. ఎందుకంటే ఈ వ్యాధి ఒకసారి వ్యాపించిన తరువాత నియంత్రించడం కష్టతరం అవుతుంది. కాబట్టి చేపల చెరువులో నీటి భౌతిక రసాయన లక్షణాలను క్రమం తప్పకుండా పరిశీలించాలి. ముఖ్యంగా నీటి ఉదజని, నీటిలో కరిగి ఉన్న ప్రాణవాయువు, అమోనియా మరియు నైట్రేట్ స్థాయిలను నియంత్రిత పరిమితుల్లో ఉంచడం ద్వారా చేపల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సరైన చేప పిల్లల నిల్వ సాంద్రత పాటించడం ద్వారా జీవావరణ ఒత్తిడిని తగ్గించి వ్యాధుల వ్యాప్తిని నియంత్రించవచ్చు. సమతుల్య పోషకాహారంతో కూడిన నాణ్యమైన మేత ఇవ్వడం చేపల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చేపల చెరువులో సున్నం ఉదజని స్థిరీకరణతో పాటు హానికర సూక్ష్మజీవుల సంఖ్యను తగ్గించవచ్చు. అదనంగా కొత్తగా తెచ్చిన చేపల విత్తనాన్ని క్వారంటైన్ లేదా ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ ద్వారా శుద్ధి చేసిన తరువాత మాత్రమే కుంటలో ప్రవేశపెట్టాలి. తద్వారా బయట నుంచి వచ్చే హానికర సూక్ష్మజీవుల ప్రవేశాన్ని నివారించవచ్చు. చేపల చెరువులో సేంద్రియ అవశేషాలను తొలగించడం మరియు సమగ్ర జీవ సంరక్షణ చర్యలు అమలు చేయడం ద్వారా వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఎరుపు మచ్చల వ్యాధి ప్రభావిత చేపలలో వ్యాధి నియంత్రణకు తక్షణ మరియు శాస్త్రీయ చికిత్స చర్యలు అవసరము. ప్రధానంగా పొటాషియం పర్మాంగనేట్ ను 2-3 PPM సాంద్రతలో నీటిలో వినియోగించడం ద్వారా ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా పనిచేసి నీటిలో ఉన్న హానికర సూక్ష్మ జీవులు మరియు సేంద్రియ లోడును తగ్గిస్తుంది. అదేవిధంగా ఉప్పును 1-2% ద్రావణంలో చేపలకు స్వల్పకాలిక డ్రిప్ ట్రీట్మెంట్ గా ఇవ్వడం ద్వారా అస్మో రెగ్యులేషన్ మెరుగుపరిచి బయటి పరాన్న జీవులు మరియు సూక్ష్మ జీవాల ఒత్తిడిని తగ్గిస్తుంది. తీవ్రమైన బ్యాక్టీరియల్ సంక్రమణల సందర్భంలో యాంటీబయాటిక్స్ వినియోగం అవసరమవుతుంది. అయితే ఇవి చేపల నిపుణుల సలహా మేరకు మాత్రమే నియంత్రిత మోతాదులో వినియోగించాలి. తద్వారా రోగ నిరోధక శక్తి సమస్యను నివారించవచ్చు. అదనంగా సున్నంను హెక్టార్ కు 200-300 kg మోతాదులో కుంటలో ప్రయోగించడం ద్వారా నీటి ఉదజని స్థిరీకరణ, సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నం మరియు హానికర సూక్ష్మ జీవాల నియంత్రణ సాధ్యమవుతుంది. ఈ చికిత్సా విధానాలు సమగ్రంగా అమలు చేసిన

ఇంతవరకు శ్రోతలు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 45 నిమిషాలు కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6 గంటల 55 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. రైతులకు మేలు జరిగేలా రాష్ట్రంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగ నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలోని కలిదండిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తారు. తరువాత కలిదండిలో నిర్వహించే ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనపై మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఒక కాలపరిమితి విధించి అంటే మార్చి 2027 కల్లా ప్రభుత్వ తరపు నుంచి పరిష్కరించాల్సిన సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిందని చెప్పేసి కలెక్టర్ కి ఆదేశం ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే కేవలం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి మనం చేస్తాను. అది కార్యక్రమాన్ని అందరు కూడా అదే ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను అందరి.
0: రైతులకు మేలు జరిగేలా రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ ప్రాంగణంలో వరుణయాగం ఈ తెల్లవారుజామున ఆది పూజతో యాగక్రతువు ప్రారంభమైంది. మధ్యాహ్నం జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట మంత్రులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు యాగక్రతువులో పాల్గొంటారని అధికారులు తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చేయూతగా నిలుస్తోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న 13 మంది లబ్ధిదారులకు సుమారు 22 లక్షల రూపాయల విలువైన చెక్కులను కేంద్ర మంత్రి నిన్న అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, ప్రతి పేదవాడి ఆరోగ్యం సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడే పేద కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సహాయనిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, రాష్ట్రంలోని విమానాశ్రయ ప్రాజెక్టుల్లో కుప్పం తరువాత దగదర్తి విమానాశ్రయానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. విమానాశ్రయ పనులను వెంటనే వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి తెలియజేస్తూ,

0: ఇప్పటికే ఆ దగదర్తి ఎయిర్పోర్ట్ ను కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సివిల్ ఏవియేషన్ ద్వారా దీన్ని వెంటనే తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. భూసేకరణకి అవసరమైనటువంటి ఇంకా కొంత భూమిని సేకరించడానికి కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకి అనుమతి ఇచ్చి దాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి దానిలో నెక్స్ట్ ఫేజ్ లో మన స్టేట్ లో వచ్చేటువంటి 1-2 ఎయిర్పోర్ట్లలో కుప్పం తర్వాత దగదర్తి ఎయిర్పోర్టే వెంటనే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తొందరలో దానికి కూడా టెండర్లు పిలవడం జరుగుతుంది.
1: హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ దేశ ఐక్యతకు దేశభక్తికి త్రివర్ణ పతాకం ప్రతీకగా నిలుస్తోందని, భారతీయుల పోరాట స్ఫూర్తికి వందే మాత్రం గత 150 ఏళ్లుగా శాశ్వత ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కిషన్ రెడ్డి కోరారు. త్రివర్ణ పతాకంతో సెల్ఫీ తీసుకుని హర్ఘర్ తిరంగా వెబ్సైట్లో పంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా వందే మాతరం స్ఫూర్తి ప్రతి భారతీయుడిలో మరింత బలపడాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. రాజమహేంద్రవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నెల 3వ తేదీన యువకులు కారుతో ఢీకొట్టడంతో గాయపడిన ప్రియాంక చికిత్స పొందుతూ మృతి చెందటంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఎస్పీలతో శ్రవణ మాధ్యమం ద్వారా నిన్న సమీక్ష నిర్వహించి కేసు దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రియాంక కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలియజేశారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే తేట తెలుగులో రాసి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన ప్రముఖ రచయిత శంకరంబాడి సుందరాచార్య జయంతి ఈరోజు. ఈ సందర్భంగా తెలుగు సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు. 1914 ఆగస్టు 10వ తేదీన నాటి చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించిన ఆయనకు తెలుగు రచయితల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉపాధ్యాయునిగా, పాఠశాల పర్యవేక్షునిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఆంధ్ర పత్రికలో కూడా పనిచేశారు. 1977 ఏప్రిల్ 8వ తేదీన సుందరాచారి తుదిశ్వాస విడిచారు. సుందరాచారి కలం నుంచి జాలువారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఒకసారి విందామా?

0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ దువ్వాడ సెక్షన్లోని గుల్లిపాడు రైల్వే స్టేషన్లో 955 మీటర్ల అదనపు లూప్ లైన్ను నిర్మించారు. పాత మెకానికల్ సిగ్నలింగ్ వ్యవస్థ స్థానంలో ఆధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిపై విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా ఒక ప్రకటనలో మాట్లాడుతూ, గుల్లిపాడు రైల్వే స్టేషన్లో అదనపు లూప్ లైన్, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుతో రైళ్ల రాకపోకల సామర్థ్యం, భద్రత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వేలో ఎంఈఐ 634 వ్యవస్థను తొలిసారిగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఆధునీకరణ వ్యవస్థతో రైళ్ల నిర్వహణ మరింత సురక్షితంగా, సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిషా ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం.

0: ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తగ్గకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: ఇక తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. రైతులకు మేలు జరిగేలా రాష్ట్రంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యః నవదిల్ల్యాం స్వనివాసే 20-26 ఇత్యస్య రాష్ట్రమండల క్రీడాయాః పదక విజేతృభిః సహ మేళనం కృతవాన్. సంవాద సమయే పదక విజేతారః ప్రధానమంత్రిణా సహ క్రీడాయాః స్వానుభవాన్ నివేదితవంతః. సామాజిక సంచార పటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే శ్రీమోదీ అవదత్ యత్ తేషాం ఏకైకః అపి అసాధారణ ప్రదర్శనేన రాష్ట్రం గౌరవాన్వితవాన్ తథా తేషాం సఫలతా బహూన్ యూనః ప్రేరయిష్యతి. శ్రీమోదీ ఏకం దృశ్య శ్రవ్య సందేశం అపి ప్రకాశితవాన్ అథ అవదత్ యత్ యే క్రీడకాః భవిష్యే క్రీడాసు భాగం గ్రహీష్యంతి తే ప్రగతిం కరిష్యంతి. అసౌ నాగరికాన్ భారతస్య సదైవ ఉత్సాహవర్ధనం కర్తుం ఆహూతవాన్.
3: జో ఖేలేగా వో ఖిలేగా. ఆల్వేజ్ చీర్ ఫర్ భారత్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.
2: అవసరేస్మిన్ యువ కార్యాణాం క్రీడామంత్రి మనసుఖ మాండవియా తథా యువ కార్య ఖేల రాజ్యమంత్రి రక్షా నిఖిల ఖడసే చ ఉపస్థితే ఆస్తాం. దేశస్య సర్వేషు భాగేషు హర ఘర తిరంగా ఇత్యభియానం దేశభక్తేః రాష్ట్రైకతాయాః భారతస్య చ సమృద్ధ సాంస్కృతిక పరంపరాయాః ప్రోత్సాహనాయ ఆయోజ్యతే.

ఈనాటి ప్రసార విశేషాల్లో 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 7:15 ప్రసారమయ్యే శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరార్చన విందాం. అలాగే స్నేహం నేర్పిన పాఠం కథానిక వింటారు. రచన మరియు సమర్పణ శ్రీమతి అరుణ సందరి గారు. వీటితో పాటు చిన్నపిల్లల్లో చక్కెర వ్యాధి కారణాలు చికిత్స గురించి డాక్టర్ జి శ్రీదేవి గారితో పరిచయం విందాం.

8:35 ఈ సంగతి మీకు తెలుసా? ప్రపంచంలోని వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

9 గంటలకు హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలుకున్న సినీ గీతల కార్యక్రమం, 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలుకున్న సినీ గీతల కార్యక్రమం హలో అభిరుచి వినవచ్చు. 10 గంటల నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

ఇక ఈనాటి సాయంత్రం ప్రసారాలు 5 గంటలకు, ప్రసార విశేషాలు వింటారు 5 గంటల 5 నిమిషాలకు. వనితా వాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు విందాం 5 గంటల 30 నిమిషాలకు. యువత రంగం, ఈ కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువతకు నచ్చే మెచ్చే సినీ గీతాలు వింటారు. ఆరు గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు ఈ వారంలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు పునః ప్రసారం వింటారు. సమర్పణ అమరేంద్ర గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. అనంతరం జానపద గీతాలు విందాం. ఏడు గంటలకు అలనాటి మధుర గీతం విందాం. 7 గంటల 15 నిమిషాలకు వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమాన్ని హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఎనిమిది గంటలకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకున్న సినీ గీతాలు విందాం. 8 గంటల 15 నిమిషాలకు పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8 గంటల 30 నిమిషాల నుంచి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే విందాం. 10 గంటలకు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ మరియు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వినవచ్చు. 11 గంటల 10 నిమిషాలకు మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇంతవరకు శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని గడువు కంటే ముందే మన దేశం గత నెల 31వ తేదీ నాటికి 300 గిగావాట్ల సామర్థ్యాన్ని చేరుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి సంబంధించిన అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థుల డిమాండ్లను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను విద్యార్థులు ఖండించారు. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పాటును అందించే దిశగా తమ సామూహిక సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఒక పోస్టులో మన త్రివర్ణ పతాకం మనకు గర్వకారణమని, దేశం కోసం ఎల్లప్పుడూ ఉత్తమమైన సేవలు అందించేందుకు అది నిరంతర స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది చేపడుతున్న ప్రయత్నాలను వందే మాతరానికి అంకితం చేయడం తనకెంతో సంతోషాన్నిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. తిరంగా యాత్రలు, తిరంగా ర్యాలీలు, తిరంగా కాన్సర్ట్లు, వందే మాతరం సామూహిక గానం ద్వారా ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా ప్రచారం దేశవ్యాప్తంగా దేశభక్తి భావాలను వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తుందని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల భాగంగా పౌరులు జాతీయ గీతాన్ని జరుపుకోవడానికి వందే మాతరం 150వ వార్షికోత్సవం ఒక అవకాశం కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది వేడుకల్లో సూర్యపథ్ తిరంగా ఒక కీలకమైన విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను త్రివర్ణ పతాక ఉత్సవంలో ఏకం చేసే లక్ష్యంతో చేపట్టే మొట్టమొదటి వినూత్న కార్యక్రమం అని మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. పౌరులు ఇళ్లపై జాతీయ జెండా ఎగరేసి హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో తమ సెల్ఫీలను అప్లోడ్ చేయాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. స్వాతంత్ర్య దినోత్సవంతో ముడిపడి ఉన్న హర్ ఘర్ తిరంగా ప్రచారం దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో కూడిన ఒక భారీ కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలోని తన నివాసంలో 2026 కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలను కలుసుకున్నారు. పతకం గెలుచుకున్న క్రీడాకారులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వారి అసాధారణ ప్రదర్శనలతో ప్రతి ఒక్కరూ దేశం గర్వపడేలా చేస్తారని, ఈ క్రీడాకారుల విజయం ఎంతో మంది యువజనులకు స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. క్రీడల్లో కృషి చేసేవారే ఎదుగుతారని పేర్కొంటూ మోదీ ఒక వీడియో సందేశాన్ని కూడా పంచుకుని భారత్ను ఉత్సాహపరచాలని, భారత క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
1: जो खेलेगा वो खिलेगा. ऑलवेज चीयर फॉर भारत. भारत माता की जय. भारत माता की जय. भारत माता की जय.
0: ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాలు క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య, సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే తదితరులు పాల్గొన్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జూలై 23వ తేదీ నుంచి ఈ నెల 2వ తేదీ వరకు జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. వివిధ క్రీడల్లో భారతీయ క్రీడాకారులు 13 స్వర్ణ పతకాలు, 17 రజత పతకాలు, 9 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 39 పతకాలు గెలుచుకున్నారు. సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో 300 గిగావాట్ల స్థాయిని మన దేశం దాటింది. గత నెల 31వ తేదీన సాధించిన ఈ మైలురాయి 2030 నాటికి నిర్దేశించుకున్న 500 గిగావాట్ల సామర్థ్య లక్ష్యంలో 60% పైగా వాటాగా ఉంది. దేశంలో మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో సాంప్రదాయేతర విద్యుత్ సామర్థ్యం వాటా 54% చేరుకుందని నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. వివిధ రంగాల నుంచి లభించిన బలమైన సహకారంతోనే పరిశుద్ధ ఇంధన ఉత్పాదకతలో వృద్ధి సాధ్యమైందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2014లో కేవలం 2.8 గిగావాట్లుగా ఉన్న సోలార్ విద్యుత్ సామర్థ్యం ప్రస్తుతం 165 గిగావాట్లకు చేరుకుంది. 2025-26లో దేశంలో రికార్డు స్థాయిలో 55.29 గిగావాట్ల సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం చేర్చామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి సంబంధించిన అంశాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సంస్థాగతంగా యంత్రాంగాలను మరింత బలోపేతం చేయడం, విద్యార్థుల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేందుకు దృష్టి పెట్టాల్సిన కీలకమైన అంశాల గురించి చర్చించినట్లు ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి కూడా అయిన ప్రహ్లాద్ జోషి ప్రస్తుత చక్కెర సీజన్ కు సంబంధించి చక్కెర నిల్వల పరిస్థితి, ఉత్పత్తి అవసరాలను అంచనా వేసేందుకు ఒక ఉన్నతస్థాయి సమీక్ష కూడా నిర్వహించారు. చక్కెర మార్కెట్లో అందుబాటులో నిరంతరం ఉండేలాగా పర్యవేక్షణ జరపడం, తగినంత స్థాయిలో చక్కెర నిల్వలు ఉండేలా చూడడానికి తీసుకోవాల్సిన చర్యలపైన ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత నౌకాదళం, అమెరికా నౌకాదళం సంయుక్తంగా పేలుడు పదార్థాల నిర్వీర్యకరణ విన్యాసాలు 2026 ఈవేళ నుంచి 14వ తేదీ వరకు కొచ్చిలోని సదర్న్ నెవల్ కమాండ్ లో నిర్వహించనున్నాయి. రెండు దేశాల నేవీల ప్రత్యేక డైవింగ్ ఈఓడి బృందాల మధ్య పరస్పర సహకారం పెంపొందించేందుకు, నావిక సంబంధాలను బలపరిచేందుకు ఈ ద్వైపాక్షిక విన్యాసాలు తోడ్పడతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జార్ఖండ్ లో విద్యార్థుల నిరసన ప్రదర్శనలు కొనసాగుతుండగా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చెందిన 3 ఇన్ సర్వీస్ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. జేపీఎస్సీ సభ్యులు అజితా భట్టాచార్య, జమీల్ అహ్మద్, అనీమా హన్స్దా నిన్న గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్కు తమ రాజీనామాలు సమర్పించారు. రాష్ట ప్రభుత్వం సిఫారసు మేరకు జేపీఎస్సీ 3 సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై తమ డిమాండ్లకు సంబంధించి రాష్ట ప్రభుత్వాన అబద్దాలు ప్రచారం చేస్తోందని మరోపక్కన జార్ఖండ్ లోని విద్యార్థి నిరసనకారులు ఆరోపించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులు పెట్టిన డిమాండ్లలో 98% ఆమోదించినట్లు ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత విద్యార్థులు ఈ ఆరోపణలు చేశారు. రాంచీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థి ప్రతినిధులు తమ కొనసాగుతున్న నిరసనకు మద్దతివ్వాలని రాజకీయ పార్టీలను, ప్రజలను అభ్యర్థించారు. మరోపక్క విధానసభ మార్చికు విద్యార్థులు పిలుపునిచ్చిన దృష్ట్యా రాంచీలో జార్ఖండ్ పోలీసులు అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ నిషేధాజ్ఞలు విధించి కట్టుదిట్టమైన భద్రత చేశారు. ఇరాన్ అత్యున్నత నాయకుడు ముస్తఫా ఖమేనీ దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కి తన ప్రతినిధిగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ మాజీ అధ్యక్షుడు మొహసెన్ రజాయ్ను నియమించారు. ఈ పదవిలో ఉన్న మహమ్మద్ బాకీర్ జోల్గాధర్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. మార్చిలో అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హత్యకు గురైన అలీ లారిజాని, ఆ తర్వాత మొహమ్మద్ బాకీర్ జోల్గాధర్ ఈ పదవిని నిర్వహించారు. పార్లమెంట్కు అభ్యర్థులను పరిశీలించే గార్డియన్ కౌన్సిల్ కు, ఇరాన్ ఎక్స్పీడియన్సీ డిసెంటైన్మెంట్ కౌన్సిల్ కు మధ్య ఉన్న విద్వేషాలను ఇది పరిష్కరించనుంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఈ రోజుకు వాతావరణ సూచన జారీ చేసింది. ఈ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, అస్సాం, మేఘాలయ, తూర్పు మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముంబైలో జరిగిన ఎఫ్ఐఎస్యు వరల్డ్ యూనివర్సిటీ స్క్వాష్ ఛాంపియన్షిప్ లో టీమ్ ఈవెంట్ లో భారత్ రజత పతకం గెలుచుకుంది. ఓం సెంవాల్, షమినారియా, సూరజ్ కుమార్ చంద్, నిరుపమ దుబేలతో కూడిన భారత్ స్క్వాష్ జట్టు

0: క్వార్టర్ ఫైనల్స్ లో హాంకాంగ్ చైనాతో తలపడగా మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఈ నెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఎఫ్ఐబీఏ అండర్ 18 ఏషియన్ బాస్కెట్ బాల్ కప్ పోటీలు అహ్మదాబాద్ లో జరుగుతాయి. భారత్ తరఫున కోచ్ గా ఫిజియోథెరపిస్ట్ గా ప్రాతినిధ్యం వహించేందుకు గుజరాత్ కు చెందిన 3 స్థానికులను ఎంపిక చేశారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు పిలుపునిచ్చారు. పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని గడువు కంటే ముందే మన దేశం గత నెల 31 నాటికి 300 గిగావాట్ల సామర్థ్యానికి చేరుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏకి సంబంధించి నిన్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జార్ఖండ్ లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థుల డిమాండ్లను ఆమోదించాలని రాష్ట ప్రభుత్వం చేసిన ప్రకటనను విద్యార్థులు ఖండించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోల సమయం 7 గంటలు దాటి 15 నిమిషాలు. ఇప్పుడు విందాం శుభోదయం సింహపురి కార్యక్రమం.

శుభోదయం సింహపురి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమంలో సింహపురి సమాచారంతో పాటు స్వరార్చన విందాం. అలాగే స్నేహం నేర్పిన పాఠం కథానిక వింటారు. రచన మరియు సమర్పణ శ్రీమతి అరుణ సందడి గారు. అలాగే చిన్నపిల్లల్లో చక్కెర వ్యాధి కారణాలు చికిత్స గురించి డాక్టర్ జి శ్రీదేవి గారితో పరిచయం వింటారు. ముందుగా విందాం సింహపురి సమాచారం. నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రాబోయే తదుపరి దశ విమానాశ్రయ ప్రాజెక్టులో కుప్పం తర్వాత దగదర్తి ఎయిర్పోర్ట్కే ప్రాధాన్యత ఇచ్చి పనులు చేపడుతున్నామన్నారు. నెల్లూరు నగరంలో సంతపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దగదర్తి ఎయిర్పోర్ట్ పనులను వెంటనే వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు మంత్రి తెలిపారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టును త్వరితగతిన ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని విధాల అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. పద్మశాలి జిల్లా సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థులకు ప్రతిభా పురస్కార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలో మైపాడు రోడ్లో ఉన్న ఓ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతన్న సేవలో పథకంలో అర్హులైన చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి 25,000 చొప్పున ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు. 10వ తరగతిలో 593 మార్కులు సాధించిన కాసా సుచరణ్తో పాటు పలువురికి ప్రతిభా పురస్కారాలు ఆయన అందించారు. పేదరికాన్ని అధిగమించాలంటే గిరిజనులందరూ తమ పిల్లలను చదివించాలని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని బీవీ నగర్లో ఉన్న గిరిజన భవన్లో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. ఇందుకూర్పేట మండలంలోని గంగపట్నం శ్రీ చాముండేశ్వరి అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢమాసం చివరి ఆదివారం కావడంతో వివిధ రకాల పళ్లు కూరగాయలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మనుబోలు గ్రామదేవత మనుబోలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

0: ఆషాఢమాసం ఆదివారం సందర్భంగా కావలి శ్రీ భ్రమరాంబిక సేవా సమితి ఆధ్వర్యంలో జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షి తాయి అమ్మవారికి సారె సమర్పించారు. పెద్ద ఎత్తున సేవా సమితి మహిళలు హాజరై అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా సారెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
1: ఇంతవరకు శ్రోతలు సింహప్రి సమాచారం విన్నారు. ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 20 నిమిషాలు కావస్తుంది. ఇప్పుడు విందాం స్వరార్చన.
2: తిరుమల గర్భగుడిలో ఉన్న పరిమళం నా ఇల్లంతా వ్యాపిస్తోంది. నా ఇంటి అరుగులు గోడలు మెరిసిపోతున్నాయి. పెరటిలో ఉన్న చెట్లన్నీ ఎంతో ఆనందంగా విరబూసి ఉన్నాయి. నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ తిరుమలేశ్వరుడు నా ఇంటికి వచ్చాడు.

0: ఇప్పటి వరకు శ్రోతలు స్వరార్చన విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 27 నిమిషాలు. ఇప్పుడు విందాం స్నేహం నేర్పిన పాఠం కథానిక రచన మరియు సమర్పణ శ్రీమతి అరుణ సందడి గారు.
1: సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రీమతి అరుణా సందడి గారు మనకు అందించిన కథానిక
2: స్నేహం నేర్పిన పాఠం. అమ్మా, క్యారియర్ రెడీ అయిందా? కాలేజీకి టైం అయింది. అంజలి గట్టిగా తన రూమ్ నుండి తల్లి సంజనాకు వినిపించేలా అడిగింది. అబ్బబ్బా, ఈ అమ్మాయికి అన్ని తొందరే. ప్రతి ఒక్కటి వెంటనే జరిగిపోవాలి అంటుంది. వస్తున్నా అంజు అంటూ క్యారియర్తో అంజలి వద్దకు వచ్చింది. ఇదిగో తీసుకొని బయలుదేరు, ఈరోజు ఆటో అతను రానన్నాడు, బస్సులో వెళ్ళు అంది సంజన. అలాగే అమ్మా అంటూ క్యారియర్ బ్యాగులో పెట్టుకుని కాలేజీకి కదిలింది అంజలి. బస్టాప్లో బస్సు కోసం ఎదురు చూస్తున్న అంజలిని చూసి వినీలా డ్రైవర్తో చెప్పి కారు ఆపించింది. వినీలా అంజలి కాలేజీలో క్లాస్ ఫ్రెండ్స్. వినీలా బాగా డబ్బులో పుట్టి పెరిగింది. అది కావాలని అడగగానే అన్నీ కన్నుల ముందు ఉంటాయి. చిన్నప్పటి నుండి కష్టమనేది తెలియకుండా పెరిగింది. తన గొప్పతనం చూపించడానికి అందరినీ పలకరిస్తూ తన గురించి వారి ఇంటి గురించి చెబుతూనే ఉంటుంది. అంజలి వద్దకు వచ్చి

నీవు కాలేజీకి వెళ్తున్నావు కదా, నేను కూడా అక్కడికే వెళ్తున్నాను, రా నా కారులో వెళ్దాం అంది వినీలా పిలిచింది. ఓకే క్లాస్ కాబట్టి వెంటనే ఒప్పుకుంది. వినీలా కారు ఎక్కింది. అంజలి వినీలా దారిలో తన ఇంటి గురించి, తన పెంపుడు కుక్క గురించి గొప్పలు చెప్తుంది. అంజలి వింటూ ఊకొడుతుంది. తమ ఇంటి వద్ద నుండి కాలేజీకి వెళ్లే రోడ్డు పక్కనే చాలా కాలం నుండి ఒక ఫ్యాక్టరీ ఉంది. అందులో ఎందరో కూలీలు షిఫ్టులు మారుతూ పనిచేస్తూ ఉంటారు. ఈ మధ్య ఫ్యాక్టరీ రోడ్డు వేస్తున్నారు. రోడ్డంతా గతుకులతో, చుట్టూ మట్టి దిప్పలతో నిండి ఉంది. కారు టైర్కు ఏదో రాయి గుచ్చుకొని పంచర్ అయింది. ఏంటి డ్రైవర్, కారుకు ఏమైందా, ఆగిపోయింది అని ప్రశ్నించింది వినీలా. చీలనో రాయినో టైరుకు గుచ్చుకొని టైర్ పంచర్ అయినట్లుందమ్మా, 5 నిమిషాల్లో మార్చేస్తానమ్మా, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి అని కారు నుండి క్రిందకు దిగి పనిలో నిమగ్నమైపోయాడు డ్రైవర్. ఏసీ కారు నుండి బయటకు చూసిన వినీలకు ఒక తల్లి తన బిడ్డను చంకలో వేసుకొని తలపై బుట్టతో, దాని కింద తలకు మట్టి అంటకుండా గుడ్డను చుట్టుకొని బిడ్డను ఒడిసి పట్టుకుని ఎవరి కోసమో ఎదురు చూస్తూ కనిపించింది. వినీలా ఆమెను చూసి, అంజలి చూడు, ఆ బిడ్డను ఎండలో ఎత్తుకొని నిలబడింది ఆమె, అది కూడా చుట్టూ మట్టి దిబ్బ దుమ్ముతో నిండిన చోట. ఆ బాబును అలాగా తీసుకొని రాకూడదు, రోగాలు రాకుండా ఉంటాయా, బ్యాడ్ మదర్ కదూ, ఆమె ఒళ్ళంతా మట్టి, నాకు ఇలా ఉంటే అస్సలు నచ్చరు, ఆ చెమట చూడు ఎలా కారుతుంది, ఆ బాబు కూడా అంతలా తడిసిపోయాడు, ఆమె మన కారునే చూస్తుంది అంటూ ఏదో రాసుకుంటున్న అంజలిని వినీలా మరీ పిలిచి పిలిచి చూపించింది. ఆమెను జాగ్రత్తగా పరిశీలించి చూసింది అంజలి. అలా అనుకు విన్ని, వాళ్ళు పేదవారు, వారికి మీలా డబ్బులు ఉండవు, కష్టంలో పుట్టి కష్టంలో పెరుగుతారు, మేమన్నా మధ్యతరగతి వాళ్ళం, కానీ ఆమెను చూడు, కన్నబిడ్డను అలా మట్టిలో తనకు చుట్టుకొని చంకలో ఎత్తుకొని మట్టి మూస్తూ కూలి పని చేసుకునే ఆమె మంచిది కాబట్టి బిడ్డను అంటిపెట్టుకుని పని చేసుకుంది, అలసిపోయింది ఏమో, అలా కాసేపు నిల్చుంది అంది అంజలి. తన చేతిలోని బ్యాగు చూసి అందులోని క్యారియర్ బయటకు తీసింది. ఇప్పుడే వస్తాను అంటూ క్యారియర్ తీసుకొని కారు దిగి బిడ్డతో నిలబడి ఉన్న ఆ తల్లి వద్దకు వచ్చింది. చేతికి క్యారియర్ ఇచ్చింది. ఆ బిడ్డ తల్లి అంజలి చేతికి ఇచ్చిన క్యారియర్ చూసి, వద్దమ్మా, కాసేపటిలో మా మేస్త్రి వస్తారు, బిస్కెట్స్ టీ ఇస్తారు అన్నది. పర్వాలేదమ్మా, నేను తిరిగి వెళ్ళేటప్పుడు క్యారియర్ తీసుకుంటాను, ఈ లోపల బాబుకు పెట్టండి, బాబు ఏడుస్తున్నాడు, ఆకలైనట్లుంది అని వెనుతిరిగి కారులో ఎక్కి కూర్చుంది అంజలి. అదేంటి అంజలి, నీ క్యారియర్ ఆమెకిచ్చావు, మీ అమ్మ తిట్టదా అని అడిగింది వినీలా. పాపం, ఆమె బాబు ఆకలికి ఏడుస్తున్నాడు, అందుకే ఇచ్చాను, నాన్న నాకు 50 రూపాయలు ఇచ్చారు, ఈరోజు క్యాంటీన్లో తింటాను, నవ్వుతూ సమాధానమిచ్చింది అంజలి. నీకు బాధ అనిపించలేదా ఇలా నీ క్యారియర్ ఆమెకి ఇస్తూ అంజలిని అడిగింది వినీలా. లేదు విన్ని, మా ఇంట్లో అమ్మ నాన్న ఎప్పుడూ చెబుతారు, ఆకలితో ఉన్న పేదవారికి మన దగ్గర తినడానికి ఉన్న దాంట్లో కొంతైనా ఇవ్వాలి, అప్పుడే మనలో మానవత్వం ఉన్నట్లు, కష్టంలో ఉన్న వారిని ఆదుకొని సేవ చేయడమే మాధవ సేవ అని అంటారు నాన్నగారు అంది అంజలి. ఆ బాబు ఆకలి తీర్చినందుకు, ఒక మంచి పని చేసినందుకు మనసుకు సంతోషంగా ఉంది అంది అంజలి. వినీలకు చిన్నప్పటి నుండి ఎవరు ఇలా చెప్పలేదు, నేర్పలేదు, ఎప్పుడు ఎవరితో కలవనీయకుండా తాము ధనవంతులు గొప్పవారు అనే ఆలోచనలతో పెంచారు. విన్నీల అమ్మ నాన్న అందుకే విన్నీకి అంజలికి తెలిసినంత తెలియలేదు. ఈరోజు అంజలిని చూసినాక వినీలలో కూడా సేవ చేయాలనే భావం మదిలో నిండిపోయింది. వినీల అంజలి చేతులను గట్టిగా పట్టుకుని, చాలా థ్యాంక్స్ అంజలి, నీ వల్ల నేను ఈరోజు ఒక పాఠం నేర్చుకున్నాను, అది అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం, ఇక మీదట నీవు నేను కలిసి సహాయం చేద్దాం అని అంజలిని చూసి నవ్వింది వినీల. వినీలలోని మంచితనం చూసి సంతోషపడింది అంజలి. ఇద్దరు మంచి మిత్రులుగా మారారు. విన్ని పుట్టినరోజును సాధారణంగా జరుపుకొని ఆ డబ్బును వృధా చేయకుండా దాచి అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తుంది.
వినీలలో ఇప్పుడు గొప్ప పేద గొప్ప తేడా చూడటం మాయమై సేవ చేసే గుణం అలవడింది. మంచి స్నేహాలు ఎప్పుడు మంచే చేస్తాయి అని నిరూపిస్తూ అంజలి స్నేహము వినీలకు నడవడికలో మార్పు నేర్పిన పాఠం అయ్యింది. ధన్యవాదాలండి.

0: నిపుణులు చికిత్స. డాక్టర్ జి శ్రీదేవి గారితో పరిచయం.
1: నేటి మారుతున్న జీవన శైలిలో మధుమేహం అనే వ్యాధి గురించి మనం చాలా ఎక్కువగా వింటున్నాము. ఈ మధ్య కాలంలో టైప్ 1 డయాబెటీస్ కూడా ఎక్కువగా కేసెస్ చూస్తూ ఉన్నాం. మరి ఈ టైప్ 1 డయాబెటీస్ గురించి, దీనికి కారణాలు, నివారణ గురించి మనతో చర్చించడానికి డయాబెటాలజిస్ట్ డాక్టర్ జి శ్రీదేవి గారు మనతో ఉన్నారు. నమస్కారం శ్రీదేవి గారు.
2: నమస్తే
1: శ్రీదేవి గారు. అసలు ఈ టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటండి? అంటే మామూలుగా మనం చూసే మధుమేహ వ్యాధికి ఈ టైప్ 1 డయాబెటీస్ కి తేడా ఏంటండి?
2: యూజువల్ గా మనకి టైప్ 1 డయాబెటీస్ అనేది చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. మనకి టైప్ 2 అనేది ఒక ఏజ్ దాటినప్పటి నుంచి వస్తుంది, 30 ఇయర్స్ అలా స్టార్ట్ అయ్యేది టైప్ 2 డయాబెటీస్. ఈ చిన్నపిల్లల్లో చూసేదాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. ప్యాన్క్రియాస్ అనే గ్రంథి ద్వారా మనకి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. పూర్తిగా కొంతమందిలో ఏమవుతుంది అంటే ప్యాన్క్రియాస్ అనేది డిస్ట్రాయ్ అయిపోయి వాళ్ళలో ఇన్సులిన్ అసలు ఉత్పత్తి అవుతుంది అనమాట. అప్పుడు వాళ్ళని టైప్ 1 డయాబెటిక్ అంటాం. వాళ్ళకి ఇన్సులిన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట చిన్నప్పటి నుంచి కూడా. టైప్ 2 లో అంటే కొంతకాలం ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది, వాళ్ళకి మెడిసిన్స్ ద్వారా కూడా వాళ్ళకి డిసీజ్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఎప్పుడో వాళ్ళు ఫైనల్ స్టేజెస్ అంటే ఒక 15-20 ఇయర్స్ డయాబెటీస్ తో బాధపడిన తర్వాత వాళ్ళకి ఇన్సులిన్ అవసరం అవుతుంది అనమాట. ఆ ప్యాన్క్రియాస్ అనే గ్రంథి పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు మనం వాళ్ళకి ఇన్సులిన్ ఇస్తాం, అది టైప్ 2 అవుతున్నప్పుడు.
1: ఈ టైప్ 1 డయాబెటీస్ అసలు కారణాలు ఏంటండి?
2: యూజువల్ గా టైప్ 1 డయాబెటీస్ అనేది మనకి జెనెటిక్ గా ఎక్కువగా వస్తుంది. తర్వాత
1: తల్లిదండ్రులకు టైప్ 1 ఉంటేనే పిల్లలకు వస్తుందా అండి, లేకపోతే టైప్ 2 ఉన్నా కూడా వస్తుందా?
2: తల్లిదండ్రులకి టైప్ 2 ఉన్నా కూడా పిల్లలకి రావచ్చు అనమాట. అసలు డయాబెటీస్ లేని వాళ్ళకి కూడా తల్లిదండ్రులకి పిల్లలకి టైప్ 1 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. జన్యు ప్రకారంగా వస్తుంది. ఒకసారి మోడిఫికేషన్స్ అనమాట, జీన్స్ మోడిఫై అవ్వటం వల్ల ఈ టైప్ 1 వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ పిల్లలకి ఆవు పాలు చిన్నపిల్లలకి ఇచ్చినప్పుడు ఈ పోత పాలు వల్ల అలాంటి పిల్లలకు కూడా ఎక్కువగా ఈ టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. అందుకని ఆవు పాలను మాత్రం ఎక్కువ సజెస్ట్ చేయకూడదు అనమాట.
1: మరి చిన్నప్పుడు తల్లిపాలు ఇవ్వడం వల్ల చాలా లాభాలు ఉంటాయంటారు, అలాంటి లాభాల్లో ఒకటి ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ అనేది రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి.
2: కొంచెం శాతం వరకు అలా కూడా ఉంటుంది అనమాట.
1: ఇది పుట్టుకతోటే వస్తుందండి ఈ టైప్ 1 డయాబెటీస్, లేదా ఒక 3-4 ఏళ్లు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వస్తుందా? ఏ వయసులో రావడానికి అవకాశం ఉంటుంది?
2: మరి పుట్టుకతో రాదు, 8 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. రేర్ కేసెస్ లో 4 నెలలు పిల్లకు కూడా టైప్ 1 డయాబెటీస్ వచ్చిన పిల్లలు ఉంటారు. యూజువల్ గా అంటే 8 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ వరకు మనం ఎక్కువ శాతం మంది టైప్ 1 డయాబెటీస్ తో బాధపడే వాళ్ళని చూస్తాం.
1: 16 ఇయర్స్ దాటాక కూడా వచ్చే అవకాశం?
2: 16 ఇయర్స్ దాటాక కూడా ఎక్కువ మంది 16 ఇయర్స్ లోపు అయిపోతారు. 16 తర్వాత అంటే మనకి 23-24 ఇయర్స్ తర్వాత వచ్చిన డయాబెటీస్ ని మోడీ అంటాం అనమాట. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఓన్లీ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ వాళ్ళలో ఇన్సులిన్ ఉంటుంది, వాళ్ళకి టాబ్లెట్స్ ద్వారా కంట్రోల్ అవుతుంది. తర్వాత నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. టైప్ 1.5 డయాబెటీస్ అని కూడా అంటాం దీన్ని.
1: అసలు పిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ ఉంది అన్నది గుర్తించడం ఎలా అండి?
2: పిల్లల్లో ఏంటంటే వాళ్ళల్లో చాలా మంది ఎక్కువగా యూరిన్ పాస్ చేయటం, వెయిట్ తగ్గిపోవటం, చాలా సన్నగా లీన్ గా అయిపోతా ఉంటారు అనమాట. కానీ పిల్లల్లో వీక్నెస్ అనేది చెప్పరు, వాళ్ళు ఎక్కువగా బాగా ఆడుకుంటా ఉంటారు కాబట్టి నీరసం అనేది పిల్లలు మనకి యూజువల్ గా చెప్పరు. కానీ బాగా వీక్ గా అయిపోవటం, యూరినేషన్ ఎక్కువగా అవటం, తర్వాత మెయిన్ గా వెయిట్ లాస్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట.
1: తల్లిదండ్రులు దీన్ని ఎలా గుర్తించారండి?
2: బాగా బక్కచిక్కిపోవటం అని చెప్పాం కదా, ప్రతిసారి యూరిన్కి వెళ్ళటం, అలాంటప్పుడు ఒక జస్ట్ ఒక బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించడం మొత్తం, ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఎక్కడైనా కూడా బ్లడ్ షుగర్ చేస్తారు. సో అబ్నార్మల్ గా ఉంటే కనుక డయాబెటీస్ వచ్చినట్టు తెలిసిపోతుంది అనమాట. సింపుల్ బ్లడ్ టెస్ట్ మనకు చెప్తుంది.
1: టైప్ 1 డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఏముంటుందండి?
2: ఖచ్చితంగా టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి మనం చిన్నప్పటి నుంచే వాళ్ళలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది అసలు ఉండదు కాబట్టి వాళ్ళకి ఇన్సులిన్ అనేది మనం ఇచ్చే ట్రీట్మెంట్ అనమాట. టాబ్లెట్స్ అనేటివి వాళ్ళలో పనిచేయవు. చాలా మంది ఏంటంటే టాబ్లెట్స్ ఇస్తారా అని అడుగుతారు, కానీ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఏదో ఒక నెల అలా ఇస్తాం, కానీ పర్మనెంట్ క్యూర్ గా అంటే యూజువల్ గా ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళలో.
1: ఇన్సులిన్ అంటే ఇంజెక్షన్స్ ఫామ్ లో ఇస్తాం కదా డాక్టర్, పెద్దవాళ్లే ఇంజెక్షన్ అంటే భయపడుతూ ఉంటారు, అలాంటిది చిన్నపిల్లలు ప్రతిరోజు ఇంజెక్షన్ తీసుకోవడం అంటే కష్టం కదండి?
2: అది యాక్చువల్ గా చిన్నపిల్లలకి చాలా కష్టంగా అనుకుంటారు, కానీ పిల్లలు తొందరగా అకామిడేట్ చేసేసుకుంటారు. ఏ పనినైనా ఈజీగా చేసుకోవటానికి ముందుకు వస్తారు అనమాట. వాళ్ళు స్పోర్టివ్ గా తీసుకుంటారు అది కూడా, అంటే ఎంతో ఎక్కువ భయపడటం అలాంటిది ఏమి ఉండదు పిల్లల్లో. అంటే అది చక్కగా, ఇప్పుడు ఏంటంటే మనకి ఇన్సులిన్ పెన్స్ వస్తున్నాయి, ఆ నీడిల్ చాలా సన్నగా ఉంటుంది అనమాట, గుచ్చినట్టు కూడా తెలియదు అనమాట. వాళ్ళకి వాళ్లే చేసేసుకోవచ్చు కూడా, పెన్ లా ఉంటుంది, అది ఎక్కడికైనా కూడా క్యారీ చేసుకోవచ్చు. ఫ్రిజ్ లోనే పెట్టాలి అనే అవసరం ఉండదు అనమాట. మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా అది బ్యాగ్ లో పెట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు. వాళ్ళ స్కూల్కి వెళ్ళినా కూడా

0: పెన్ అని తీసుకోవచ్చు, జస్ట్ పెన్ లాగే ఉంటుంది. ఈజీగా చేసుకుంటున్నా కూడా వాళ్ళకి పెయిన్ అనేది అస్సలు ఉండదు అనమాట. చాలా సన్న నీడిల్తో ఉంటుంది, దానివల్ల వాళ్ళు ఏమి ఇబ్బంది పడరు.
1: చిన్న పిల్లలే అడ్మినిస్టర్ చేసుకోగలిగేలా ఫ్రెండ్లీగా ఉంటుందండి? డోస్ కొంచెం ఎక్కువ అవడం తక్కువ అవడం ఇలా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా?
0: వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ గైడెన్స్ లో చూపించుకుంటా ఉండాలి. ఎవ్రీ మంత్ గానీ ఎవ్రీ 3 మంత్స్ గానీ మానిటర్ చేసుకుంటా ఉండాలి. షుగర్స్ అనేవి పెరిగినప్పుడు డాక్టర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో అట్లీస్ట్ 3 మంత్స్ కి ఒకసారి అయినా డాక్టర్ చెకప్ అనేది అవసరం అవుతుంది అనమాట. ఎప్పుడు ఎవ్రీ 15 డేస్ కి ఒకసారి వీళ్ళు బ్లడ్ షుగర్ అయితే చెక్ చేసుకోవాలి. 3 మంత్స్ కి ఒకసారి డాక్టర్ విజిట్ చేస్తే వాళ్ళు డోసెస్ అనేది అడ్జస్ట్ చేసి ఇస్తారనమాట బ్లడ్ షుగర్ లెవెల్ బట్టి. కొంతకాలానికి వాళ్ళకే తెలిసిపోతుంది అనమాట, ఇంత బ్లడ్ షుగర్ ఉంటే ఇంత ఇన్సులిన్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు, ఒక 4 యూనిట్లు పెంచడం తగ్గించడం అట్లాంటి వాళ్ళు కొంచెం తెలివిగా ప్రవర్తిస్తారు.
1: యూజువల్ గా చిన్న పిల్లల్ని చూస్తే స్వీట్స్ చాక్లెట్స్ ఇలాంటి వాటి కోసం బాగా మారాం చేస్తూ ఉంటారు. మరి టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సిబ్లింగ్స్ ఉంటారు తోబుట్టువులు, ఒకళ్ళకి టైప్ 1 డయాబెటీస్ ఉండి ఒకళ్ళు నార్మల్ గా ఉంటే వాళ్ళతో పోటీ పడొచ్చు స్వీట్స్ ఇలాంటి
0: విషయంలో? పిల్లలనేసరికి వాళ్ళకి తినాలని అనిపిస్తా ఉంటుంది కదా. ఇప్పుడు మనకి షుగర్లెస్ స్వీట్స్ ఇటువంటి కూడా అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి మార్కెట్ లో అవి పెట్టచ్చు. మన నిదానంగా చెప్తే డాక్టర్ దగ్గరికి కన్సల్టేషన్ వెళ్ళినప్పుడల్లా డాక్టర్ చెప్తా ఉంటారు వాళ్ళకి ఇట్లా చేసుకోవాలని. సో వాళ్ళు డెఫినెట్ గా డాక్టర్ చెప్పింది వింటారు, వాళ్ళు చాలా మంచిగా కూడా బిహేవ్ చేస్తారు. అడల్ట్స్ కన్నా పెద్దవాళ్ళ కన్నా పిల్లలు తొందరగా అర్థం చేసుకుంటారు, వాళ్ళు రెస్ట్రిక్టెడ్ గానే ఉంటారు చాలా శాతం వరకు.
1: ఈ రోజుల్లో చదువులు అనేవి చాలా స్ట్రెస్ఫుల్ గా అయిపోయాయి. ఈ టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లల మీద ఈ చదువుల పోటీలో ముందుకు దూసుకు వెళ్ళాలి అని ఆశించడం ఓకేనండి?
0: అంటే ఈ టైప్ 1 మీరు అన్నట్టు ఎక్కువగా స్ట్రెస్ వల్ల కూడా షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. బెటర్ వాళ్ళల్లో అంత స్ట్రెస్ అనేది ఇవ్వకూడదు. చిన్నపిల్లల్లో మనం ఎక్కువగా సజెస్ట్ చేసేది ఏంటంటే ఆ పిల్లల్ని ఒక గేమ్స్ లో, అంటే ఏదన్నా ఫుట్బాల్ గేమ్ కానీ వాలీబాల్ టెన్నిస్ క్రికెట్ ఇట్లాగా ఎటువంటి గేమ్స్ సజెస్ట్ చేస్తాం అనమాట. వాళ్ళు ఆ గేమ్స్ లో నైపుణ్యం తెచ్చుకుంటే బెటర్ అనమాట, స్ట్రెస్ అనేది ఉండదు వాళ్ళు గేమ్స్ ఆడటం వల్ల. మెయిన్ గా మనకి ఎడ్యుకేషన్ అయితే డెఫినెట్ గా స్ట్రెస్ ఉంటుంది, దానివల్ల షుగర్స్ అవి పెరగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ చదువుకున్నా కూడా వాళ్ళకి కంపల్సరీ ఖచ్చితంగా ప్రతి టైప్ 1 డయాబెటిక్ చైల్డ్ కి ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉన్న గేమ్ లో వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించేటట్టు తల్లిదండ్రులు కొంచెం ప్రోత్సహించాలి. ఈవెన్ స్కూల్స్ లో అయినా టీచర్స్ అయినా కూడా వాళ్ళకి స్పెషల్ గా వాళ్ళకి కొంచెం యాక్టివిటీ అనేది పెంచడం బెటర్ అనమాట. ఈవెన్ మనకి చాలా మంది ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్స్ క్రికెట్ ప్లేయర్స్ కూడా టైప్ 1 డయాబెటీస్ తోనే నెంబర్ 1 అయిన వాళ్ళు ఉన్నారు. ఈ మిస్ యూనివర్స్ కి పోటీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట.
1: సో పిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ ఉంటే పేరెంట్స్ నిరాశ అని స్కూళ్ళకు నూరు కావాల్సిన అవసరం
0: అవసరం అయితే ఖచ్చితంగా లేదు. వాళ్ళు కూడా నార్మల్ గా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో పైకి వస్తారు.
1: ఈ టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళు రేపు పెద్దయ్యాక పెళ్లి చేసుకోవచ్చా నార్మల్ గా?
0: అంటే టైప్ 1 వాళ్ళు ఏంటంటే ముందుగానే వాళ్ళు ఫ్యామిలీలో ఇట్లా డయాబెటీస్ ఉంది అని చెప్పి చేసుకోవచ్చు. వాళ్ళకి పిల్లలు కలగటం అంతా నార్మల్ గానే ఉంటుంది. కాకపోతే చాలా మంది ఏంటంటే పెళ్లి చేసుకునే ముందు ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా దాచడం వల్ల ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ గా ప్రతిరోజు ఇన్సులిన్ చేసుకోవాలి. ఎవరికైనా తెలుస్తుందేమో అని ఇన్సులిన్ చేసుకోవడం మానేసి సడన్ గా డయాబెటిక్ కీటోఎసిటోసిస్ లోకి వెళ్తారు. అంటే ఇప్పుడు టైప్ 1 వాళ్ళు అట్లీస్ట్ ఒక 2 డేస్ 3 డేస్ ఇన్సులిన్ చేసుకోకపోయినా వాళ్ళకి డయాబెటిక్ కోమాలోకి వెళ్ళడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. సో వాళ్ళు ఇన్సులిన్ అనేది ఆపకూడదు.
1: అండ్ కన్సీవ్ అవ్వడంలో ఏమన్నా ప్రాబ్లం ఉంటుంది?
0: కన్సీవ్ అవ్వచ్చు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే షుగర్స్ కన్సీవ్ అయ్యే టైంలో మాత్రం వాళ్ళు 15 డేస్ కి ఒకసారి షుగర్ చెక్ చేసుకుంటూ షుగర్స్ బాగా కంట్రోల్ గా ఉంచుకోవాలి ప్రెగ్నెన్సీ టైంలో గానీ కన్సీవ్ అయ్యే టైంలో గానీ.
1: ఈ రోజుల్లో చూసుకుంటే వైద్య శాస్త్రం అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. మరి ఇటువంటి కాలంలో జీన్ థెరపీలో కానీ ఏమైనా కొత్త టెక్నిక్స్ వచ్చాయండి టైప్ 1 డయాబెటీస్ అనేది జన్యుపరంగా సంక్రమించకుండా ఉండడానికి?
0: అంటే ఇటువంటివి ఇంకా స్టడీస్ అవి చేస్తూ ఉన్నారు. ఈ జన్యు పరీక్షల్లో ఎక్కువగా చేసేది ఏంటంటే ఈ స్టెమ్ సెల్స్ థెరపీస్ గానీ అవి చేస్తున్నారు. ప్యాన్క్రియాటిక్ డిస్ట్రక్షన్ చేసి కొత్తవి స్టెమ్ సెల్స్ ఇంప్లాంట్ చేయటం ప్యాన్క్రియాస్ లో ఇటువంటి స్టడీస్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా 100% అయితే రాలేదు. అంటే ఈవెన్ ప్యాన్క్రియాస్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఉంది. ఇప్పుడు మనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎట్లాగో అట్లా చేయొచ్చు, కానీ దానివల్ల ఏంటంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది అనమాట. ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే 1% సక్సెస్ రేట్ ఉంటుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది మనకి. నెక్స్ట్ టైం లివర్ హార్ట్ కూడా చేస్తున్నారు, అట్లాగే ప్యాంక్రియాస్ కూడా ఉంటుంది, కానీ చాలా తక్కువ పర్సెంట్ మనకి దాని వల్ల రిజల్ట్స్ వస్తాయి.
1: ఈ టైప్ 1 డయాబెటీస్ ఉండే తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ మీరు ఇచ్చే సలహా ఏంటండి?
0: టైప్ 1 డయాబెటీస్ వల్ల పిల్లల్లో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళు ఏమి నిరుత్సాహపడకుండానే హ్యాపీగానే ఉంటారనమాట. కానీ తల్లిదండ్రులే ఎక్కువగా బాధపడతా ఉంటారు పిల్లవాడికి ఇట్లా వచ్చిందని, కానీ అంత నిరుత్సాహపడేది ఏమి ఉండదు.

0: పిల్లలు హ్యాపీగానే దాన్ని అడ్జస్ట్ అవ్వగలరు, వాళ్ళు ఈజీగానే తీసుకుంటారనమాట. చిన్న వయసు నుండి వచ్చినా కదా వాళ్ళకి ఏంటంటే అంతా కూడా సిస్టమాటిక్ లైఫ్ అనేది కూడా అలవాటు అవుతుంది. పెద్దవాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి సిస్టమాటిక్ లేక వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక డైట్ అలవాటు చేసుకుని పెద్ద అయినాక సడన్ గా వెజిటబుల్స్ తినమని లేకపోతే స్వీట్స్ తినద్దు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ చెప్పేసరికి వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు. అదే చిన్నపిల్లలు అయితే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక రకమైన డైట్ అలవాటు చేసేస్తాం కాబట్టి వాళ్ళు ఈజీగానే కస్టమైజ్ అయిపోతారు, అన్ని కూడా వాళ్ళు బాగానే చేసుకుంటూ ఉంటారు.
1: ఇందాక మీరు చెప్పారు టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లల్ని ఎక్కువగా స్పోర్ట్స్ ఇలాంటి యాక్టివిటీస్ లో ఎంగేజ్ చేయాలని. మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఏమైనా దెబ్బలు అంత త్వరగా నయం అవ్వవంటారు, మరి పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది?
0: అంటే వాళ్ళు దెబ్బతగిలినప్పుడు జాగ్రత్త అనేది తీసుకోవాలి, ఎందుకంటే హై లెవెల్స్ బ్లడ్ షుగర్స్ ఉంటే పుండ్ అనేది మానటం కష్టంగా ఉంటుంది. సో బెటర్ వాళ్ళు అంటే ఇన్సులిన్ లెవెల్స్ అనేవి చాలా వరకు రెగ్యులేట్ అయిపోతాయి ఈ స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉంటే. ఇప్పుడు రేర్ గా తగులుతూ ఉంటాయి కదా దెబ్బలు, దాని గురించి అంత భయపడే అంత ఉండదన్నమాట. పెద్దవాళ్ళల్లో ఏంటంటే ఏదన్నా అల్సర్ వచ్చింది అనుకోండి అది మానటం అనేది ఎందుకు తక్కువ అంటే వాళ్ళల్లో సర్క్యులేషన్ అనేది అప్పటికే డిఫెక్ట్ వచ్చేస్తుంది, పుండు గాయం అనేది మానదు.
1: డాక్టర్ గారు, యూజువల్ గా టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో వింటూ ఉంటాము కిడ్నీలు పాడవ్వడం లేదా కంటి చూపు మందగించడం, కాళ్ళు ముద్దుబారిపోవడం ఇలాంటి సమస్యల గురించి వింటూ ఉంటాము, మరి టైప్ 1 డయాబెటీస్ లో కూడా ఇలాంటివి వచ్చే అవకాశం ఉందా పిల్లలకు?
0: పిల్లలకి అంటే వాళ్ళు ఒక సిస్టమాటిక్ గా షుగర్స్ కంట్రోల్ చేసుకుంటా ఉంటే ఇవి లేట్ గా వస్తాయి అన్నమాట. కొంతకాలానికి పాడవుతాయి కానీ వాళ్ళు ముందు నుంచి జాగ్రత్త తీసుకొని షుగర్స్ అవి కంట్రోల్ చేసుకుంటా ఉంటే ఇది కొంచెం లేట్ అవుతుంది అన్నమాట.
1: ఏ వయసు దాకా
0: అంటే ఇప్పుడు వాళ్ళకి 8 ఇయర్స్ కి డయాబెటీస్ వచ్చింది అనుకోండి, ఒక 30 ఇయర్స్ అంటే వాళ్ళంతా చాలా జాగ్రత్తగా షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటా ఉంటే కూడా వాళ్ళకి పెరుగుతుంది అనమాట, కొంత కాలం టైం ఉంటుంది అనమాట. వాళ్ళు అశ్రద్ధ చేసి సరిగా షుగర్స్ కంట్రోల్ లేదనుకోండి వాళ్ళకి 10 ఇయర్స్ కి ఎర్లీగా ఇప్పుడు కాంప్లికేషన్స్ అన్ని వచ్చేస్తాయి. సో మనం బాగా వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్ గా ఎవ్రీ 3 మంత్స్ కి కానీ డాక్టర్ కన్సల్టేషన్ ఎవరో ఒకరి చేత కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్. రెగ్యులర్ బ్లడ్ షుగర్స్ ప్రతి 15 రోజులకి బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవటము, షుగర్ లెవెల్స్ చాలా చక్కగా కంట్రోల్ చేసుకుంటే కాంప్లికేషన్స్ అన్ని కూడా డిలే అవుతాయి అనమాట, ఎక్కువ టైం తీసుకుంటాయి అనమాట. వాళ్ళు అశ్రద్ధ చేస్తే తొందరగానే వస్తాయి కాంప్లికేషన్స్.
1: ఇందాక కౌన్సిలింగ్ అన్నారు, మరి టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎటువంటి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు మీరు?
0: మేము యూజువల్ గా ఇచ్చే కౌన్సిలింగ్ వాళ్ళని యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీలో ఎక్కువగా అంటే చదువులోకి వెళ్ళకుండా, చదువులోకి వెళ్ళటం వల్ల ఎక్కువ స్ట్రెస్ డెఫినెట్ గా ఉంటుంది, అలా కాకుండా వాళ్ళకి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండే ఆక్యుపేషన్ అంటే వాళ్ళు రేపు వాళ్ళంతటా వాళ్ళు బతకాలి కాబట్టి దానికి వాళ్ళకి అటువంటి ఆక్యుపేషన్ నేర్పించమంటాం అనమాట, ఫిజికల్ యాక్టివిటీ ఉండేవి.
1: అండ్ మరి తల్లిదండ్రులు ఈ మైండ్ సెట్ కి అలవాటు పడేలాగా వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం?
0: డెఫినెట్ గా వాళ్ళు ఫస్ట్ లో కొంచెం బాధపడతారు కానీ ఆఫ్టర్ 2-3 మంత్స్ అంటే మనకి రెగ్యులర్ గా విజిట్ చేసేసరికి థర్డ్ కౌన్సిలింగ్ వల్ల వాళ్ళు సెట్ అయిపోతారు, అంత బాధపడరు అనమాట. మిగతా తోటి పిల్లలు ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారు. వాళ్ళు వెళ్ళే డాక్టర్ కూడా వాళ్ళకి ఎంత ఇదిగా చెప్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట.
1: మరి ఈ టైప్ 1 డయాబెటీస్ వచ్చిన పిల్లలు ఎటువంటి డైట్ తీసుకోవాలి?
0: అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఎట్లాంటి ఆహారం చెప్తామో సేమ్ టైప్ 1 వాళ్ళకి కూడా అదే డైట్, అంటే ఎక్కువగా స్వీట్స్ తీసుకోవద్దని చెప్తాం, తీసుకునే ఆహారం ప్రతి 2 గంటలకి ఇవ్వాలి, కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ అంటే బియ్యంతో చేసేవి తక్కువగా తీసుకోమని చెప్తాము. బ్రేక్ఫాస్ట్ వచ్చిందనుకో మనకి కామన్ గా ఇడ్లీ దోశ ఇటువంటి అలవాటు కాబట్టి అటువంటి కాబట్టి కొంచెం చేంజెస్ అంటే పెసరట్టు, పెసరలో ఓన్లీ పప్పులే ఉంటాయి కదా పెసరట్టు, లేకపోతే మనం తీసుకునే ఇడ్లీలో ఎక్కువగా రవ్వ మిక్స్ చేస్తాం, అట్లా రవ్వ లేకుండా ఓన్లీ మినపప్పుతో చేసే ఇడ్లీలు అట్లా కొంచెం వేరియేషన్ చేయాలన్నమాట. ఎక్కువ పప్పు దినుసులు ఇవ్వటం వల్ల వాళ్ళలో ప్రోటీన్ డైట్ ఇవ్వటం వల్ల మజిల్ పవర్ పెరుగుతుంది, షుగర్ లెవెల్స్ కూడా అంత పెరగకుండా ఉంటాయి. అలా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి, బ్రౌన్ రైస్ తీసుకోవటం అంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ బియ్యం కంటెంట్ తగ్గించుకోవాలన్నమాట. మిగతా పీచు పదార్థాలు ఎక్కువగా వెజిటబుల్స్ తీసుకోవచ్చు, దాళ్ళు పెరుగు తర్వాత ఎగ్ వైట్ ప్రోటీన్ డైట్ ఇవ్వటం ఇవన్నీ చేయాలి.
1: టైప్ 1 డయాబెటీస్ గురించి మా శ్రోతలకు ఇన్ని విలువైన విషయాలు వివరించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇంతవరకు శ్రోతలు చిన్నపిల్లల్లో చక్కెర వ్యాధి కారణాలు చికిత్స దీని గురించి డాక్టర్ జి శ్రీదేవి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు లలిత గీతాలు విందాం.

ఆకాశవాణి సింగపూరి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలు సమయం 8 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం.

0: at Asian Junior Weightlifting Championships in Tashkent. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు.
2: కార్గిల్ అమరవీరుల ర్యాలీ, ఆక్వా రైతులతో కేంద్ర సహాయ మంత్రి చర్చలు, తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు, స్వచ్ఛ పట్టణంగా పాలకొల్లు తదితర వార్తల సమాహారంతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కార్గిల్ అమరవీరుల త్యాగాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో చిరస్థాయిగా నిలిచిపోతాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. భీమవరంలో జూలై 26న నిర్వహించిన కార్గిల్ అమరవీరుల సంస్మరణ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. మాతృభూమి సంరక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు కేంద్ర సహాయ మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, దేశ సరిహద్దులు, మంచుకొండల్లో తమ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగమే స్వేచ్ఛావాయువుల భారతావని అన్నారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చిత్తశుద్దితో కృషి చేస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు. భీమవరంలో ఆక్వా రైతులతో శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ఫీడ్ ధరలు హఠాత్తుగా పెరగటం వల్ల ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే దీనిపై కేంద్ర మంత్రులతో చర్చించామన్నారు. త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికై జల్జీవన్ మిషన్, అమృత్ పథకాల ద్వారా విజ్యేశ్వరం నుంచి గోదావరి జలాలను శుద్ది చేసి సరఫరా చేసేందుకు 400 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లు పట్టణంలోని 18వ వార్డులో August 3వ తేదీన 2 కోట్ల 91 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న మంచినీటి పైప్లైన్ల పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ, గ్రామ పట్టణ వార్డులలో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామన్నారు. అనంతరం పట్టణంలో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు 5 కోట్ల 8 లక్షల రూపాయలతో చెత్తను ఆదాయ వనరుగా మార్చే పనులు చేపట్టామన్నారు. పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు పనులు చేపట్టామన్నారు. ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్తను సేకరించి ఈ ప్లాంట్ ద్వారా మల్టీపర్పస్ వనరుగా మార్చే పనులు జరుగుతున్నాయన్నారు. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో 2వ తేదీన 61 మంది లబ్ధిదారులకు 51 లక్షల 74 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ఏర్పడిన 26 నెలల కాలంలో 15 కోట్ల 90 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పేదల ఆరోగ్యం కోసం లబ్ధిదారులకు అందజేశామన్నారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల్లో పాల్గొనే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు పనులు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. ఈ నెల 5వ తేదీన జిల్లా అధికారులతో భీమవరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని గోదావరి తీరంలోని పెనుగొండ మండలంలో 3, ఆచంట మండలంలో 6, ఎలమంచిల మండలంలో 13, నరసాపురంలో 12 స్నానఘట్టాలు ఉన్నాయని వీటిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. పుష్కరాల సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ పనులతో పాటు యాత్రికుల బస, విడిదీళ్ల వివరాలను అందుబాటులో ఉంచాలన్నారు. భక్తులు స్నానఘట్టాల సమీపంలో పిండ ప్రదానాలు చేసేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు లక్ష్యాలను సాధించి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు కష్టపడి చదవాలని కలెక్టర్ నాగరాణి చెప్పారు. వాసవి పెనుగొండలోని వెనుకబడిన బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ పరిశీలించారు. హాస్టల్లో విద్యార్థుల హాజరు, త్రాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, భోజనం, స్నాక్స్ సరఫరాలను పరిశీలించారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సామాన్య ప్రజలకు తక్కువ ధరలకే బియ్యాన్ని రైతు బజార్ల ద్వారా అందిస్తున్నట్లు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు చెప్పారు. భీమవరం రైతు బజార్లో బియ్యం విక్రయ కేంద్రాన్ని రామాంజనేయులు 2 August ప్రారంభించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ, బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగినందున ప్రభుత్వం రాష్ట్రంలో 115 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల విక్రయ కేంద్రాల ద్వారా స్టీమ్ బియ్యం కిలో 52 రూపాయలకు, రా బియ్యం 50 రూపాయలకు విక్రయిస్తోందన్నారు. 15 August స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఈ ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. భీమవరంలో 5 August నిర్వహించిన సమావేశంలో డిఆర్ఓ మాట్లాడుతూ, జాతీయ స్ఫూర్తి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ర్యాలీ, స్వతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా ప్రగతిని సూచించే విధంగా శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. బిడ్డకు అవసరమైన మానసిక శారీరక పోషకాలు తల్లిపాలలో లభిస్తాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవిబాబు చెప్పారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా 5August భీమవరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో రవిబాబు మాట్లాడుతూ, తల్లి

బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. బిడ్డకు అవసరమైన వ్యాధి నిరోధక శక్తి తల్లి పాల ద్వారా లభిస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఇలపకుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ

ఇప్పుడు నేను చెప్పబోయేవి చెట్లు కాదు, మొక్కలు కాదు, జంతువులు కూడా కాదు. ఇవి ఒక ప్రత్యేకమైన ప్రపంచానికి చెందిన జీవులు. సూర్యుడు అన్నింటికీ జీవనాధారం. మనుషులకు, జంతువులకు, మొక్కలకు, అందరికీ బ్రతకడానికి సూర్యుడు ఎంతో అవసరం. కానీ ఈ జీవికి సూర్యుడు అవసరం లేదు. చీకటిలోనూ జీవించగలవు, వెలుగు లేకుండా బ్రతకగలవు. కొన్ని మనకు ఔషధాలు, కొన్ని ఆహారం, మరికొన్ని మాత్రం ప్రాణాంతకం. ఏంటి కావ్య, తెలిసి తెలియనట్టు, చెప్పి చెప్పనట్లు, అర్థమై కానట్టు ఏంటి ఇంతకీ ఇవి అనుకుంటున్నారా? అవే మష్రూమ్స్, పుట్టగొడుగులండి. ఏంటి మష్రూమ్స్లో అన్ని స్పెషల్స్ ఉన్నాయా అంటే వింటే మీరే ఒప్పుకుంటారు, బుజ్జి మష్రూమ్స్లో భలే విషయాలు ఉన్నాయి అని. అద్భుతమైన మష్రూమ్స్ ప్రపంచంలోకి అడుగు పెడదామా? వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ. మనం రెగ్యులర్గా మష్రూమ్స్ని చూస్తూనే ఉంటాం, అట్లీస్ట్ తెలిసి ఉంటుంది కదా తినకపోయినా. కానీ ఎంతమందికి తెలుసు ఇవి మొక్కలు కావు, జంతువులు కావు, ప్రత్యేకమైన జీవరాజ్యానికి చెందినవి అని. మష్రూమ్స్ అనేవి ఫంగస్, ఫంగీ అనే జీవజాతికి చెందినవి. మొక్కలకు ఆకులుంటాయి, కాండం ఉంటుంది, కిరణజన్య సంయోగం చేస్తాయి. కానీ మష్రూమ్స్కి ఆకులుండవు, కాండం ఉండదు, సూర్యకాంతి అవసరమే లేదు. అందుకే ఇవి చీకటిలో కూడా జీవించగలవు. మష్రూమ్స్ విత్తనాల ద్వారా పుట్టవు, స్పోర్స్ ఉంటాయి. ఒక చిన్న మష్రూమ్ లక్షల స్పోర్స్ ను విడుదల చేస్తుంది. గాలిలో, నీటిలో, నేలలో ఎక్కడైనా మష్రూమ్స్ పుడతాయి. అనుకూల పరిస్థితులు ఉంటే పెరుగుతాయి. ఈ స్పోర్స్ నుంచి మైసీలియం అనే తెల్లటి జలం లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఈ మైసీలియం నేలలో, చెట్లలో, పాత చెక్కలో వ్యాపించి అనుకూల సమయం వచ్చినప్పుడు పెరుగుతుంది. బయటకు కనిపించే మష్రూమ్ గా మారుతుంది. అందుకే చూసారా, పల్లెటూర్లలో పుట్టల పైన పుట్టగొడుగులు వర్షం పడితే చాలు వచ్చేస్తూ ఉంటాయి. అక్కడ ఆల్రెడీ ఈ మైసీలియం అనేది ఉంటుంది. సో వర్షం పడ్డప్పుడు అది బయటకు వస్తుంది. ఒకసారి ఒక పుట్ట దగ్గర మష్రూమ్స్ వస్తే మళ్ళీ మళ్ళీ కూడా మనం నెక్స్ట్ ఇయర్ ఆ పుట్ట దగ్గరికి వెళ్లే చూస్తూ ఉంటాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇక్కడ మష్రూమ్స్ వచ్చాయి కాబట్టి ఈ ఇయర్ కూడా వస్తాయి అని. దీనికి రీజన్ ఇదే అన్నమాట. ఇంతకీ వీటికి మనం పుట్టగొడుగులు అని ఎందుకు పేరు పెట్టాం మీకు తెలుసు కదా. అవి పుట్టల పైన ఎక్కువగా కనిపిస్తాయి, అలాగే చూడ్డానికి గొడుగు ఆకారంలో ఉంటాయి కాబట్టి మనం పుట్టగొడుగులు అని పిలుస్తాం. సహజంగా పుట్టగొడుగులు పొలాల్లో, అడవుల్లో, చెట్ల వేర్లల్లో, చెట్ల కింద, చనిపోయిన చెట్ల మీద, పాడైపోయిన కలప మీద, గడ్డి మైదానాల్లో, పశువుల పేడ దగ్గర, కొండలపైన, ఎత్తైన ప్రాంతాల్లో, భూమి లోపల కూడా పెరుగుతూ ఉంటాయి. మనకు బయటకు కనిపించేది మష్రూమ్ శరీరం కాదు, అది కేవలం ఫలం మాత్రమే. మైసీలియం అనేది అసలు జీవం. మష్రూమ్స్కు నిజమైన జీవమే మైసీలియం. ఇది నేలలో కిలోమీటర్ల వరకు వ్యాపించగలదు, పోషకాలను పీల్చుకుంటుంది, చెట్లతో సహజీవనం చేస్తుంది. కొన్ని అడవుల్లో ఒక మైసీలియం వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అందుకే మష్రూమ్స్ను భూమి అడుగున ఉన్న ఇంటర్నెట్ అని కూడా అంటారు. మష్రూమ్స్కు సూర్యకాంతి అవసరం లేదు. ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ అంటే మొక్కలు ఆకుల ద్వారా సూర్యరశ్మిని నుంచి ఆహారం తీసుకుంటూ ఉంటాయి కదా, అది వీటికి అవసరం లేదన్నమాట. ఇవి పాత చెట్లు, చెత్త, మృతజీవులు, ఆకులు, కాండం వాటి నుంచి పోషకాలు పొందుతూ ఉంటాయి. అందుకే గుహల్లో, చీకటి అడవుల్లో, తడి ప్రదేశాల్లో సులభంగా పెరుగుతూ ఉంటాయి. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పమంటారా, మష్రూమ్స్ కూడా మనుషుల్లాగానే శ్వాసిస్తాయి. మనలాగానే అవి ఆక్సిజన్ను తీసుకుంటాయి. నార్మల్గా చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి కదా, కానీ మష్రూమ్స్ ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ జీవుల్లాగానే విడుదల చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అది జీవే కదా. ప్రపంచంలో ఇప్పటి వరకు 14 లక్షలకు పైగా మష్రూమ్స్ జాతులు ఉన్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మనం గుర్తించినవి కేవలం 1 లక్ష కంటే కూడా తక్కువ. అంటే ఇంకా మనకు తెలియని వేలాది మష్రూమ్స్ ఉన్నాయన్నమాట. మష్రూమ్స్ అంటే మనకు తెలిసి మనం

వండుకొని తింటూ ఉంటాం. మరి మనం సాధారణంగా తినే మష్రూమ్స్, బటన్ మష్రూమ్స్, ఒయిస్టర్ మష్రూమ్, మిల్క్ మష్రూమ్, షిటాకే మష్రూమ్, పోర్టబుల్లే మష్రూమ్, వీటిలో ఎక్కువగా ప్రోటీన్ ఉండి కొవ్వు తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉంటుంది. శాకాహారులకు ఇది మాంసానికి ప్రత్యామ్నాయంగా కూడా చెప్తూ ఉంటారు. మరి విషపూరితమైన మష్రూమ్స్ గురించి మీకు తెలుసా? ప్రపంచంలో 100కు పైగా తీవ్రమైన విషపూరితమైన మష్రూమ్స్ ఉన్నాయి. వీటిలో ప్రసిద్ధమైంది డెత్ క్యాప్ మష్రూమ్. ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. డెత్ క్యాప్ మష్రూమ్ లో అమాటాక్సిన్ అనే అత్యంత విషపూరితమైన పదార్థం ఉంటుంది. ఇది మన శరీరంలోని కాలేయం మరియు కిడ్నీలను పూర్తిగా నాశనం చేస్తుంది. కొన్ని గంటల్లో ప్రాణాంతకంగా మారుతుంది. చాలా కొద్దిగా తిన్నా, ప్రాణాపాయం, వండినా, వేయించినా దాంట్లో ఉన్న విషం మాత్రం పోదు. ఇది ఎక్కువగా యూరప్, ఉత్తర అమెరికా, ఆసియాలో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన ఇండియా కూడా ఆసియాలో భాగమే. తినే మష్రూమ్స్ లా కనిపించడం వల్ల చాలా మంది వీటిని చూసి మోసపోతూ ఉంటారు. అందుకే అడవుల్లో దొరికే మష్రూమ్స్ ను శాస్త్రీయంగా గుర్తించకుండా తినకూడదు. ఇంకా ఇలాంటి విషపూరితమైన పుట్టగొడుగులు ఫాల్స్ మొరల్, డెస్ట్రాయింగ్ ఏంజెల్. పేరు చూడండి, ఏంజెల్ అట ఎంత బాగుందో. ఇప్పుడు ఒక పాట విందామా? ఈ పాట మీకోసం.

మష్రూమ్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. ప్రపంచంలో అతి పెద్ద మష్రూమ్ హనీకోంబ్ హనీ ఫంగస్ అమెరికాలో ఉంది. ఈ మష్రూమ్ మైసీలియం 8.8 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. దీని వయస్సు దాదాపుగా 2500 సంవత్సరాలు. ఇది ప్రపంచంలో అతి పెద్ద జీవిగా గుర్తించబడింది. ఒకే జీవి 1000 సంవత్సరాలుగా జీవించడం అద్భుత విషయం కదా. పైకి కనిపించే మష్రూమ్లు చిన్నవిగా ఉంటాయి, కానీ భూమి లోపల మైసీలియం వలలా విస్తరించి ఉంటుంది. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పన, హనీ ఫంగస్ మష్రూమ్ నుంచి లైట్ కూడా వస్తుందండి. ఈ మష్రూమ్ భూమి లోపల భాగం రాత్రి వేళ మనకు వెలుగులో మెరుస్తూ కనిపిస్తుంది. ఈ వెలుగును శాస్త్రీయంగా బయోలుమినెసిస్ అంటారు. బయోలుమినెసిస్ అంటే జీవి లోపల జరిగే రసాయన ప్రతిచర్య వల్ల వెలుగు రావడం. మసకగా ఆకుపచ్చ రంగులో ఈ లైట్ ఉంటుంది. పూర్తిగా చీకటిలో మాత్రమే ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ మష్రూమ్ వెలుగు మెనుగురు పురుగుల వెలుగులాగా ఉంటుంది. ఇది ప్రకృతి యొక్క అద్భుతం కదా. కొన్ని మష్రూమ్స్ మట్టిని శుభ్రం చేస్తాయి. ఇవి వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్న విషయాలే, కానీ ఇవి శాస్త్రీయంగా సత్యమైనటువంటి విషయాలు. కొన్ని రకాల మష్రూమ్స్ ను కాలుష్యమైన మట్టిని, నీటిని, వ్యర్థాలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియను మైకోరిమిడియేషన్ అంటారు. మష్రూమ్స్ లో ఉండే ఎంజైమ్స్ మట్టిలోని విష రసాయనాలను, పెట్రోల్, డీజిల్ అవశేషాలను, పురుగు మందులను విచ్ఛిన్నం చేసి హానిలేని పదార్థాలుగా మారుస్తాయి. ఓయిస్టర్ అనే మష్రూమ్ చమురు లీక్ అయిన నేలలో కూడా పెరిగి ఆ విష పదార్థాలను తొలగించగలవు. కొన్ని మష్రూమ్స్ లో ప్లాస్టిక్ ను కరిగించే సామర్థ్యం కూడా ఉంది. ఇంకొన్ని రకాల మష్రూమ్స్ ప్లాస్టిక్ ని ఆహారంలో ఉపయోగించి కరిగించగలదు కూడా. ప్లాస్టిక్ 100 సంవత్సరాలైనా కూడా కరిగిపోదు, కానీ మష్రూమ్స్ ప్రకృతి మార్గంలో ప్లాస్టిక్ ను తగ్గించగలవు. భవిష్యత్తులో ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారంగా కూడా వీటిని మార్చవచ్చు. ఎంత మంచి విషయం కదా అండి. ఇవి ప్రకృతి యొక్క శక్తి. ఇంకా మష్రూమ్స్ మీద ఎన్నో ఆశ్చర్యకరమైన ప్రయోగాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ రోజు ప్రపంచాన్ని ఎక్కువగా వేధిస్తున్నటువంటి సమస్య అధిక ప్లాస్టిక్ వాడకం. దీనికి మష్రూమ్స్ మంచి పరిష్కారం అవుతున్నాయి. మష్రూమ్స్ లో మైసీలియం అనేది భూమి లోపల వ్యాపించి ఉంటుందని తెలుసుకున్నాం కదా. దాన్ని ఉపయోగించి ప్లాస్టిక్ బదులుగా ప్యాకింగ్ మెటీరియల్, కప్పులు, ప్లేట్లు, బాక్సులు తయారు చేస్తారు. ఇవి 100% బయోడిగ్రేడబుల్, మట్టిలో కలిసిపోతాయి అన్నమాట. ప్లాస్టిక్ లా శతాబ్దాల పాటు ఉండిపోవు, ప్రకృతికి ఎలాంటి హాని కూడా చేయవు. ఇప్పుడు చెప్పేది నమ్మలేని నిజం. మష్రూమ్స్ ని ఇళ్ల నిర్మాణంలో కూడా వాడుతున్నారండి. యుఎస్ఏ, యూరప్, ఆఫ్రికా వంటి దేశాల్లో మైసీలియంతో తయారు చేసినటువంటి బ్రిక్స్ ఇటుకలను ఉపయోగిస్తూ ఉన్నారు. ఇవి తేలికగా ఉంటాయి, కానీ చాలా బలంగా ఉంటాయి. వేడి, చలి లోపలికి రాకుండా ఇన్సులేషన్ ఇస్తాయి. తక్కువ ఖర్చుతో కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. ఇంకో విషయం తెలుసా, అంతరిక్షంలోకి, స్పేస్ లోకి వెళ్లే వాళ్లకు ఎక్కువగా మష్రూమ్ ని ఆహారంగా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే అంతరిక్షంలో ఆహారం తయారు చేసుకోవడం చాలా కష్టం కదా. మష్రూమ్స్ తక్కువ స్థలంలో పెరుగుతాయి, సూర్యకాంతి అవసరం లేదు, ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే నాసా వంటి సంస్థలు మష్రూమ్స్ ను అంతరిక్ష యాత్రికుల ఆహారంగా పరిశీలిస్తూ ఉన్నారు. మష్రూమ్స్ లో ఔషధ గుణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. మష్రూమ్స్ లో మనకు ఎక్కువగా విటమిన్ డి లభిస్తుంది. ఇందులో ఎక్కువ కాల్షియం ఉంటుంది. దీనివల్ల ఎముకల ఆరోగ్యం బలం

0: ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ B2, B3, B5, B9 అధికంగా ఉంటాయి. ఈ విటమిన్లు ఉండి శరీరానికి శక్తి, మెదడు మరియు ఎముకల ఆరోగ్యానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. కొన్ని మష్రూమ్స్ క్యాన్సర్ నివారణకు, రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడతాయి. చైనా వైద్యంలో వేల సంవత్సరాలుగా మష్రూమ్స్ ని వాడుతూ ఉన్నారు. పుట్టగొడుగుల్ని కొద్దిసేపు మనం వంట చేసే ముందు ఒక 1/2 hour అలాగా ఎండలో పెట్టి ఆ తర్వాత వండినట్లయితే దాంట్లో ఉన్నటువంటి విటమిన్ డి ఇంకా ఎక్కువగా పెరుగుతుందన్నమాట. కొన్ని మష్రూమ్స్ మనుషుల ఆలోచనలపై ప్రభావం చూపుతాయి. ఈ మాట వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది శాస్త్రీయంగా రుజువైన నిజం. కొన్ని ప్రత్యేక రకాల మష్రూమ్స్ లో సైకో యాక్టివ్ పదార్థాలు ఉంటాయి. ఇవి మన మెదడు పనితీరుపై తాత్కాలికంగా పనిచేసి పనితీరును మార్చేస్తాయి. ఈ మష్రూమ్స్ ప్రభావంతో కొందరికి రంగులు మరింత ప్రకాశవంతంగా, శబ్దాలు వింతగా అనిపిస్తూ ఉంటాయి. సమయం నెమ్మదిగా లేదంటే చాలా ఫాస్ట్ గా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. భావోద్వేగాలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. లోతైన ఆలోచనలు రావడం, ఇలా చాలా భ్రమలు, హెలూసినేషన్స్ అంటారు కదా, అలా ఉంటాయి ఈ మష్రూమ్స్ తిన్నప్పుడు. చూడ్డానికి తెల్లగా ముద్దుగా అమాయకంగా కనిపిస్తాయి, కానీ ఈ పుట్టగొడుగులతో చాలా జాగ్రత్తగా ఉండాలండోయ్. మనకు తెలిసినటువంటి మష్రూమ్స్ సుమారుగా ఒక ప్యాకెట్ 50 to 60 rupees ఉంటుంది. నార్మల్ గా మనకి బయట సూపర్ మార్కెట్ లో దొరికే ఆర్టిఫిషియల్ అంటే పెంచినటువంటి మష్రూమ్స్, అదే నాచురల్ గా పుట్టలో దొరికే మష్రూమ్స్ అయితే పల్లెటూర్లలో ఒక కట్ట 100-200 సీజన్ ని బట్టి అమ్ముతూ ఉంటారు. కానీ మీకు తెలుసా, ప్రపంచంలో అత్యంత ధర గల మష్రూమ్స్ యాడ్స్ గుంబా. దీని యొక్క ధర సుమారు $30,000 నుంచి $50,000 ఉంటుంది కేజీ, అంటే 25 lakh నుంచి 40 lakh వరకు పలుకుతుంది. ఇంకా యూరోపియన్ వైట్ ట్రఫుల్, ఇది భూమి లోపల పెరుగుతూ ఉంటున్నటువంటి ఒక ట్రఫుల్ జాతికి చెందినటువంటి మష్రూమ్, ఇది కూడా చాలా రేటే అండి. $4,000 to $7,000 వరకు పడుతుంది, అంటే 3.5 lakh నుంచి 6 lakh వరకు దీని యొక్క ధర పలుకుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకు ఈ మష్రూమ్స్ ఇంత ఖరీదుగా ఉంటాయి అనంటే, ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి. వైట్ ట్రఫుల్, యాడ్స్ గుంబా లాంటి మష్రూమ్స్ సహజంగా మాత్రమే పెరుగుతాయి. సాగు చేయడం అంటే మనం పెంచడం అస్సలు కష్టం, అసాధ్యం అని చెప్పొచ్చు. అండ్ దొరికే పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ప్రత్యేక వాతావరణం కూడా అవసరం, అంటే ఒక నిర్దిష్టమైన ఎత్తులో, ఉష్ణోగ్రతలో, తేమ, మట్టి ఇలాంటి ప్రదేశాల్లో మాత్రమే ఇవి పెరుగుతూ ఉంటాయి. యాడ్స్ గుంబా హిమాలయాల్లో ఎత్తైన ప్రాంతాల దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఈ మష్రూమ్ హంటింగ్ వీడియోస్ కూడా మనకి ఇంటర్నెట్ లో ఉంటాయండి, చూడండి చాలా తమాషగా ఉంటుంది. అసలు ఎంత చిన్నగా ఉంటుంది తెలుసా ఈ మష్రూమ్. అలాగే టఫుల్, ఇది నిర్దిష్టమైన చెట్ల వేర్ల దగ్గర మాత్రమే పెరుగుతూ ఉంటుంది. సేకరించడం కూడా వీటిని చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం అండి. భూమి లోపల ఉంటది కదా ఈ ట్రఫుల్, ఇవి చాలా అరుదుగా ఉంటాయి. అలాగే రుచి కూడా చాలా వెరైటీగా, ఒకసారి టేస్ట్ చేస్తే దాని రుచి మనం జీవితంలో మర్చిపోలేమట, అంత టేస్టీగా ఉంటాయి. వీటిని కనిపెట్టడానికి శిక్షణ పొందినటువంటి కుక్కల్ని లేదా పందుల్ని ఉపయోగిస్తారు, ఎందుకంటే స్పష్టంగా అవి నేల లోపల ఉన్న ట్రఫుల్ సువాసనను గుర్తిస్తాయి. ఎంత వెరైటీగా ఉంది కదా ఈ విషయము. మష్రూమ్స్ ని కనుక్కోవడానికి ట్రైన్డ్ డాగ్స్ ని యూజ్ చేస్తారండి. అలాగే ఈ యాడ్స్ గుంబా ఎత్తైన కొండలు, ప్రమాదకరమైన ప్రాంతాల్లో సేకరిస్తారు. ఇది చాలా కష్టం, అలాగే ప్రమాదం కూడా, అందుకే ఇవి అంత ధర ఉంటాయన్నమాట. వీటికి పెరిగే సమయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని మష్రూమ్స్ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తాయి, పూర్తిగా ఎదగడానికి ఏళ్ల తరబడి సమయం పడుతుంది. సప్లై కూడా చాలా తక్కువగా ఉంటుంది. ప్రపంచంలో భారీ డిమాండ్ ఉంటుంది, 5-star హోటల్స్ లో వీటికి బాగా డిమాండ్. ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సంప్రదాయ వైద్యాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అండ్ తినడానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇంకొన్ని మష్రూమ్స్ ని అధికంగా పరిశోధనల్లో కూడా వాడుతూ ఉంటారు. వీటిని నిల్వ చేయడం కూడా చాలా కష్టం అండి, తాజా మష్రూమ్స్ త్వరగా పాడైపోతూ ఉంటాయి. వీటి రవాణా కోసం ప్రత్యేకమైన కోల్డ్ స్టోరేజ్ కూడా అవసరం, లేకపోతే ఇవి పాడైపోతూ ఉంటాయి కదా. అరుదుగా దొరకడం, పెంచడం కష్టం, సేకరణ ప్రమాదకరం, రుచి అలాగే సువాసన ప్రత్యేకత, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి డిమాండ్, అందుకోసమే కొన్ని మష్రూమ్స్ బంగారం కంటే కూడా ఎక్కువ ఖరీదైనవిగా మారిపోయాయి. మన ఇండియాలో మనం ఎక్కువగా తినే మష్రూమ్స్ నార్మల్ గా హోటల్స్ లో, బయట సూపర్ మార్కెట్స్ లో దొరికే మష్రూమ్స్ మిల్క్ మష్రూమ్స్ లాంటివి, అలాగే బటన్ మష్రూమ్స్ కూడా. వీటిలో మంచి ప్రోటీన్స్, తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటాం. అందుకే మష్రూమ్ బిజినెస్ కూడా ఈ మధ్య బాగా అభివృద్ధి చెందిందండి. రీసెంట్ గా ఇద్దరు సోదరులు తమ ఫామ్ లో మష్రూమ్ బిజినెస్ చేస్తూ ఒక సంవత్సరంలో 76 లక్షల ఆదాయం పొందారట. వెంటనే మీకు కూడా మష్రూమ్స్ ని పెంచాలనిపిస్తుంది కదా, అదేం పెద్ద విషయం కాదండి. ఇప్పుడు ఇంటర్నెట్ కూడా అవైలబుల్ గా ఉంది కాబట్టి టెక్నిక్స్ కానీ ఫార్ములాస్ కానీ ఈజీగా అప్లై చేస్తూ మష్రూమ్స్ వల్ల చాలా లాభాలు పొందొచ్చు మార్కెటింగ్ చేసుకోగలిగితే. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో అద్భుతాలున్నాయి, వాటిలో నిశ్శబ్దంగా పుడుతూ నిశ్శబ్దంగా పెరిగి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక అద్భుత జీవి మష్రూమ్. మష్రూమ్ అంటే కేవలం ఆహారం మాత్రమే కాదండి, భవిష్యత్తు పర్యావరణ రక్షకులు కూడా, భూమి శుద్ధికి ఉపయోగపడుతున్న అద్భుత జీవులు. మష్రూమ్స్ లో ఇన్ని విషయాలున్నాయా కావ్య అని తెలుసుకున్నాక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యారనే అనుకుంటూ ఉన్నాను. ఎస్, నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తా. ఇది ఇవాల్టి మన ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ, బై బై.
1: ఇంతవరకు శ్రోతలు ఏ సంగతి మీకు తెలుసా విన్నారు. సమర్పణ కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. మరి స్టూడియోలో సమయం 8:56. ఇప్పుడైతే మనం రుద్రవీణ ఈ చిత్రం నుంచి కెజేఎస్ దాస్ చిత్రాలపించిన సీతారామశాస్త్రి గీతం విద్దాం. సంగీతం ఇళయరాజా.

ఇంతవరకు శ్రోతలు సినీ గీతం విన్నారు. ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలు దాటి 1 నిమిషం. మరి హలో అభిరుచి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం పలుకుతూ తొలి శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ సినిమా నుంచి ఏ పాట విందామంటారు? చెప్పండి వీరయ్య గారు, ఏ పాట విందామంటారు? కులగౌరవం సినిమా నుంచి. తప్పకుండా అండి, మీరు కొన్ని పాట అయితే సిద్ధంగా ఉంది, విందామా అండి? ధన్యవాదాలు అండి. అలాగే మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చినటువంటి పాటలు వినాలి అంటే 0861233311 లేదా 102 నంబర్లకు కాల్ చేయండి. మీరు కోరినటువంటి పాటలు విని ఆనందించవచ్చు. మరెందుకు ఆలస్యం, పాట వినేద్దాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు హలో అభిరుచి వింటూ ఉన్నారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అంటే 0861233310 లేదా 102 నంబర్లకు కాల్ చేయండి. మీరు కోరిన పాటలు విని ఆనందించవచ్చు. మరెందుకు ఆలస్యం, మరో శ్రోతను కూడా పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
1: హలో
0: హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్ నమస్తే, మాది నెల్లూరు జిల్లా.
0: నెల్లూరు జిల్లా
1: మండలం,
0: సంగం మండలం. ఓకే, జెండా దిబ్బ నుంచి. చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట విందామంటారు?
1: దంగమండు మూవీలో నల్లంచి కరల చీర సాంగ్ సార్.
0: రైట్. కోరుకున్న శ్రోతలు ఎవరున్నారు? కోరుకున్న శ్రోతల పేర్లు?
1: సప్తా కుమారు, మస్తానయ్య, కుమారి,
0: ఓకే,
1: మౌనిక,
0: ఓకే,
1: రానమ్మ.
0: రైట్
1: సార్, మేము వాట్సాప్ పెడతాం సార్.
0: తప్పకుండా అండి, పెడుతూనే ఉండండి. మరి పేర్లు దీంట్లో అంటే ఇవాళ మనకు పాట ప్లే చేస్తున్నాం కాబట్టి రేపటి నుంచి మీ పేర్లు కూడా చదవడం జరుగుతుంది. ఓకేనా? మీరు కొన్నటువంటి పాటకు సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాం, విందామండి. ధన్యవాదాలండి.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
1: అరే
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బిఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు హలో అభిరుచి వింటూ ఉన్నారు. మరి మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అంటే 0861233310 లేదా 102 నంబర్లకు కాల్ చేయండి. మరెందుకు ఆలస్యం, మరో శ్రోతను కూడా పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
8: నమస్తే సార్.
7: నమస్తే అండి. కదర్ భాష గారు చిరునవ్వు చెప్తుంది, చెప్పండి ఏ పాట విందామంటారు?
8: ఆత్మబలం.
7: ఆత్మబలం చిత్రం నుంచి పాట.
8: పరుగులు తీసి నీ వయసున్నట్టు.
7: తప్పకుండా అండి, పాట అయితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామండి. ధన్యవాదాలండి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు హలో అభిరుచి వింటూ ఉన్నారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
1: శుభోదయం సార్.
0: శుభోదయం అండి.
1: కావలెడవల గ్రామం నుంచి అహోబిల వెంకటేశ్వర్లు.
0: చెప్పండి.
1: అనౌన్సర్లకు గౌరవనీయులైన మీకు
0: నమస్కారం. ముఖ్యంగా మీకు నమస్కారాలు. చెప్పండి, ఏ సినిమా నుంచి పాడుకుంటామంటారు?
1: శివుని పాడుకోవాలి సార్.
0: మంచిది. పర్లేదు.
1: ఈ రోజు నా మిత్రుడు తల్లక్షిపురం నుంచి జాంగిర్ బాషా వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు. అమ్ములు అమ్మాయి కోసం పాట చేస్తున్నాను సార్. ఈ రోజు శివుడు పాట పాడు కోరలేను.
0: మీ ఇష్టం అండి, ఏది ఏ పాట మీరు కోరినా కూడా వినిపించే బాధ్యత మాదే. చెప్పండి.
1: నేను మటుకు కోరలేను సార్. రోజు ఈ రోజు
0: అలాగే. ఓకే, ఈ రోజుకి అయితే మనం
1: పుట్టినరోజు వస్తుంది కాబట్టి అమ్మాయిదే.
0: అలాగే మీరు మీకు
1: భక్తి పాట కోరచ్చు.
0: సరే, ఏ పాట అంటారు?
1: జీవన తరంగాలు సినిమాలో పుట్టినరోజే పండగే అందరికి పాట కాదు సార్.
0: తప్పకుండా మీరు కోరిన పాట అయితే సిద్ధంగా ఉంది. రైట్ అండి, ధన్యవాదాలండి. మీరు కోరిన పాట అయితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామండి. ఎవరైనా ఏ పాటైనా కోరొచ్చండి, రెస్ట్రిక్షన్స్ అయితే ఏమి ఉండవు. ధన్యవాదాలండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: శ్రోతలు హలో అభిరుచి వింటూ ఉన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి స్టూడియోలో సమయం 9 గంటలు దాటి 23 నిమిషాలు. మరొక శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
3: వెరీ వెరీ గుడ్ మార్నింగ్.
2: గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఏ సినిమా నుంచి ఏ పాట విందాం? ఇస్మాయిల్ గారు చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏ పాట విందామంటారు
3: సార్? అయ్యాల మా అన్నగారు ధనలక్ష్మీపురం జాకిర్ అన్నగారు పెద్ద కుమార్తె పుట్టినరోజు సార్. ఇవాళ అమ్మాయికి ఎన్నో మరి ఎన్నెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మాయికి మా ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ
2: చెప్పండి.
3: ఆ అమ్మాయి కోసం పెళ్లి తండ్రి చిత్రంలో హ్యాపీ హ్యాపీ బర్త్డే చేసుకుందాం ఆ పాట వినిపించండి. మా నాలుగురు ఉన్నారు సార్, మా మిత్రులు, మా వాళ్ళు వాళ్ళ తరఫున సార్.
2: కాదు శుభాకాంక్షలు అనుకుంటాను.
3: అదే సార్ సార్ ఆ పాట వినిపించండి సార్. మా మహమ్మద్ రఫీ గారు, తబలా మస్తాన్ గారు, కిషోర్ గారు, వంశీ గారు అందరి తరఫున పాపకి శుభాకాంక్షలు తెలుపుతాను.
2: రైట్ అండి, మీరు కూడా పాట వినిపిస్తాను.
3: మాకు ఆ పాపకి ధన్యవాదాలు
2: అండి. ధన్యవాదాలు అండి.

0: సుస్వాగతం చిత్రం నుంచి చక్కటి పాటైతే శ్రోతలు విన్నారు కదా. మరి స్టూడియోలో సమయం కూడా 9 గంటలు దాటి 31 నిమిషాలు. మరెందుకు ఆలస్యం, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతల కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలి అంటే 7901084415 నంబర్కు వాట్సాప్ పంపించండి. మీరు కొన్ని పాటలు విని ఆనందించండి. మనకు వచ్చినటువంటి వాట్సాప్ సందేశాలు ఒకసారి చూద్దాం. నమస్తే, శుభోదయం. 10 ఆగస్టు మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీత రచయిత శంకరంబాడి సుందరాచార్యులు గారి జయంతి సందర్భంగా మా కోసం లీడర్ చిత్రంలో మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాట వినిపించండి అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి మనకు పంపించారు. సో వీరు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి. మరి అవి చూసే ముందు
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

మరొక వాట్సాప్ చూద్దాం. కుబేర సినిమా నుంచి మాకోసం ఓ పాట వేయండి అంటూ అంజిరెడ్డి కాంప్లెక్స్ నారాయణరెడ్డిపేట నుంచి తుమ్మలచర్ల పద్మనాభయ్య, ఉమాదేవి, సీతారాములు కోరుతున్నారు. వీరు కోరినటువంటి ఈ పాట ఇప్పుడు విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా చూద్దాం. కర్ణాటక రాజ్యం అలగాపుర గ్రామం, హానూరు తాలూకా, చామరాజనగర్ జిల్లా నుంచి పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ ఎం చెన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, హెచ్పి ఉచ్చేగౌడ, కెంపం, వీరు మనకు ఒక్కడో చిత్రం నుంచి నువ్వేం మాయ చేసావే పాట వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు. వీరు కోరినటువంటి పాట ఇప్పుడు విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. మనశంకర వరప్రసాద్, ఈ చిత్రం నుంచి శశిరేఖ పాట వినిపించింది అంటూ నెల్లూరు బాలాజీ నగర్ నుంచి జయవర్ధన్ మనకు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు మరికొన్ని వాట్సాప్ సందేశాలను చూద్దాం. శ్రోతలు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు. అలాగే శ్రీరామ హనుమానులు, వసంత, హరీష్, అరుణ్ ఇతర కుటుంబ సభ్యులు, వీరు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నుంచి. మరొక శ్రోత నారాయణ రెడ్డిపేట నుంచి రామకృష్ణ, సంగీత. వీరితో పాటు కరీంనగర్ జిల్లా అమర్ గుర్తు నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర శ్రీనివాస్, వెంకటేశం, శివకోటి శేఖర్. చోటుపాల నుంచి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్. శ్రోతలు, పుజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పుజారి ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజా శంకర్, యంగముని, రామ్మూర్తి, బాలాజీ, హేమంత్ సాయి, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి. గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపతి శివప్రసాద్, టైలర్ సీను ప్రసాద్, వెలగపూడి సరోజనమ్మ, సుబ్బమ్మ, అమీర్, చాబాషా, బాబురావు, రవి, నటరాజ్. శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచులమ్మ, సుబ్బులయ్య, సుబ్బులమ్మ, రవి, అజయ్, నజీర్, బెజవాడ మాలయాద్రి, పరంధామయ్య, తాత వెంకటేశ్వర్లు, సురేష్. వీరితో పాటు శ్రోతలు బాలు బుచ్చిరెడ్డిపాళెం నుంచి వీరందరి కోసం మనశంకర వరప్రసాద్, ఈ చిత్రం నుంచి పాట విందాం.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. ఈ వాట్సాప్ సందేశాన్ని మనకు తిరుమల శెట్టి చంద్రశేఖర్ పంపించారు నెల్లూరు నుంచి. మా మిత్రులు వంశీ, సునీల్, ముజీర్, హుసేన్ వీరందరి కోసం దేవుడే దిగివస్తే సినిమా నుంచి ఒక పాట వినిపించండి అంటూ వీరు కోరుతున్నారు. వీరితో పాటు మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి, ఇవి కూడా చూద్దాం. ఇదే పాట ఇప్పుడు మనం ఏదైతే పాట విందామో, మనశంకర వరప్రసాద్ ఆ చిత్రం నుంచి శశిరేఖ పాట మా కోసం వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, ఆబిద ఆయుష పంపించారు. సో వినే ఉంటారండి మీరు, ధన్యవాదాలు. రైట్, మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి, ఒకసారి చూద్దాం మనం. సో శ్రోతలు ఒకసారి వాట్సాప్ సందేశం పంపించిన తర్వాత మళ్ళీ రిపీట్గా పంపించవద్దండి దయచేసి, మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళిపోతాయి, కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, పేర్లు రిపీట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇతర శ్రోతలకు ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు పంపిస్తే సరిపోతుంది. ఖచ్చితంగా పేర్లు అన్నీ కూడా చదవడం జరుగుతుంది, దయచేసి శ్రోతలు అర్థం చేసుకుంటారని భావిస్తూ, ఎం ప్రతాప్ ఐడియా జంక్షన్ విశాఖపట్నం నుంచి మనకు వాట్సాప్ పంపించారు, ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరితో పాటు శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంక గ్రామం నుంచి వేమూరు పరశురాములు, పద్మ, రేణుకాదేవి, రవి, రేష్మ, రియాన్స్, లక్కీ, అలాగే మనకు శ్రోతలు షేక్ తబలా మస్తాన్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నుంచి, శ్రోతలు పూతలపట్టు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తరుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత, వంశీ, జాకిర్, ఇస్మాయిల్ వీరు ఎక్కడి నుంచి అనేది రాయలేదు. ఓకే అండి. సో బుచ్చిరెడ్డిపాళెం నుంచి తుమ్మలచర్ల గోపినాథ్, శ్రోతలు ఎం నరేష్, మిర్సీ, విజయ, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా, మూసాపేట, నరేష్ గ్రామ ప్రజలు. రైట్ అండి. అలాగే నెల్లూరు జిల్లా బిట్రగుంట నుంచి రఘు, మరి వీరు రఘు వారి పేరు ఒకటే, శ్రోతలు ఒక పాట వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు. ఓకే బాలు గారు, మేము చదివేశాం వాట్సాప్. మరొక వాట్సాప్ సందేశం నారాయణరెడ్డిపేట జిల్లా నుంచి. ఓకే, నారాయణరెడ్డిపేట జిల్లా ఊట్కూరునా ఇది? ఊట్కూరు, నారాయణరెడ్డిపేట, నెల్లూరు జిల్లానే అనుకుంటా, నారాయణరెడ్డిపేట.

డి అరుణ, మోహన్, దివ్యాబాయ్, అజయ్, శృతి. మరి ఎందుకు జిల్లా అని రాశారు? సరే, వీరందరి కోసం ఇప్పుడైతే మనం దేవుడు దిగి వస్తే చిత్రం నుంచి సుశీల ఆలపించినటువంటి ఈ గీతం విందాం.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. నెల్లూరు నుంచి ముసవ్వీర్ మనకు వాట్సాప్ పంపించారు, ఒక మంచి పాట అయితే మా కోసం వినిపించింది అంటూ. అలాగే వీరితో పాటు వరంగల్ డిస్టిక్ నుంచి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మూతిబాయ్ వీరందరూ పంపించారు. రైట్, వీరందరి కోసం పాట అయితే విందాం.

ఇది వాటి హలో అభిరుచి కార్యక్రమం. స్టూడియోలో సమయం కూడా 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఫర్ నషా ముక్త యువత కార్యక్రమం అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వారి శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణలు ఉత్పాదక రంగాల వైపు మల్లుతాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వ్యసనాలకు దూరంగా ఉండే యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. తద్వారా ఆరోగ్య రక్షణ రంగానికి అయ్యే అనవసర ఖర్చులు తగ్గి ఆ బడ్జెట్ను విద్యా, పరిశోధన, మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించవచ్చు. మత్తు పదార్థాల వినియోగం వల్ల సమాజంలో నేరాలు, గృహహింస, శాంతి భద్రతల సమస్యలు పెరుగుతాయి. దేశ అభివృద్ధికి యువతే ప్రధాన పునాది కాబట్టి వారిని వ్యసనాల బారిన పడకుండా కాపాడటం వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ లక్ష్య సాధనకు అత్యంత ఆవశ్యకం. అందుకే కేంద్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టి యువతకు అవగాహన కల్పించేందుకు 100

0: నగరాల నషా ముక్త్ అభియాన్ జాతీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు ఉద్దేశించిన వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ ఫర్ నషా ముక్త్ యువత కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 2వ తేదీన దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా యువత ఈ కార్యక్రమంతో అనుసంధానమయ్యారు. ఈ కార్యక్రమంపై ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ఈ ఉద్యమం వ్యక్తిగత శ్రేయస్సుకే పరిమితం కాకుండా కుటుంబాలు, సమాజం, దేశం మొత్తానికి మేలు చేకూర్చే దిశగా ఉంటుందని పేర్కొన్నారు. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమం వికసిత్ భారత్ నిర్మాణానికి శారీరకంగా ఆరోగ్యవంతమైన, మానసికంగా దృఢమైన, ఆత్మవిశ్వాసంతో నిండిన ఇలాంటి వ్యసనాలకు బానిస కాని యువత అత్యంత అవసరమని ఉద్ఘాటించారు.
1: వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కే లియే నషా ముక్త్ యువా ఇస్ మూవ్మెంట్ కా నామ్ హి ఇస్కే సంకల్ప్ కో స్పష్ట కర్తా హై క్యోంకి ఆజ్ జబ్ దేశ్ నే వికసిత్ భారత్ కా లక్ష్య తయ్ కియా హై తో ఇస్కే లియే ఆవశ్యక్ హై దేశ్ కా యువా తన్ సే స్వస్థ హో, మన్ సే స్వస్థ హో, ఆత్మవిశ్వాస్ సే భర్పూర్ హో ఔర్ డ్రగ్స్ జైసీ ఘాతక్ ఆదత్ సే హమేషా హమేషా దూర్ హి రహే, దూర్ హో, యహీ ఇస్ అభియాన్ కా ఉద్దేశ్ హై.
0: ఈ కార్యక్రమం ఆవిర్భావాన్ని ప్రస్తావిస్తూ, గత ఏడాది కాశీ డిక్లరేషన్ ఆధారంగా 125కు పైగా ఆధ్యాత్మిక సంస్థలు, అనేక స్వచ్ఛంద సంస్థల మద్దతుతో పవిత్ర కాశీ నేలపై పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ ఉద్యమం నేడు జాతీయ స్థాయి కార్యక్రమంగా రూపుదిద్దుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. శాస్త్రీయ అవగాహన, ఆధ్యాత్మిక శక్తి, సాంస్కృతిక నిబద్ధతల సమన్వయంతో ఈ ఉద్యమం విస్తృతంగా ప్రజల్లోకి చేరిందని ఆయన అన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేసిన లక్షలాది మంది యువకులను ప్రధానమంత్రి అభినందించారు. తమ సొంత జీవితాల్లో వ్యసనాలకు దూరంగా ఉంటూనే పాఠశాలలు, కళాశాలలు, సమాజంలో మత్తులేని జీవితం ప్రాధాన్యతను చురుగ్గా ప్రచారం చేయడానికి వారు తీసుకున్న దృఢ సంకల్పాన్ని ఆయన ప్రశంసించారు. ఈ ఉద్యమం నిర్దేశించుకున్న 100 వారాల కార్యాచరణ ప్రణాళికను వివరిస్తూ, రాబోయే ప్రతి ఆదివారం కళలు, సంస్కృతి, క్రీడలు, ధ్యానం వంటి విభిన్న రంగాల్లో కొత్త వారిని భాగస్వాములను చేసేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ సభ్యులు, మైభారత్ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. దేశ యువతలో కనిపిస్తున్న అవగాహన, సామాజిక బాధ్యత, అంకిత భావం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
1: आने वाले 100 सप्ताह तक लगातार ऐसे ही आगे बढ़ेगा. हर रविवार कला, संस्कृति, स्पोर्ट्स, मेडिटेशन, अध्यात्म और सेवा से जुड़ी गतिविधियां होगी. नशा मुक्ति का संदेश नए लोगों तक पहुंचेगा. आने वाले 100 रविवार नशा मुक्त भारत की दिशा में 100 मजबूत कदम हो गए, 100 मजबूत स्टेप्स.
0: భారత యువతను దేశ అమృత తరంగా అభివర్ణించిన నరేంద్ర మోదీ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత శక్తి, సృజనాత్మకత, ప్రతిభ కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం, అలాగే స్వంత జీవితాల కోసం కూడా యువత వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండటం అత్యంత అవసరమని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. స్టార్టప్లు, కృత్రిమ మేధ, క్రీడలు, అంతరిక్ష పరిశోధన వంటి రంగాల్లో నేటి యువత సాధిస్తున్న విశేష విజయాలను ప్రస్తావిస్తూ, మాదక ద్రవ్యాల వ్యసనం యువత ఏకాగ్రతను దెబ్బతీసి వారి కలలను సాకారం కాకుండా చేస్తుందని హెచ్చరించారు. వ్యసనం వల్ల తల్లిదండ్రుల ఆశయాలు దెబ్బతినడంతో పాటు కుటుంబ పెద్దలు ప్రతిరోజు మానసిక వేదనకు గురవుతారని పేర్కొంటూ, ఇది కుటుంబానికి కాక సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సాంప్రదాయాలు, శ్రీ గురుగ్రంథ్ సాహిబ్ బోధనలను ప్రస్తావిస్తూ, మన సమాజం చారిత్రకంగా మత్తు పదార్థాలను ఎప్పుడూ ప్రోత్సహించలేదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాలకు సమాజంలో ఏ రూపంలోనూ ఆమోదం లభించకుండా చూడాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మత్తు వ్యసనం నుంచి బయటపడటంలో సమాజ సహకారం, యోగా, ధ్యానం, ఆధునిక పునరావాస కేంద్రాల సామర్థ్యాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సామాజిక గౌరవం గురించిన అనవసర ఆందోళనల కంటే వైద్య సహాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని కుటుంబాలకు విజ్ఞప్తి చేస్తూ, ప్రమాదంలో ఉన్న పిల్లలు ఈ మత్తులో చిక్కుకోకుండా కాపాడటానికి ఇంట్లో స్వేచ్ఛగా సంభాషించే వాతావరణాన్ని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.
1: नशा केवल शरीर को नुकसान नहीं पहुंचाता, नशा एक माँ की मुस्कान छीन लेता है, नशा एक पिता के सपनों को चूर चूर कर देता है. और जब परिवार में, समाज में ऐसा होता है और कहीं न कहीं

0: विश्वास की शक्ति भी कमजोर पड़ जाती है और इसलिए हमें हर एक युवा को नशे के चुंगल में फंसने से बचाना है।
1: మాదక ద్రవ్యాలపై జరుగుతున్న ఈ కీలక పోరాటంలో బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు విక్రేతలపై విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నామని, వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ నేరాలకు పాల్పడుతున్న వారి అరెస్టులు కూడా గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ శక్తిని సద్వినియోగం చేసుకుంటారని, వికసిత్ భారత్ సంకల్పాన్ని ముందుకు తీసుకువెళతారని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, నషాముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభం ప్రధానమంత్రి వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసే దిశగా మరో కీలక మైలురాయి అని పేర్కొన్నారు. ఈ దార్శనికతతో యువతకు స్వచ్ఛంద సేవ, నాయకత్వం, మార్గదర్శకత్వం, దేశ సేవలో పాల్గొనే అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం మై భారత్ వేదికను ఏర్పాటు చేసిందని, దీని ద్వారా దేశవ్యాప్తంగా 2 కోట్లకు పైగా యువత అనుసంధానమయ్యారని ఆయన తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలతో సంప్రదింపుల ద్వారా రూపొందిన 100 వారాల కార్యాచరణ ప్రణాళిక కాశీ డిక్లరేషన్ మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి పునాది వేశాయని వివరించారు. ప్రధానమంత్రి నాయకత్వంలో జస్ భాగీదారీ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలు, అనేక ఇతర జాతీయ ఉద్యమాలు ఎలాగైతే భారీ విజయాలు సాధించాయో, అలాగే నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కూడా ఆరోగ్యకరమైన, మాదక ద్రవ్య రహిత, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో భాగస్వాములయ్యేలా లక్షలాది మంది భారతీయ యువతను ప్రేరేపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేతో పాటు 26 రాష్ట్రాల గవర్నర్లు, 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ దేశవ్యాప్త ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ప్రచారం ద్వారా యువత కేవలం వ్యసనాలకు దూరంగా ఉండటమే కాకుండా స్వచ్ఛంద సేవకులుగా మారుతారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, క్రీడా పోటీలు, నాటకాల ద్వారా ఇతర యువతను కూడా మార్చే నాయకులుగా ఎదిగే అవకాశం కలుగుతుంది. మాదక ద్రవ్యాల రహిత వికసిత్ భారత్ నిర్మాణ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతోంది. విజయవాడలోని లోక్ భవన్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, మాదక ద్రవ్య రహిత వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ముఖ్యంగా యువతలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
2: ఫర్ ఏ నషా ముక్త్ భారత్, దట్ ఈస్ డ్రగ్ ఫ్రీ ఇండియా, ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్ ఈస్ టు యునైట్ ద నేషన్స్ యూత్ టు ఎంపవర్ దెమ్ యాజ్ డ్రగ్ ఫ్రీ, హెల్దీ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. యాజ్ యు ఆర్ ఆల్ అవేర్, డ్రగ్ అబ్యూస్ కెన్ లీడ్ టు హెల్త్ ఇష్యూస్, డిక్లైన్ ఇన్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ సోషల్ ఐసోలేషన్. యూత్ ఇన్వాల్వ్డ్ ఇన్ డ్రగ్ అబ్యూస్ మే ఫేస్ లీగల్ ఇష్యూస్ అండ్ దేర్ ఫ్యామిలీస్ సఫర్ ద కాన్సిక్వెన్సెస్ బోత్ ఇమోషనలీ అండ్ ఫైనాన్షియలీ.
1: మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక నష్టాలపై యువతకు అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో వారు భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేరా యువ భారత్ రాష్ట డైరెక్టర్ వెంకట్ ఉజ్వల తెలిపారు. అలాగే మేరా యువ భారత్ జిల్లా విభాగాల అధికారులు రాష్టంలోని వివిధ జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలు, యువజన సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు యువతకు మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు. వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం నషాముక్త్ యువత కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆదివారం స్పోర్ట్స్ ఈవెంట్లు, వాగ్దాన్, యోగా, ధ్యాన శిబిరాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వీధి నాటకాలు, చర్చా వేదికలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాల ద్వారా విద్యార్థుల్లో చైతన్యం కల్పిస్తున్నారు. మై భారత్ పోర్టల్ ద్వారా యువకులు ఆన్లైన్లో నషాముక్త్ ప్రతిజ్ఞ తీసుకుని డిజిటల్ సర్టిఫికేట్ పొందవచ్చు. సంగీతం, ర్యాప్, పెయింటింగ్ వంటి పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. మత్తుకు బానిసలైన వారిని శిక్షించకుండా వారిని పోరాట యోధులుగా గుర్తించి కౌన్సిలింగ్, వైద్య సహాయం ద్వారా తిరిగి సమాజంలో సాధారణ జీవితం గడిపేలా పునరావాస కేంద్రాల సాయం అందిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పవచ్చు. మాదక ద్రవ్యాల అలవాటుకు దూరంగా ఉండటం వల్ల యువతలో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత పెరుగుతాయి. ఈ అభియాన్ ద్వారా యువత తమ దృష్టిని చదువు, క్రీడలు, నైపుణ్యాభివృద్దిపై కేంద్రీకరించవచ్చు. మై భారత్ పోర్టల్ ద్వారా సంగీతం, ర్యాప్, వీధి నాటకాలు, పెయింటింగ్, వక్తృత్వం వంటి పోటీల్లో పాల్గొని తమ సృజనాత్మకతను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. మత్తురహిత జీవన శైలి వల్ల

0: కుటుంబంలో ఆర్థిక భద్రత లభిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా బాధితులకు పునరావాసం, కౌన్సిలింగ్ లభించడం వల్ల కుటుంబాల్లో సంతోషం తిరిగి వస్తుంది. డ్రగ్స్ వాడకం తగ్గితే సమాజంలో జరిగే నేరాలు గణనీయంగా తగ్గుతాయి. ఈ ఉద్యమంలో కోటి మందికి పైగా యువకులు భాగస్వాములు కావడం వల్ల వారు సమాజంలో మార్పుకు రాయబారులుగా మారి ఇతరులను కూడా చైతన్యపరుస్తారు. ప్రతి ఆదివారం జరిగే వాగ్దాన్లు, యోగా, ధ్యానం, క్రీడల వల్ల సమాజంలో శారీరక దృఢత్వంపై అవగాహన పెరుగుతుంది. భారతదేశ జనాభాలో యువత అత్యధికం. యువత శక్తిని మత్తు పదార్థాల పాలు కాకుండా నిరోధించి దేశ ఉత్పత్తి ఆవిష్కరణల్లో భాగస్వాములను చేయడం వల్ల ఆర్థిక అభివృద్ది వేగవంతమవుతుంది. విదేశీ శక్తులు మాదక ద్రవ్యాల సరఫరా ద్వారా భారత్ను బలహీనపరిచేందుకు చేసే యత్నాలను ఈ నిరంతర అవగాహన ప్రచారం అడ్డుకుంటుంది. నైపుణ్యం, క్రమశిక్షణ కలిగిన యువత దేశంలో కొత్త స్టార్టప్లు, పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తారనేది సుస్పష్టం. మాదక ద్రవ్యాలకు బానిసలు కాని యువత మాత్రమే స్వయం సమృద్ది కలిగిన భారతదేశాన్ని నిర్మించగలరు. మాదక ద్రవ్య రహిత యువత వికసిత్ భారత్ కు బలమైన పునాది అని చెప్పవచ్చు. యువతను వ్యసనాల నుండి రక్షించి వారిని దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడం ద్వారానే 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే సంకల్పం నెరవేరుతుంది. ఆ సంకల్పాన్ని సాకారం చేసేందుకు వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ ఫర్ నషాముక్తి యువత కార్యక్రమం దోహదపడుతుందని ఆశిద్దాం. వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ ఫర్ నషాముక్తి యువత కార్యక్రమం అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు ఈనాటి కార్యక్రమంలో. ముందుగా తులసి ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన ఆరుద్ర. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. వీరి కొరకుపై ఈ పాట.

కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, శ్రీనివాస్ వీరు కోరుతున్నారు. దేవదాసు ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన ఆరుద్ర, సంగీతం రమేష్ నాయుడు. వీరి కోరికపై ఈ పాట.

జై సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం గూడు పుట్టాణి. గీతరచన దాశరథి, సంగీతం ఎస్పి కోదండపాణి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత భట్టిప్రోల నుంచి ఆత్మూరి మురళి. వీరి కొరకుపై ఈ పాట.

సమరసింహారెడ్డి. ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినిపించమంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహం, యాదోజీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీవర్మ ఇంకా వారి మిత్రులు. సంగీతం మణిశర్మ.

ప్రేమలేఖ. ఈ చిత్రానికి అనురాధ శ్రీరామ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినిపించమంటున్నారు. విశాఖపట్నం ఐటిఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్. గీత రచన భువన చంద్ర.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హైదరాబాద్ వనస్థల పురం శ్రోత దోర్నాల బాలరాజు, వీరు కోరుతున్నారు మమతల కోవెల. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన డాక్టర్ సి

తర్వాత మీరు వినబోతున్న పాట ముగ్గురు మనగాళ్ళు. ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేశారు. గీత రచన భువన చంద్ర. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం దక్షిణ చిరువురు లంక నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం. వీరి కోరికపై ఈ పాట.

తర్వాత విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్ వీరు కోరుతున్నారు జయం ఈ చిత్రానికి ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట గీత రచన కులశేఖర్.

తర్వాత మీరు వినబోతున్న పాట అమావాస్య చంద్రుడు. ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, టీవీ గోపాలకృష్ణ గానం చేశారు. గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత ఖమ్మం జిల్లా నుంచి కృష్ణమోహన్. వీరి కోరికపై ఈ పాట.

తర్వాత మీరు వినబోతున్న పాట బన్నీ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. గీత రచన శుద్ధాల అశోక్ తేజ. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత బాపట్ల జిల్లా నుంచి జి రాజారాం. వీరి కోరికపై ఈ పాట.

వీరింత వరకు రాబోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కేకే సునీత పాడిన పాట, చిత్రం అతడు

0: ఇద్దరి మధ్య కొన్ని అడుగుల దూరం ఉంది. అది ఏడడుగులు అవ్వాలి. నీ పేరే పలకమంది, నీ ఊసలే వినమంది, నిన్నే చూడమంది నేస్తమా. ఓ ప్రియ నేస్తమా.
1: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఏఎం రత్నం శివగణేశన్ సాహిత్యానికి హారిస్ జయరాజ్ సంగీతంలో ప్రసన్న మహతి హరిహరన్ పాడిన పాట.

తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో వినబోతున్న పాట భువన చంద్ర గీతానికి నరేష్ అయ్యర్ శాలిని పాడారు, నీవల్లే నీవల్లే చిత్రం నుంచి.

1975 సంవత్సరంలో శ్రీరామ చిత్ర ద్వారా విడుదలైన ముత్యాల ముగ్గు చిత్రం నుంచి పాటలు మీరు ఇంతవరకు విన్నారు లాహిరి లాహిరి కార్యక్రమంలో. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. చేనేత కార్మికులు ఆధునిక డిజైన్ పోకడలు అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మార్కెట్ విస్తృతి పెంచుకోగలుగుతారని జాతీయ చేనేత డిజైన్ సదస్సులో వక్తలు సూచించారు. ప్రభుత్వ కొనుగోళ్ల ఈ మార్కెట్ అయిన జమ్లో వ్యాపారం గత దశాబ్ద కాలంలో 420 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పెరిగిందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరద పరిస్థితి కొనసాగుతున్నాయి. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీస్ చర్య ఆరోపణలతో సహా పలు అంశాలపైన ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో లోక్సభ ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్న ఎన్కే ప్రేమచంద్రన్ ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించగా విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీస్ చర్య అంశాన్ని ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావించారు. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ప్రతిపక్షాల గందరగోళం కారణంగా ప్రేమచంద్రన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఈ రోజు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం 4 బిల్లులు ప్రవేశపెడుతుంది. వాటిలో ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లు 2026, గనులు ఖనిజాల అభివృద్ధి బిల్లు, కేరళ పేరు మార్పు బిల్లు, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సవరణ బిల్లు ఉన్నాయి. ఈ బిల్లు బ్యాంకర్ల పుస్తకాలకు సంబంధించిన చట్టాన్ని రూపొందించడానికి, డిజిటల్ బ్యాంకింగ్ విధానాలకు అనుగుణంగా దాన్ని సవరించడానికి ప్రయత్నిస్తుంది. ది టాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లు 2026 కూడా సభ పరిశీలన ఆమోదం కోసం జాబితాలో చేర్చారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీస్ చర్య ఆరోపణలతో సహా ప్రతిపక్షాల ఆందోళన కారణంగా రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు మంత్రులు తమ సంబంధ

0: పెద్ద మంత్రిత్వ శాఖలకు చెందిన పత్రాలను సభకు సమర్పించారు. ఆర్థిక, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు, రైల్వే, సామాజిక న్యాయం, సాధికారతకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘ నివేదికలను కూడా సభకు సమర్పించారు. ఆ తర్వాత సభాధ్యక్షుడు సిపి రాధాకృష్ణన్ 0 ఓవర్ చేపట్టారు. భారతీయ జనతా పార్టీకి చెందిన తరుణ్ జుగ్ పంజాబ్లో క్షీణిస్తున్న శాంతి భద్రతల పరిస్థితి, పెరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యసన ముప్పు అంశాన్ని ప్రస్తావించారు. పంజాబ్లో యువత డ్రగ్స్ బారిన పడుతున్నారని, ఇది రాష్ట్రంలో నేర కార్యకలాపాలు క్రమంగా పెరగడానికి కూడా దోహదం చేస్తుందని ఆయన ఆరోపించారు. అధికంగా డ్రగ్స్ వల్ల ఒక్క సంవత్సరంలోనే 89 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలియజేశారు. అయినప్పటికీ పంజాబ్ ప్రభుత్వం డ్రగ్స్ బెడదను అరికట్టడానికి ఎలాంటి ప్రభావవంతమైన చర్యలు తీసుకోలేదని తరుణ్ చుగ్ ఆరోపించారు. భారతీయ జనతా పార్టీకి చెందిన బాబుభాయ్ జసంగ్భాయ్ దేశాయ్ మాట్లాడుతూ, గుజరాత్లో చందీపురా వైరస్ వ్యాధి అంశాన్ని లేవనెత్తుతూ ఆ వ్యాధిని అరికట్టడానికి జాతీయ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. సిపిఐకి చెందిన సంతోష్ కుమార్, భారతీయ జనతా పార్టీ సభ్యుడు బిశ్వజిత్ సిన్హా, డాక్టర్ కె లక్ష్మణ్ కూడా ప్రజా ప్రాముఖ్యత గల అంశాలను లేవనెత్తారు. అయినప్పటికీ సభ్యుల నినాదాలు, సభలో గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో తన నివాసంలో 2026 కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలను కలుసుకున్నారు. పతకాలు గెలుచుకున్న క్రీడాకారులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో ఈ సమావేశంలో పంచుకున్నారు. రిబ్బన్లు కట్ చేయడం ద్వారానే ప్రతిష్ట రాదని, ఒక క్రీడాకారుడు స్ఫూర్తితో ఆడడం ద్వారా ప్రతిష్ట లభిస్తుందని మోదీ క్రీడాకారులతో మాట్లాడుతూ చెప్పారు. ఖేలో ఇండియా ప్రతిష్టను మరింతగా పెంచాలని ఆయన క్రీడాకారులను ప్రోత్సహించారు.
1: స్పోర్ట్స్ వ్యవస్థ ఏక్ బాత్ హై, లేకిన్ దేశ్ మెడల్ తబ్ ప్రాప్త కర్తా హై జబ్ దేశ్ మే స్పోర్ట్స్ కల్చర్ బన్తా హై. దోస్తో ఆప్నే బహుత్ బడా కామ్ కియా హై, దేశ్ కా నామ్ రోషన్ కియా హై, ఆప్కో మే బహుత్ బధాయీ దేతా హూం, ఔర్ ఆప్ విశ్వాస్ కీజియే ఆగే భీ ఆప్ విజయీ హోంగే ఔర్ ఫిర్ సే ఏక్ బార్ యహీ పర్ హమ్ మిలేంగే. బహుత్ బహుత్ ధన్యవాద్, బహుత్ బహుత్ శుభకామనా.
0: దేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చనుతో మాట్లాడుతూ, ఆమె విజయం భావితరాలకు అపారమైన స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, సహాయ మంత్రి రక్షా నిఖిలి ఖడ్సే తదితరులు పాల్గొన్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జూలై 23 నుంచి నెల 2 వరకు జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 39 పతకాలను భారత క్రీడాకారులు గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతీయ చేనేత కార్మికులు, డిజైనర్లు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి, మారుతున్న మార్కెట్ పరిస్థితులను ఆకళింపు చేసుకుని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించాలని జౌళి శాఖ కార్యదర్శి నీలం షామీరావు ఈరోజు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నేషనల్ హ్యాండ్లూమ్ డిజైనర్స్ కాన్క్లేవ్ ప్రారంభ సదస్సును ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. చేనేత రంగంలో డిజైన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఉత్పత్తుల డిజైన్లను మెరుగుపరచడం ద్వారా చేనేత కార్మికులు తమ ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవచ్చని చెప్పారు. ఆధునిక డిజైన్ పోకడలు, అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మార్కెట్ విస్తృతి పెంచుకోగలుగుతారని ఆమె సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు, డిజైనర్లను ఈ సందర్భంగా కార్యదర్శి అభినందించారు. దేశభక్తిని, జాతీయ ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో బీజేపీ దేశవ్యాప్తం చేస్తున్న ప్రచారంలో భాగంగా నాగాలాండ్ రాష్ట్రం కోహిమాలో ఈరోజు హర్ ఘర్ తిరంగా 2-వీలర్ ర్యాలీ నిర్వహించారు. నాగాలాండ్ ఉన్నత విద్యా పర్యాటక శాఖ మంత్రి తేమ్జే నిమ్నా ఆలోంగ్ కోహిమాలో ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు మంత్రి మాట్లాడుతూ, 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో యువత జాతీయ పతకం పట్ల గౌరవంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జార్ఖండ్లో రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై ఈరోజు జార్ఖండ్ శాసనసభ విద్యార్థులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఈ ఉదయం వారు జైపాల్ సింగ్ ముండా స్టేడియం నుంచి శాసనసభ వైపు మార్చ్ ప్రారంభించారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రిఫార్మ్స్ మంచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విద్యార్థుల నిరసన ప్రదర్శనలు ఈవేళ 17 రోజులు కొనసాగుతున్నాయి. సిబిఐ ఈ అవకతవకలపై దర్యాప్తు జరపాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా విద్యార్థుల డిమాండ్లలో 98% ఆమోదించినట్లు ప్రభుత్వం పేర్కొంది. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ స్థూల వస్తువుల విలువ గత దశాబ్దంలో 422 కోట్ల రూపాయల నుంచి

మధ్యప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, విదర్భ, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు కూడా భారీ వర్షాలు కురుస్తాయి. జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్టలో ఈదురు గాలులు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒడిశాలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న కారణంగా వరద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాబోయే రోజుల్లో మరింత వర్షం కురిసే అవకాశం ఉండడంతో అక్కడున్న పలు ప్రాంతాలు జలమయమవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బలసూర్లో ఉప్పొంగి పొరులుతున్న జల్కా నదితో పాటు వైతరణి, సలాంది, కాణి నదులకు ఇప్పటికే వరదలు రావడంతో ఒడిశాలో ఉత్తర పశ్చిమ ప్రాంతాల ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. వరద సమస్య ఎక్కువగా ఉండే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అసోంలో కూడా వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ దళం, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం సహాయ రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యాయి. బ్రిక్స్ సాంస్కృతిక బృందానికి చెందిన 1500 మందికి పైగా ప్రతినిధులు మధ్యప్రదేశ్లో భీంబెట్కా రాతి గుహలను నిన్న సందర్శించారు. సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా, రష్యా, చైనాతో పాటు ఇతర దేశాల ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొని అక్కడి గుహల్లో వేల సంవత్సరాల నాటి రాతి చెక్కడాలను చూసి ఆది మానవుల జీవన విధానం గురించి తెలుసుకున్నారు. విశేషాలు మరొకసారి. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రభుత్వ కొనుగోళ్ల ఈ మార్కెట్ అయిన జమ్లో వ్యాపారం గత దశాబ్ద కాలంలో 420 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పెరిగింది. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, తీవ్రమైన వరద పరిస్థితి కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా చేతి వృత్తులు ఆధునిక పరిజ్ఞానం శ్రీ తాటికొండ రంగబాబు గారితో పరిచయం వింటారు.
1: నమస్కారం తాటికొండ రంగబాబు గారు.
2: నమస్కారం సార్.
1: రంగబాబు గారు, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కదా, మీ అసోసియేషన్ కార్యకలాపాలు ఏంటండి, అసలు ఏం చేస్తుంటారు మీరు?
2: ప్రధానంగా నేను పుట్టకతో నా తల్లిదండ్రులు కానీ నా తాత ముత్తాతలు కానీ అందరూ కూడా ఈ వృత్తిలో ఉండటం మూలంగా, అది భగవత్ సంకల్పమే కావచ్చు, ప్రజల ఆశీస్సులే కావచ్చు, ఐఎమ్ ఏ మ్యాండేటరీ ప్రెసిడెంట్, అంటే ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడి ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 600 మండలాల నుంచి 175 నియోజకవర్గాల్లో ఉండే కార్పెంటరీ అసోసియేషన్స్ అందరూ కూడా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం మూలంగా నేను అధ్యక్షుని అయ్యాను. మా యొక్క ఆలోచనలల్లా ఒకటి, ఈ కార్పెంటరీ వ్యవస్థలో కూడా కోఆపరేటివ్ సిస్టమ్ రావాలి, ఒకళ్ళకొకళ్ళు సపోర్టబుల్గా ఉంటూ వీళ్ళు యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితులు మెరుగ్గా ఉండాలనేదే మా యొక్క ఆలోచనలు, పరస్పర సహకారంతో. ఎందుకంటే ఈ వ్యవస్థను కాపాడటానికి ఎవరూ లేరు. ఈ వ్యవస్థను కాపాడుకోవడానికి మనకు మనమే ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి స్థానిక సంఘాల ద్వారా జిల్లా సంఘాలు, జిల్లా సంఘాల ద్వారా రాష్ట్ర సంఘం ద్వారా మన యొక్క ఆలోచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం, ఎవరికైనా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మనకు మనమే ఒకళ్ళకొకళ్ళు మన కాంట్రిబ్యూషన్ ద్వారా ఒకళ్ళకొకళ్ళు రక్షణ కవచంలా ఉండాలనేది మా యొక్క ప్రధానమైన ఆకాంక్ష, ఆలోచన. వృత్తిలో ఉండేటటువంటి ఆధునిక పరిజ్ఞానాన్ని మనం వాళ్ళకి నేర్పించటం, అందరికీ ఎక్కువ శాతం చేతి నిండా పని ఉండాలి, జేబు నిండా డబ్బులు ఉండాలి అనేది ఏకైక కాన్సెప్ట్తో మేము పనిచేస్తాం సార్.
1: బాగుందండి. ఇప్పుడు రంగబాబు గారు, మీకు అందరికీ తెలిసిందే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి విశ్వకర్మ యోజన పథకం, ముఖ్యంగా మీ యొక్క వృత్తి పరంగా అయితే ఈ పథకం వర్తిస్తుంది దాదాపుగా. ఈ పథకం గురించి మీకు తెలిసిన వివరాలు ఒకసారి చెప్పండి.
2: ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అనేది నిజంగా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యద్భుతమైనటువంటి పథకం అండి. ఎందుకంటే మిగతా చేతి వృత్తుల సంగతి నేను పక్కన పెడితే నాకు సంబంధించిన కార్పెంటరీ వృత్తి, ఎందుకంటే మేము ఇవాళ తెల్లవారు లెగిస్తే నాతో పాటు ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ల వయసు ఉన్న కార్పెంటర్లతో కూడా నేను ప్రయాణం చేస్తూ ఉంటాను. వడ్రంగు పనిచేసే వాళ్ళకి ఇలాగ ట్రైనింగ్లు ఇవ్వటం, ప్రపంచం ఈ స్థాయిలో ముందుకెళ్తుంది అనేటటువంటి అవగాహన కల్పించటం, వీళ్ళకి

0: ఆధునిక పనిముట్ల పట్ల ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం, ఇవన్నీ చేయటం అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గా వీళ్ళందరూ ఆలోచిస్తా ఉన్నారు. ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా, ఈ విశ్వకర్మ యోజన ద్వారా మాకు ఢిల్లీలో కానీ హైదరాబాద్ లో కానీ ట్రైనింగ్ మొట్టమొదటి జరిగినప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ద ట్రైనర్గా ఆ రోజున వెళ్ళటం జరిగింది. అది భగవత్ సంకల్పం. నేను కూడా వాస్తవానికి ఆ ట్రైనింగ్ సెంటర్లో నేను కూడా ఒక ట్రైనర్గా సెలెక్ట్ అయ్యాను. మరి అలాగే రెండో విడత నాగపూర్లో జరిగినటువంటి ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ విశ్వకర్మ యోజనలో భారతదేశం మొత్తమే నుంచి కార్పెంటర్లు ముగ్గురు సెలెక్ట్ అయితే, ఒకతను రాజస్థాన్ నుంచి, ఇంకొక అతను కేరళ త్రివేంద్రం నుంచి, మూడో వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి నేను సెలెక్ట్ అవ్వడం, ప్రధానమంత్రి గారిని డైరెక్ట్గా చూసి వారి ఎదురుగా మాట్లాడే అదృష్టం రావడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం. అదే కాకుండా ఈ విశ్వకర్మ యోజన ద్వారా నేను ఒక మాస్టర్ ట్రైనర్గా సెలెక్ట్ అయ్యాను. నా ద్వారా ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, ఒరిస్సా రాష్ట్రాల్లో 100 మంది కార్పెంటర్లు ట్రైనర్లుగా సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఈ ట్రైనర్ల ద్వారా దాదాపుగా ఆయా ట్రైనింగ్ సెంటర్లలో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సాల్లో దాదాపు ఇప్పటి వరకు 30,000 వరకు దాకా వాళ్ళందరూ ట్రైనింగ్లు ఇవ్వటం, వీళ్ళందరికీ టూల్ కిట్లు ఇవ్వటం, వీళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇవ్వటం, వీళ్ళందరికీ స్టైఫండ్లు ఇవ్వటం, ఒక్కొక్కళ్ళకి 100,000 రూపాయల పైన లోన్లు ఇవ్వటం, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి ఈ యొక్క విశ్వకర్మ యోజనలో నేను కూడా భాగస్వామి అయినందుకు నేను నా జన్మజన్మాల అదృష్టంగా నేను భావిస్తున్నాను సార్.
1: ఎట్లండి ఈ పథకం ద్వారా ఈ కార్పెంటరీ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి ఏ రకమైన ఉపయోగాలు ఉంటాయండి? అసలు
0: ప్రధానమైనది ఏంటంటేనండి, ఎప్పుడైనా సరే కార్పెంటరీ వ్యవస్థ అనేది అత్యంత నైపుణ్యంతో కూడుకున్నటువంటి వృత్తి.
1: అవును,
0: ఈ ఒక ఇంజనీర్ ఒక అన్ఎడ్యుకేటెడ్ ఇంజనీర్తో సమానం. అంటే ఇంజనీర్కి పట్టా ఉంది, ఇక్కడ కార్పెంటర్కి ఏ విధమైనటువంటి గుర్తింపు లేదు. ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేసి, అంటే ప్రపంచంలో ఇతర దేశాలు ఎక్కడ చూసినా సర్టిఫైడ్ కార్పెంటర్సే ఉంటారండి. మన దేశంలో ఆ కార్పెంటర్ వయసు దాదాపుగా 60 ఏళ్ళు ఉంటాయి. అతను 15 ఏళ్ల వయసు నుంచి పనిచేస్తున్నాడంటే 45 ఏళ్ల పాటు అతను ఆ వృత్తిలో ఉన్నాడు, కానీ అతనికి ఏ విధమైన గుర్తింపు లేదు. అటువంటి పరిస్థితుల్లో నుంచి ఇవాళ కార్పెంటర్లకు కూడా ఖచ్చితంగా గుర్తింపు పత్రాలు ఇవ్వాలి అనేటటువంటి ప్రోగ్రామ్ని ఇవాళ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. తద్వారా మా ఆర్గనైజేషన్ ద్వారానే మేము ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా వీళ్ళందరికీ 4 సర్టిఫికేట్ అనేటువంటి ఉచిత ట్రైనింగ్ ఇస్తామన్నాం. మరి గత సంవత్సర కాలంగా ఈ విశ్వకర్మ యోజన ద్వారా వచ్చేది 2.5 మేమిచ్చేది. దాని తర్వాత 2.5 తర్వాత అండి అడ్వాన్స్ విశ్వకర్మ 3, దాని తర్వాత 3.5 కూడా ఉంటుంది. విశ్వకర్మ యోజనలో 3 లెవెల్స్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేది 4 సర్టిఫికేట్ని మేము మా ఆర్గనైజేషన్ ద్వారానే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే దాదాపు 1,000 మందికి ఇచ్చామండి. ఈ సంవత్సరం ఇంకొక 2,000 మందికి ఇవ్వటం కోసం ప్రతి నెలా కూడా కార్యాచరణ తీసుకుని అద్భుతంగా మేము స్థానిక సంస్థలు వాళ్ళ ద్వారా పనిచేస్తా ఉన్నాం సార్. చాలా గొప్ప పథకం, ఎందుకంటే ఆయన పేదవాళ్ళ కష్టాలన్నీ తెలుసు కాబట్టి ప్రధానమంత్రి గారికి. ఎందుకు సాధక బాధలు ప్రతిరోజు అవమానాలు ఆకలి బాధలు అని అనుభవించారు కాబట్టి ఆయన యాంగిల్ ఆలోచించి కార్పెంటరీ వృత్తి యొక్క అభివృద్ధి కోసం ప్రపంచ స్థాయిలో ఇక్కడ కార్పెంటర్లను వికసిత భారత కోటాలో అది ఆధునిక పరిజ్ఞానం నేర్చుకోవాలి, ఆధునిక టెక్నాలజీని వరల్డ్ క్లాస్ కార్పెంటర్లుగా ఈ మన భారతదేశంలో కార్పెంటర్లు తయారు చేయడం కోసం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయగలిగే స్థాయిలో మనం ఇంటీరియర్ కానీ ఫర్నిచర్ కానీ తయారు చేయడం అద్భుతమైన ప్రోత్సాహం. దీన్ని మాత్రం నభూతో నభవిష్యత్ నేనైతే చెప్పగలను సార్.
1: ఇంకోటండి, ఇప్పుడు ఈ విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా అది ఎవరైతే మీరు ట్రైనింగ్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయని అన్నారు కదా
0: సార్,
1: ఆ శిక్షణ పొందిన తరువాత వీళ్ళ భవిష్యత్తు బాగుంటుందా? వీళ్ళకి ఆశాజనకంగానే ఉండే అవకాశం ఉందంటారా?
0: ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఏ విధమైన అంటే కేవలం 40 పైసలు వడ్డీకి ఇచ్చేటటువంటి పరిస్థితి రైతుకు కూడా దొరకట్లా, రైతుకు కూడా దొరకకుండా ఇవాళ 1,00,000 రూపాయలు వడ్డీ ఒక కార్పెంటర్కి వితౌట్ షూరిటీ, వితౌట్ సెక్యూరిటీ, వితౌట్ సివిల్ స్కోర్. ఇతర సివిల్ స్కోర్ బాగోకపోయినా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఎందుకు? కరోనా కష్టకాలంలో వాస్తవానికి వీళ్ళందరూ కూడా నిజంగా వర్కర్లకు ఎవరికి పనులు లేవు, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు, అప్పులు పాలయ్యన్నారు, ఉన్నప్పుడు కట్టలేకపోయారు, సివిల్ స్కోర్ ఎవరికైనా డౌన్ అయిపోద్ది. ఈ పరిస్థితిని అద్భుతంగా గమనించడం అనేది చాలా గొప్ప ఆలోచన. సివిల్ స్కోర్ బాగోకపోయినా వీళ్ళందరికీ ఇవ్వండి, తద్వారా వీళ్ళ ఆర్థిక పరిస్థితులు, ఎందుకంటే 1,00,000 రూపాయల ద్వారా చిన్న టీ కొట్టు పెట్టుకున్నా కూడా సాయంత్రం ఖచ్చితంగా 1,000 రూపాయలు సంపాదించవచ్చు. అటువంటిది కార్పెంటర్ ఇంకెన్ని అద్భుతాలు చేయొచ్చు. ఆ 1,00,000 రూపాయలతో అతను కావాల్సిన సామాన్లు కొనుక్కోవచ్చు, పెట్టుబడి సహాయంగా ఏదైనా ప్లైవుడో లేకపోతే ఒక ఫర్నిచరో ఒక కుర్చీయో మంచమో ఏదో ఒక వస్తువును తయారు చేసి అతనికి పెట్టుబడి ఒక 10 రూపాయలు అయిందనుకోండి, ఖచ్చితంగా 15 రూపాయలు 20 రూపాయలు కమ్ముకుంటే 10 రూపాయలు లాభం కనపడతానే ఉంది. ఇవాళ 1,00,000 రూపాయలు ఇచ్చేవాడేడు అసలు ముందు. ఇవాళ ప్రధానమంత్రి గారు అలా ఇవ్వటం అనేది మన అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా సార్.
1: ఇంకొకటండి, ఇప్పుడు మీరు రాష్ట్ర అధ్యక్షునిగా ఏదైతే ఈ కార్పెంటరీ అసోసియేషన్కి సంబంధించి ఎన్నిక కావడానికి ముందు ఇంకేమైనా వేరే ఆర్గనైజేషన్

0: పనిచేశారా?
1: నేను స్థానిక సంస్థలో పనిచేశా సార్. వాస్తవానికి పెనమలూరు యునైటెడ్ కార్పెంటర్స్ అసోసియేషన్ అని చెప్పేసి పెనమలూరు నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో పనిచేశాను నేను జనరల్ సెక్రటరీగా. దాని తర్వాత అప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా నేను కార్పెంటర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేశాను. దాని తర్వాత నేను ఇప్పుడు ఇదే నేను పనిచేస్తున్నటువంటి ఏపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ కార్పెంటర్స్ అసోసియేషన్, ఇది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఏ విధమైన కులంతో కానీ మతంతో కానీ పార్టీతో కానీ సంబంధం లేనిది. కార్పెంటర్ల యొక్క అభివృద్ధి కోసం పెట్టినటువంటి సంస్థలో నేను మొట్టమొదటి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. నా యొక్క పనితనాన్ని వచ్చి ప్రజల ఆమోదంతో నేను ఇప్పుడు ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నా సార్.
0: అయితేనండి, ఇప్పుడు సభ్యులకి ఏదైతే ఈ కార్పెంటర్లకు సంబంధించిన రంగంలో సభ్యులు చాలామంది ఉండుంటారు, మీరు అసోసియేషన్కి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులుగా కూడా చేస్తున్నారు, వాళ్ళకి అంటే ఏదైతే ఇప్పుడు విశ్వకర్మ యోజన పథకంలో శిక్షణ పొంది లేదా ట్రైనింగ్ పొంది తర్వాత వాళ్ళు దానికి సంబంధించినటువంటి పనుల్లో నిమగ్నమై వాళ్ళ జీవిత వికాసాన్ని పురోభివృద్ధిలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, మంచి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పారు. వీళ్ళకి చాలా ఉంటాయంటే ఆరోగ్యపరమైన సమస్యలు లేదా పిల్లల చదువులని ఇలా చాలా ఉంటాయి. ఈ సభ్యులకి ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు లాంటివి వస్తే ప్రభుత్వ పరంగా సహకారం ఉందా?
1: ఉంటుంది సార్, తప్పనిసరిగా ఉంది. కాకపోతే ఇంకా మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి ప్రమాద భీమాలు ఒక ప్రధానమంత్రి జేజేబీబీ అని ఇలా రకరకాల ఇన్సూరెన్స్ సౌకర్యాలు,
0: జీవనజ్యోతి బీమా యోజన,
1: జీవనజ్యోతి బీమా కానీ ఇలాంటివి ఉన్నా కూడా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు, ఎందుకంటే చేతి వృత్తులు చేసే వాళ్ళకి బై హ్యాండ్ మేడ్ వర్కర్స్ అని అన్నీ కూడా చేతి హ్యాండ్ టూల్స్ మిషనరీస్తో ప్రతి నిమిషం పని. కార్పెంటరీ వృత్తి అంటేనే కటింగ్ మిషన్ కానీ డ్రిల్లింగ్ మిషన్ కానీ హ్యామర్ మిషన్ కానీ లేకపోతే శాండింగ్ మిషన్ కానీ లేకపోతే రకరకాల అన్ని రకాల మిషనరీస్ అన్ని చేతులతోనే ఆపరేట్ చేయాలి. చేతులతోనే ఎక్కడ వాళ్ళ యొక్క ఆలోచన కానీ ఎక్కడైనా డైవర్ట్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళ ప్రమాదంతో ఆ చేతి వేళ్ళు కట్ అవ్వటము లేకపోతే ఆ గ్రైండింగ్ మోటార్లో చేతుకో మోచేతులకు తగలటం, వీటి మూలంగా అప్పటికప్పుడు ఆరోగ్యశ్రీ లాంటివి కొద్దిగా వర్తించట్లేదు. అది కూడా కొద్దిగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి ఎక్కడైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ప్రమాదానికి ఉచితంగా వైద్యం అందించవలసినటువంటి అవసరం ప్రభుత్వం ఉంది, తప్పనిసరి ఆ దిశగా కూడా ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది.
0: ఇవ్వండి, అసలు ఈ కార్పెంటర్ల కోసంగా ఈ ప్రత్యేక కార్పొరేషన్ అనేటువంటిది అవసరం ఎందుకండి? అసలు
1: అది ఖచ్చితంగా కావాల్సిందే సార్. ఎందుకంటే సమాజంలో ఇవాళ ఎగ్జాంపుల్ మన చేనేత కార్మికులు ఉంటారు, వీళ్ళకి భారతదేశం మొత్తం మీద వేవర్ సొసైటీలోనో లేకపోతే ఒక టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ అనో ఉంటుంది, ఒక చెప్పులు కుట్టే వాళ్ళకు ఉంటుంది, ఒక లెదర్ కార్పొరేషన్ లెడ్ క్యాప్ అని ఉంటుంది, లేకపోతే ప్రతి ఒక్క చేతి వృత్తికి కూడా ఏదో ఒక రక్షణ వలయం అనేది ఉంది. కానీ కార్పెంటరీ వృత్తికి ఇప్పటి వరకు కూడా వీళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఎవరిని అడగాలో తెలియదు, వీళ్ళకి ఏదైనా నష్టం కలిగితే ఎవరైనా ఇది చేయాలో తెలియని పరిస్థితి. ఖచ్చితంగా వీళ్ళ అభివృద్ధి కోసం కానీ వీళ్ళ సంక్షేమం కోసం కానీ వీళ్ళ యొక్క న్యూ స్కిల్స్, కొత్త టెక్నాలజీ వచ్చేసింది ఇవాళ. ఇదివరకు ఇట్లాగా ఉలిబాడితో పనిచేసే పరిస్థితి లేదు. ఆ న్యూ టెక్నాలజీ తెలియాలంటే ఖచ్చితంగా అడ్రంగి వృత్తిదారులు కూడా ప్రత్యేక కార్పొరేషన్ రావాలి. ఖచ్చితంగా వీళ్ళందరికీ అభివృద్ధి కోసం ఆ న్యూ టెక్నాలజీని ప్రభుత్వం ద్వారా అందించవలసిన అవసరం ఉంది. ఎందుకనంటే కొత్త వాడు ఈ వృత్తిలోకి వచ్చే పరిస్థితి లేదు, అది ప్రభుత్వమే ప్రోత్సహించాలి. ఎందుకనంటే ఈ దేశంలో నిర్మాణాలు జరిగినంత కాలం, ఈ భారతదేశం ఉన్నంత కాలం కార్పెంటర్ అవసరం ఉంది. అది ప్రధానమంత్రి గారు ఇవాళ వికసిత్ భారత్ ద్వారా, మరి మనకి అద్భుతం, మనకి భారత వరల్డ్ క్లాస్ సిటీ అమరావతి నిర్మాణం జరగబోతుంది మన ఆంధ్ర రాష్ట్రంలోనే. మరి ఇటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడెక్కడో బయట ఉండి తీసుకురావడం కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి వర్కర్లనే కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్న వాళ్ళకి పని కల్పిస్తూ వరల్డ్ క్లాస్ సిటీని ఇక్కడ ప్రతి ఒక్క ఆదాయం మన వాళ్ళకి అందితే మనమే ఆర్థికంగా ఎదగటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా కార్పెంటర్లకు ప్రత్యేక కార్పొరేషన్ కావాల్సింది.
0: ఈ మధ్య బాగా ఎక్కువగా వింటున్నామండి, అసలు పనులే లేవు కార్పెంటర్లకి అని కూడా వింటున్నాము. మరి మీరేమో బోల్డని లాభాలు ఉన్నాయి అని ఇలా చెప్తున్నారు, ఏమంటారో మరి?
1: ఖచ్చితంగా మంచి క్వశ్చన్ సార్. ఎందుకంటే పాత ఉలిబాడితో పనిచేసేటట్టు అయితే పని లేదు. నేను ఉలితో పాత పద్ధతిలోనే పనిచేస్తానంటే పని లేదు. ఎగ్జాంపుల్, మన చిన్నప్పుడు కొలింకాడే ఉలి తయారు చేసుకునేవాళ్ళు, కొలంలోనే బాడి తయారు చేసుకునేవాళ్ళు, కొలింకాడే రంపం తయారు చేసుకునేవాళ్ళు, వాటితోనే పనులు చేసేవాళ్ళు. ఇళ్ళకు కావాల్సిన కుర్చీలు కావచ్చు, మంచాలు కావచ్చు, తలుపులు కావచ్చు, దర్వాజాలు కావచ్చు, అన్ని వాళ్ళు ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత ఏమొచ్చింది, దాని తర్వాత ఆటోమేటిక్గా కటింగ్ మిషన్లు వచ్చినాయి, డ్రిల్లింగ్ మిషన్లు వచ్చినాయి, శాండింగ్ మిషన్లు, హ్యాండ్ మేడ్ మిషన్లు, ఇవన్నీ అందిపుచ్చుకున్నారా లేదా? దాని తర్వాత అప్పుడు వృత్తి పోయిందని ఎవరు బాధపడలేదు కదా, వృత్తి పోయిందని ఎవరు బాధపడలేదు. దాని తర్వాత వచ్చేసరికి చిత్రు మిషన్లు, పెద్ద మిషన్లు వచ్చినాయి, సిఎన్సి మిషన్లు వచ్చినాయి, అవి కూడా కొనుక్కుంటున్నారు. ఇవాళ దానికన్నా పెద్ద మిషన్లు వచ్చేసినాయి, మల్టీ బోరింగ్ వచ్చింది, ప్యానల్సా వచ్చింది, ఎడ్జ్ బెండింగ్ వచ్చింది, సిఎన్సి

0: న్యూ టెక్నాలజీకి సంబంధించిన ఏఐ టెక్నాలజీ కూడా మనం ఏదైతే ఊహిస్తామో ఊహించిన అద్భుతమైన ప్రతిరూపాన్ని అక్కడ దించగలిగేటటువంటి అధునాతనమైన మెషినరీస్ వచ్చినాయి. ఇవాళ కస్టమర్కి ఈజీగా ఫాస్ట్గా పనవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు కబోర్డ్ వర్క్ చేయాలంటే ఒక 5 మనుషులు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి ఖచ్చితంగా 20 పట్టేది. ఇవాళ కబోర్డ్ చేయాలంటే ఓనర్ ఏమంటున్నాడు, నాకు 6 అయిపోవాలి అబ్బాయి అని అంటాడు. ఫాస్ట్గా పనవ్వాల్సిన పరిస్థితి. ఫాస్ట్ కావాలంటే దానికి తగ్గట్టుగానే మనం మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వాస్తవానికి ఇండస్ట్రియల్ కోట ఎందుకంటే ప్రపంచం ఇండస్ట్రియల్ దిశగా వెళ్ళిపోతా ఉంది. రాబోయే రోజుల్లో కూడా వ్యక్తులకు పనుండేటటువంటి పరిస్థితులు ఉండవండి. ఒక బ్రాండింగ్ కి ప్రధానమంత్రి గారు చెప్పేది విశ్వకర్మ యోజన ద్వారా నువ్వు ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకో, మా బ్రాండ్ను ప్రమోట్ చేసుకో, ఆ బ్రాండ్ ద్వారానే భవిష్యత్తులో నీ రంగంలో నువ్వు ఎదుగు అని అంటున్నారు కాబట్టి ఆ బ్రాండ్కే పని వాల్యూ ఉంటది కాబట్టి ఆ దిశగానే కార్పెంటర్లు అందరూ కూడా ఎవరికి వాళ్ళు బ్రాండ్ను క్రియేట్ చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా ఇక్కడ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అసలు వర్కర్ లేడు ఇక్కడ ముందు. ఆ కొత్త విధానంలో పనిచేయటం మన వాళ్ళకి తెలియట్లేదు, అది అవేర్నెస్ చేయగలిగితే చాలు. అద్భుతమైన ఫలితాలు, అత్యధిక ఆదాయం, రోజుకు 2,000 రూపాయలు ఈజీగా సంపాదించుకునే ఆదాయం వాళ్ళ కార్పెంటరీ వృత్తిలో ఉంది.
1: ఇందాక మీరు చెప్పినప్పుడు రాజమండ్రిలో ట్రైనింగ్ సెంటర్ గురించి కూడా చెప్పారండి. ఈ ట్రైనింగ్ సెంటర్ దాంట్లో చేరడం, చదువుకున్న పిల్లలు కూడా అధునాతనమైనటువంటి పని విధానం నేర్చుకోవడం, ఈ వివరాల గురించి మీరు ఇంకోసారి చెప్తారా?
0: ఇది వాస్తవానికండి కొత్త టెక్నాలజీతో పని చేయాలి, కార్పెంటర్లు కొత్త విధానం నేర్చుకోవాలి అనేటటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ట్రైనింగ్ సెంటర్. అసలు వడ్రం పనిచేయడానికి ట్రైనింగ్ సెంటర్ ఏంటంటే మన వాళ్ళు అనుకుంటా ఉంటారు. విషయం ఏమిటంటే మామూలుగా సంప్రదాయబద్ధంగా భారతదేశం మొత్తం కూడా కార్పెంటరీ వృత్తి ఎలా చేస్తారనంటే అంగుళాలు, నూళ్లు, లేకపోతే అడుగులు స్క్వేర్ ఫీట్లో కొలుస్తూ ఉంటారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా మిల్లీమీటరు, సెంటీమీటరు, మీటర్లలో కొలవాల్సినటువంటి అవసరం పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మిషనరీస్ అన్నీ కూడా ఆ యొక్క టెక్నాలజీకి కనెక్ట్ అయ్యే ఉంటాయి. అందుకని చెప్పేసి ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ ట్రైనింగ్ సెంటర్ల ద్వారానే మన వాళ్ళందరికీ కొత్త విధానంలో పనిచేసే పద్ధతులు నేర్చుకోవాల్సిన మెషిన్ ఆపరేటింగ్ అని కంప్యూటర్ సిస్టంలో ఆ యొక్క పని విధానం, ఎందుకంటే డైరెక్ట్ ప్రోడక్ట్ అక్కడ వచ్చేసింది, తీసుకెళ్లి ఇన్స్టాలేషన్ చేసుకోవటమే. ఇదివరకు ఇట్లాగా సైట్ వర్కులు ఉండవు అనమాట. మీ ఇంట్లో వర్క్ చెప్పారనుకోండి, ఆ ఇంట్లో కూర్చుని ప్లేవుడ్లో, సన్లాస్లో కర్ర కోసి ముక్కలు చేసి దాన్ని బెర్జాలు కొట్టి కూసాలు పెట్టి దిగ్గొట్టి అవన్నీ అక్కడ బిగించే పరిస్థితులు భవిష్యత్తులో ఉండవు. అందుకని ఈ అధునాతనమైన ట్రైనింగ్ సెంటర్లో ఒకటి మనకి మెడ్రాస్లో ఉంది, 2 బెంగళూరులో ఉంది, 3 వచ్చేసరికి ఢిల్లీలో, 4 మన హైదరాబాద్లో ఉందండి. అటువంటి ట్రైనింగ్ సెంటర్ని మనం మ్యాక్సిమం కష్టపడి ఈ సంవత్సరం పొడుగున వాళ్ళ రిక్వెస్ట్ చేయడం మూలంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి కొత్త తరం కార్పెంటర్ తయారవలసిన అవసరం ఉందండి. ఇక్కడ మీరు మాకు అవకాశం కల్పించాలంటే ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళు ముందుకొచ్చారు, వాళ్ళ దగ్గర మెషినరీస్ ఉన్నాయి. ఇది వాస్తవానికి ప్రభుత్వం ద్వారా పూర్తిగా ప్రజలందరికీ ఉచితం అండి. 17 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు, హైదరాబాద్లో అయితే 60 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ నేర్చుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ వృత్తులు వాళ్ళు రాణించారు, కొత్త విధానంలో పనిచేయాలంటే వాళ్ళకి తెలియట్లేదు. అందుకని ఈ విధానం కూడా నేర్చుకోవాలని చెప్పి ఆ వయసులో ఉన్నవాళ్ళు కూడా నేర్చుకుంటా ఉన్నారు. 60 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, తప్పనిసరిగా అందరూ నేర్చుకోవచ్చు. మేము ఆంధ్ర రాష్ట్రంలో మా యొక్క ఆర్గనైజేషన్ ద్వారా పిల్లలందరికీ, ఈ కొత్త తరం పిల్లలు ఎవరైనా నేర్చుకుంటానంటే మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ట్రైనింగ్ అయిపోయిన వెంటనే అత్యధిక ఆదాయంతో స్టార్టింగ్ మేము 18,000 రూపాయల నుంచి 25,000 రూపాయలతో ఉద్యోగాన్ని కూడా ఇచ్చే ఆ పిల్లల్ని ఇంటికి పంపిస్తూ ఉన్నాం.
1: తర్వాత అండి, ఇప్పుడు హిందుస్థాన్ కి షాన్, స్కిల్ ఇండియా ఆటల పోటీలపై మీరు చెప్పేటువంటి విషయాలు ఏంటి?
0: వాస్తవానికి కార్పెంటరీ వృత్తిలో ఆటల పోటీలు ఉన్నాయి అనేది ఈ స్టేట్లో కాదు, దేశంలోనే చాలా మంది కార్పెంటర్లకు తెలియదు అనమాట. హిందుస్థాన్ కి షాన్ అనేది ప్రభుత్వం ద్వారానే ప్రైవేట్ సంస్థలు నిర్వహణ చేసేది. అది ఇటీవల తమిళనాడుకి ఆ యొక్క ప్రైజ్ వెళ్ళిందండి. మన ఆంధ్ర నుంచి ఒక 6 పార్టిసిపేట్ చేస్తే ఒక అతను సెలెక్ట్ అయ్యాడు, ఒక అతను బాంబేలో జరిగింది ఈ ప్రోగ్రామ్ అంతా. అక్కడ అతను కొద్దిగా ఫెయిల్ అయ్యాడు. పార్టిసిపెంట్కి సంబంధించి దానికి ఏదో సర్టిఫికెట్ అయ్యి ఇస్తారు. ప్రతి 4 ఏళ్లకోసారి ఇండియన్ ఒలింపిక్స్ ఎలా జరుగుతూ ఉంటాయో వరల్డ్ వైడ్గా ఇవాళ మనకు సంబంధించి చేతి వృత్తులకు సంబంధించి స్కిల్ ఇండియా కాంపిటీషన్స్ అని జరుగుతాయండి. ఇది రేపు నెక్స్ట్ మనకి ఢిల్లీలోనో ఎక్కడో జరగబోతున్నాయి. మనమైతే ఎందుకంటే స్కిల్, కొత్త తరం కొత్త స్కిల్స్ కావాలంటే అమరావతిలోనే చేయాలని కూడా మొన్న మేము కుప్ప వెళ్ళినప్పుడు, సార్ ఇది కూడా మంచి సబ్జెక్టు, నైపుణ్యం మీదే వాడు అందరూ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, నైపుణ్యాలకు సంబంధించినటువంటి చాలా సెంటర్లో పెడతా ఉన్నారు, నైపుణ్యానికి ఎక్కువ పెద్దపీట వేస్తూ ఉంది ప్రభుత్వం కూడా. అటువంటి ఆటలు పుట్టిన అమరావతి లాంటి ప్రాంతాల్లో జరిగితే ఇంకా బాగుంటుందని మాకు అనిపించి మేము ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఇవ్వటం జరిగింది. మరి దానికి సంబంధించి ఎందుకంటే అసలు పర్టికులర్గా కార్పెంటరీ వృత్తి, ఈ కార్పెంటరీ వృత్తిలో నైపుణ్యాభివృద్ధిలో మనకి గనక మన ఆంధ్ర వాళ్ళని చాలా మందిని ప్రోత్సహిస్తా ఉన్నాం. ఇందులో వచ్చే వరకు వాస్తవానికి 17 ఏళ్ల నుంచి అండి 23 ఏళ్ల వరకు పిల్లల వరకు మాత్రమే పార్టిసిపేట్ చేయడానికి కుదురుద్ది. భారత ప్రభుత్వం నైపుణ్యానికి సంబంధించిన స్కిల్ ఇండియా కార్పెంటరీ కాంపిటీషన్స్లో ఇక్కడ గెలిచిన వాళ్ళకి మళ్ళీ జపాన్లోనే ఇక్కడ ఉందండి.

0: 2026 సంవత్సరంలో వీళ్ళందరిని అక్కడ తీసుకెళ్లి వరల్డ్ ఛాంపియన్స్ గా అక్కడ కూడా గెలిస్తే వీళ్ళందరికీ కూడా ఈక్వల్ టు ఏదైతే ప్రపంచ ఛాంపియన్స్ ఎలా ఉంటారు మనకి క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ లేకపోతే హాకీ కానీ వీళ్ళకి ఏ విధమైన గౌరవ మర్యాదలు ఈ అవకాశాలు ఎలా ఉంటాయో ప్రభుత్వం ద్వారా ఈ యొక్క వృత్తిలో నైపుణ్యంలో వీళ్ళందరూ గెలిచిన వాళ్ళందరికీ కాంపిటీషన్స్లో అసలు కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టి కాంపిటీషన్స్ పెడుతుందనే విషయమే తెలియదు. దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం సార్.
1: చాలా చాలా ధన్యవాదాలు తాటికొండ రంగబాబు గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
2: మీరింతవరకు చేతి వృత్తులు ఆధునిక పరిజ్ఞానం గురించి శ్రీ తాటికొండ రంగబాబు గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వెలుగు పూలు శ్రీమతి ఎం విజయశ్రీముఖి గారి కథానిక వింటారు.
3: రండి భోజనం చేద్దాం. భర్త జైపాల్ని మరోసారి వచ్చి పిలిచింది స్ఫూర్తి. నువ్వు తినేసే, నాకు ఆకలిగా లేదు, తల తిప్పకుండానే పేపర్ చూస్తూ చెప్పాడు. కోపమా అలక, దగ్గరకొచ్చి అడిగింది. రెండూ కాదు, ఆకలి లేదంతే, ముభావంగా తల ఎత్తకుండానే చెప్పాడు. ఆమెకి అర్థమైపోయింది. ఎప్పుడూ నవ్వుతూ తను ఎలా మాట్లాడినా సరే నవ్వేస్తూ సరదాగా తీసుకునే భర్త కోపం వస్తే అరవడు తిట్టడు, ఇలా మౌనంగా ఉండిపోతాడు. ఇదిగో ఈ మౌనమే తనని భయపెట్టి కట్టడి చేస్తూ ఉంటుంది. కాసేపు అలాగే నిలబడి అవతలకు వెళ్ళిపోతూ, ఛ పండుగ రోజు నా సంతోషంపై ఆయన నీళ్లు చల్లారా, ఆయన్ని నేనే నిరాశపరిచానా, తనలో తనే తర్కించుకోసాగింది స్ఫూర్తి. ఆ రోజు సంక్రాంతి పండుగ. తెల్లవారుజామునే లేస్తున్న భార్యను లేవనీయకుండా చేత్తో చుట్టేసి, పండుగ పైగా సెలవు ఉందేమో, ఇద్దరం ఇంకాసేపు పడుకోకూడదు, బద్ధకంగా కళ్ళెప్పకుండానే అన్నాడు జైపాల్. ఇద్దరమైనా పండగ కదా, స్పెషల్స్ చేయటానికి సమయం చాలదు, ఉండండి, వదిలించుకుని లేచి వెళ్ళింది స్ఫూర్తి. పై పనులన్నీ పని మనిషి చేసినా ఆ రోజున ప్రత్యేకంగా చేయాల్సిన వంటలు స్నానాలు వగైరా అయ్యేసరికి ఆవేళ అవుతుందిలే అనుకుంది. వాళ్ళున్న బహుళ అంతస్తుల భవనంలో 4 అంతస్తుల్లోనూ కలిపి 12 కుటుంబాలు కాపురం ఉంటున్నారు. ఏవైనా ప్రత్యేక దినాలలో మహిళలందరూ వాళ్ళు వాళ్ళు వండుకున్న వంటలను ప్రక్కవారికి కూడా రుచి చూపిస్తూ ఉంటారు. స్ఫూర్తి గారెలు పూర్ణాలు వండింది, పెరుగు ఆవడలేసింది, నువ్వుల అరిసెలు నిన్ననే చేసింది, పరమాన్నం పులిహేర మామూలే. అన్నీ చిన్న చిన్న గిన్నెల్లో పెట్టి అన్నీ కలిపి ఒక పెద్ద పళ్ళెంలో సర్దింది. దేవుళ్ళు ఫోటోల ముందు అగరొత్తులు పూలు కొబ్బరికాయలు దీపాలను సిద్ధం చేసి ప్రసాదాలు ఉన్న పళ్ళెం కూడా అక్కడ పెడుతూ అక్కడి నుండే భర్తని పెద్దగా ఒక కేకేసింది. స్నానం అయిపోయిందా, తొందరగా రండి అని. ఏ స్ఫూర్తి, నువ్వే ఓసారి ట్రావోయ్, జవాబుగా అటు నుంచి నవ్వుతూ తననే కేకలు వేస్తూ పిలుస్తున్నాడు జైపాల్. మళ్ళీ ఏదైనా సుందర దృశ్యమా స్వామి, ఒక నిమిషం ఆగండి, పనిలో ఉన్నాను చెప్పింది. భర్త అలా పిలిచినప్పుడల్లా ఏం చూపిస్తారో తెలుసు. దూరదర్శిని చరవాణీల కన్నా ఎక్కువగా తామిద్దరూ కలిసి చూసేది ఏవంటే, వీళ్ళుండే అపార్ట్మెంట్ రహదారికి ప్రక్కనే ఉంది, వెనుకవైపు చుట్టూ పొలాల మధ్యలో బాటలేసి మరికొన్ని బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం జరుగుతోంది. వీళ్ళుండే దానికి వెనుక వైపుగా మరొక బహుళ అంతస్తుల భవనం కడుతున్న కార్మికులున్నారు. శ్రీకాకుళం జిల్లా నుండి ఒంగోలు వచ్చారు. కట్టడానికి దగ్గరలోనే చిన్న చిన్న పాకల్లో ఉంటూ వండుకుని తింటూ ఆ కట్టడం పనులు చేస్తున్నారు. 10 మందికి పైగానే కనిపిస్తూ ఉంటారు, వాళ్లల్లో 2 చిన్నపిల్లలు, 2 పొడుచు జంటలు. వాళ్లు కాక మిగతా వారంతా మధ్య వయస్కుల్లా ఉన్నారు. జైపాల్ అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక స్కూల్లో ఉపాధ్యాయుడు. స్కూల్ నుండి రాగానే బట్టలు మార్చుకుని పడమర దిక్కునున్న చిన్న బాల్కనీలోని కుర్చీల్లో కూర్చుంటాడు. అక్కడికే టీలు చిరుదిండ్లు లాంటివి తెచ్చి మధ్యలో ఉన్న చిన్న టీపై మీద పెట్టి తను కూర్చుంటుంది స్ఫూర్తి. అస్తమిస్తున్న సూర్యుడిని, దూరంగా ఉన్న కొండల్ని, చుట్టూ కనిపించే పచ్చని చేలల్లో దూదిముద్దల్లా కనిపించే కొంగల గుంపులను చూస్తూ హాయైన పైరుగాల్ని ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకుంటూ టీ త్రాగటం వాళ్ళకి అలవాటు. తమకు దగ్గరలోనే కట్టే అపార్ట్మెంట్ కట్టడాలను చూపుతూ, పచ్చని పంట పొలాలు తీసేసి ఇలా భవనాలు కడితే ఆహార ధాన్యాల కరువు రాదా అడిగింది స్ఫూర్తి. ఇప్పటి పరిస్థితి ఇదే కదా, ఇదివరకు కుటుంబ సభ్యులందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్లు, పెళ్లైన కొత్త జంటలకు గది వేరుగా ఉండేది, ఇంట్లో అందరూ కలిసి ఉంటూ తింటూ ఉండేవాళ్లు, ఆహార పంటలకు భూమి సమృద్ధిగా ఉండేది. ఇప్పుడో ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో గదితో పాటు కిచెన్, డైనింగ్ రూమ్, హాల్, స్టోర్ రూమ్, ఎప్పుడో ఒకసారి వచ్చే వెళ్లే

హోటల్కి కూడా గెస్ట్ రూమ్స్, ఇన్ని గదులు ఉండాలంటే మరి పొలాలు తీసేసి ప్యాలెస్లు కట్టాల్సిందేగా, కించిత్ అసహనంగా చెప్పాడు జైపాల్. భవన కార్మికులు పెద్దగా మాట్లాడే మాటలతోనో కంకరా సిమెంట్ కలిపేసే యంత్రపు హోరుతోనో ఒక్కోసారి వాళ్ల దృష్టి అటువైపు మళ్ళుతుంది. పనిచేసే పెద్దవాళ్ల మధ్యలో సందు చూసుకుని మరీ చాటుమాటుగా చిలిపి సరసాలు ఆడుకునే కుర్రజంటలను చూస్తూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు స్ఫూర్తి, జైపాల్. ఓ ప్రక్క బండచాకరీ చేస్తూ కూడా వాళ్ళ వైపు చూడండి, ఎలా గిల్లుకుంటూ గిచ్చుకుంటూనే ఎంత హుషారుగా తిరుగుతున్నారో, ఆశ్చర్యంగా అనేది స్ఫూర్తి. ఆడుతూ పాడుతూ ఉంటే, అలా పనిచేస్తూ ఉంటే అలుపు సొలుపు ఉండదని అందుకే కదా అన్నారు అనేవాడు జైపాల్ నవ్వుతూ. అదిగో అలాంటప్పుడు భార్య ఏదైనా పనిలో ఉంటే ఇదిగో ఇలాగే పిలిచి చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు అలాంటిదే ఏదోలే అనుకుంది స్ఫూర్తి. ఏమిటి, మీరింకా స్నానమే చేయలేదా? బాల్కనీలో అటు తిరుగు నించున్న భర్తను చూసి అడుగుతూ వచ్చింది స్ఫూర్తి. జైపాల్ ఏదో చెప్పబోతూ తిరిగి చూశాడేమను. తలంటుకున్న జుత్తులో నుండి చెలరేగి అల్లరిగా నుదుటిపై ఎగురుతున్న కొన్ని చిన్ని ఉంగరాల ముంగురులు, నుదుట చిన్న కుంకుమ బొట్టు, మేలుజాతి నీలల్లాగా మెరుస్తున్న విశాలమైన కాటుక కనుదోయి, పచ్చని పట్టుచీర, ఆ పైన ఎరుపు రంగు పట్టు జాకెట్, ఏమిటి అలా చూస్తున్నారు అడిగింది స్ఫూర్తి. బాగున్నాబోయ్, సంక్రాంతి లక్ష్మిలాగా ప్రశంసగా చూస్తూ నవ్వుతూ చెప్పాడు. సరేలేండి, పెళ్ళైన 5 ఏళ్లకు కూడా భార్యను పొగిడేవాళ్ళని మిమ్మల్ని చూశాను, ఇంతకీ ఏమిటి పిలిచారు అడిగింది. అటు చూడు అటు చూడు, ఆ బొడ్డోడు వాళ్ళమ్మ తలంటుతానంటే పరుగులతో ఎలా వాళ్లమ్మను పరుగులు పెట్టిస్తూ తిప్పిస్తున్నాడు, నవ్వుతూ చేయిపెట్టి చూపించాడు. అదే విషయం అంతా సిద్ధం, తమరు వచ్చి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటే నేను వెళ్ళి అందరికీ పనిచేసి వస్తాను, వచ్చాక మనం భోజనం చేయవచ్చు చెప్పింది స్ఫూర్తి. అందరికీ ఏం పంచుతావు అడిగాడు. వండుకున్న పిండి వంటలు చెప్పింది. ఆమె మాటలు విని అటు కట్టడం వైపు చూస్తూ స్ఫూర్తి, మన అపార్ట్మెంట్లో ఈవేళ అందరూ వండుకునేవాళ్లే, ఆ పెట్టేదేదో వాళ్లకు పెట్టొచ్చు కదా, వాళ్లంతా తమ ఇళ్లకు నెలల తరబడి దూరంగా ఉంటున్నారు పాపం, భవన కార్మికులను చూపుతూ అన్నాడు జైపాల్. వీళ్ళందరూ మనకు పెడితే తీసుకుంటూ మనం ఇవ్వకపోతే బాగుంటుందా చెప్పండి అంది. 50 గజాల దూరంగానే వాళ్ళంతా ఏదో ఒకటి అగులు బొగులుగా తింటుంటే చూస్తూ మనం వండుకున్న వాళ్ళకే మళ్ళీ మెహర్బానీగా పెట్టడం, మనం తినటం బాగుంటుందా నువ్వు చెప్పు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఎవరు వండుకోని రోజుల్లో మనం ఒక్కళ్ళమే వండుకున్నప్పుడు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి పుచ్చుకోవటం సరే, ఈరోజు వాళ్ళు వండుకుంటున్నారు. ఇందాక వాళ్ళు ఎవరో పంపిన వాటిని నువ్వేం చేసావు, పని మనిషికి ఇచ్చేసావు, నువ్వు ఇచ్చినవి వాళ్ళు కూడా అలాగే చేస్తారుగా, ఇంతకీ ఇప్పుడు మీరనేదేమిటి? స్ఫూర్తి గొంతులో కొద్దిగా అసహనం ధ్వనించింది. అలాంటి వాళ్ల శ్రమతో కట్టిన నీడల్లోనే మనం ఇంత సుఖంగా సురక్షితంగా ఉంటున్నాం, ఇన్ని రకాల వంటలు వాళ్ళు వండుకోరు, పిలిచి వాళ్ళకు కొంత పెడదాం, పండుగంటే ఇది అనే ఆనందం వాళ్ల కళ్ళలో కనిపిస్తుంది, వాళ్ళని అలా చూస్తుంటే మనకి ఆనందంగానే ఉంటుంది, మనమేమీ ప్రత్యేకం వాళ్ళ కోసం వండటం లేదు కదా. సరేలే, మిగిలితే అప్పుడు చూడవచ్చులే, మీరు కానిచ్చి రండి ముక్తసరిగా అనేసి వెళ్తుంటే, ఏమిటి మిగిలితేనా రెట్టించి అడిగాడు జైపాల్. ఆమె మాట్లాడకుండా వెళ్ళింది. అతను స్నానం చేసి మౌనంగా కొబ్బరికాయ కొట్టి గదిలోకి వెళ్ళిపోయాడు. ఎంతసేపు చూసినా ఆ గదిలో నుండి బయటకు రావటం లేదు. పిలవడానికి వెళితే ల్యాప్టాప్లో ఏదో చూసుకుంటూ తలెత్తకుండా కూర్చున్నాడు. స్ఫూర్తి వెళ్ళి ప్రసాదం ఇవ్వబోయింది. నువ్వు తిను, నేను తర్వాత తింటాను అన్నాడు గంభీరంగా. యువతలకు వచ్చేసిన స్ఫూర్తి తనలో తర్కించుకుంటూ ఆలోచిస్తూ కూర్చుంది చాలాసేపు. లేచి వంటగదిలోకి నడిచింది. అరగంట తర్వాత వండినవి స్టీల్ క్యానుల్లో సర్ది, ఇంట్లోని షెల్ఫ్లో ఉన్న విస్తరాకుల కట్టను ఒక కర్రల సంచులో సర్ది, ఎలాగో తిప్పలు పడుతూ రెండు చేతుల్లోనూ పట్టుకుని భర్త ఎదురుగా నిలబడి చెప్పింది, నేను రావటం ఆలస్యమైతే మీకు ఆకలి వేస్తే టేబుల్ మీద ఉన్నాయి పెట్టుకు తినండి అని. జైపాల్ తలెత్తి చూసి అసంకల్పితంగా అడిగాడు, అవేమిటి నువ్వెక్కడికి అని. మనం పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళని ఇక్కడికి పిలిచే కంటే తీసుకెళ్ళిస్తే బాగుంటుందని. ఎదురుగానే కదా వెళ్ళొస్తాను అంది ముందుకు నడుస్తూ. జైపాల్ కళ్ళల్లో మెరుపు. చటుక్కుని లేచి వచ్చి భార్య చేతుల్లోవి అందుకుంటూ తలొంచి ఆమె నుదురుపై ప్రేమగా ముద్దు పెట్టాడు. లిఫ్టులో ఎదురైన ప్రక్క ఫ్లాట్ వాసుదేవ్, అతని కూతురు 15 ఏళ్ల అపర్ణ అడిగారు, ఎక్కడికి ఇవన్నీ అని. వాళ్ళకి ఎక్కడికో చెప్పారు. చెప్పి కార్మికుల పాకల వైపు వెళ్లారు. ఊహించని వీళ్ల దాతృత్వానికి ఆ కష్టజీవుల ముఖాల్లో ఆనందం 1000 రేకుల వెలుగుపూలై వికసించి వాళ్ల నవ్వుల్లో ప్రతి

0: ప్రజ్వలించాయి. అమ్మగారు, నువ్వు రోజూ పెడతావా మాకు? పూర్ణం బూరెను ఆత్రంగా తింటూ 7 ఏళ్ల బుడ్డోడు అడిగాడు స్ఫూర్తిని. జైపాల్ భార్య మొహంలో చూశాడు. ఆమె కళ్లల్లో అతి పల్సని నీటిపొర తళుక్కుమంది. ఆతృతగా వాళ్లు అందుకుని ఆబగా తింటున్నందుక, పసివాడు ఆశగా అడిగినందుక తేల్చుకోలేకపోయాడు. అయ్యో తప్పురా, అలాగ అడగకూడదు సుమి, ఈ ఏళ్ళ పండగని ఎడుతున్నారు. ఒక ఆమె బొడ్డోడిని కసిరింది. మరి పండగ మళ్ళెప్పుడొస్తాది? మరొక బొడ్డోడు తింటూనే అస్పష్టంగా అడిగాడు. స్ఫూర్తి మనసు కలుక్కుమంది. పెద్దవాళ్లంతా రేయింబోళ్ళు గొడ్డుల్లేక కష్టపడుతున్నారు. వాళ్ళు ఆశించేది విలాసవంతమైన జీవితాన్ని కాదు, కడుపు నిండుగా కమ్మని తిండి మాత్రమే. నిజంగానే శ్రమజీవులకు ఈ దుస్థితేమిటి? ఆయన చెబుతుంటే ఏమిటో అనుకున్నాను, అనుకుంది మనసులో. తెచ్చినవి అందరికీ పంచేశారు. జైపాల్ కేవలం ఇస్తళ్ళు మాత్రం పంచి పెట్టే పని మాత్రం భార్యకు అప్పగించాడు. ఖాళీ క్యానులు తీసుకుని బయలుదేరారు. నా మీద కోపం పోయిందా? మెల్లగా అడిగాడు భార్య ప్రక్కనే నడుస్తున్న జైపాల్. తల తిప్పి చూస్తూ చిన్నగా నవ్వేసింది. ఆమెలో ఉత్సాహాన్ని, ఆ నవ్వులో నిండుదనాన్ని మురిపెంగా చూశాడు. తమ భవనం దగ్గరకు వచ్చి పైకెళ్లటానికి లిఫ్టు దగ్గర ఆగారు. పైనుండి వచ్చి ఆగిన లిఫ్టులో నుండి దిగుతున్నారు. ఇందాక వీళ్ళు వెళ్లేప్పుడు ఎదురైన ప్రక్క ఫ్లాట్లోని తండ్రి కూతుళ్ళిద్దరు. వాళ్ల చేతుల్లో ఉన్న బాస్కెట్లలో పార్సల్ చేసిన ఏవో పాకెట్స్ ఉన్నాయి. ఎక్కడికా పర్నా? అడిగింది స్ఫూర్తి. జవాబు ఆమెకన్నా ముందు ఆమె తండ్రి చెప్పాడు. మీరు వెళ్ళేప్పుడు చెప్పారు కదా, వెళ్ళాక మీరు భవన కార్మికులకు పంచటం చూసింది పైనుంచి. మనం కూడా అటువైపున్న వాళ్లకు పంచిపెడదాం డాడీ అంటూ వాళ్లమ్మను ఒప్పించి ఇదిగో అంటూ చేతిలోవి చూపించాడు వాసుదేవ్. అపరా అన్నపూర్ణ, అన్నదాత సుఖీభవ దీవిస్తున్నట్లు ఆ పిల్ల తలపై చేయి పెట్టి నవ్వుతూ అన్నాడు జైపాల్. థ్యాంక్ యూ అంకుల్, చెప్పింది ఆ పిల్ల నవ్వుతూ. లిఫ్ట్లో పైకి వెళ్తూ అన్నాడు జైపాల్. స్ఫూర్తి చూసేవా నీ స్ఫూర్తి? కాదు, ఈ స్ఫూర్తి మీ స్ఫూర్తి, నవ్వింది స్ఫూర్తి.
1: మీరింతవరకు కార్మికుల కార్యక్రమంలో వెలుగు పూలు శ్రీమతి ఎం విజయశ్రీముఖి గారి కథానిక విన్నారు.
2: ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇప్పుడు మనో ఎస్పీ శైలజ పాడిన పాట చిత్రం రుద్రవీణ.
3: రండి రండి రండి.

0: చెప్పాగా మీకు నాన్నగారి తీరు ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఏ ఇల్లు రాజనగరు.
1: తమరైన సూర్య ఇలా కూర్చోండయ్యా. ఆగండి, వద్దు, కూర్చోకండి అక్కడ. తగిన చోటు కాదిది తమబోటి వారికి ఇక్కడ.
0: ఈ గదిలో నాన్నగారు వాయిదాల.

0: సరాలయ్య గడప దాటి ఇటు వస్తే వారి పేరు సరాలయ్య.
1: క్లయింట్లు కంప్లైంట్లు, క్లయింట్లు కంప్లైంట్లు, మసలే ఈగ.

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది. ఎలా ఉంది? బాగుందండి.

0: ராகுல் ரா, இதுகோ ஏனே சூர்ய, இவனா பாரிய.
1: ఇంటికి ఎదురులేని ఏలికనా మిస్సెస్ ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
2: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ
1: తిడితే తిట్టేవుగాని తాళంలో తిట్టు తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
3: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా.
2: కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
3: ఎవరో పరాయి వారు కాదమ్మా ఈయన, సూర్యంగారని చెప్పానే ఆయనే ఈయన.
2: ఆహా,

0: లంచలుగ సాధించిన మా తండ్రి పెంచలయ్యా. కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు, కళ్ళు కళ్ళున మార్చే విద్య, కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
0: దీని కూనిరాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

0: போஸ்ட் போஸ்ட் போஸ்ட் வாவிலால் அவரால் ஐய பிஏ எல்எல்பி போஸ்ட் போஸ்ட் போஸ்ட் போஸ்ட்
1: మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

కట్టి ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశారు. జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల భద్రతతో పాటు అడవుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ సమావేశంలో గోదావరి పుష్కరాల లోగోను రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ఆవిష్కరిస్తారు. ఇక వార్తల వివరాలు. ఏలూరు జిల్లా కలిరిండిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ,
1: అధికారం అంటే మన పిల్లల భవిష్యత్తుకి ఒక పునాది వేయటం అని చెప్పేసి నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తానే. 2 సంవత్సరాల కూటమి పరిపాలన పూర్తయింది, ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది రాష్ట్రానికి అని ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తామనే. నేను తల్లికి వందనం ద్వారా చదువుకున్న ప్రతి పిల్లవాడికి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో కల్పించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి గూగుల్ కానివ్వండి, ఆర్సెల్ మెటల్ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇటువంటి అనేక 15.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి మనం చేస్తాను.
0: రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల తుది డిజైన్లపై చర్చించేందుకు రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేతృత్వంలోని బృందం లండన్లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా పలు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమై అమరావతిలో నిర్మించనున్న శాసనసభ హైకోర్టు సచివాలయ సముదాయాల డిజైన్లపై మంత్రి అధికారులు చర్చించనున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ భవనం పైభాగంలో నిర్మించనున్న ఎత్తైన టవర్ డిజైన్పై ప్రధానంగా చర్చ జరగనుంది. అలాగే ఇప్పటికే జరుగుతున్న నిర్మాణ పనులతో పాటు భవిష్యత్తులో ఐకానిక భవనాల నిర్మాణ ప్రక్రియ డిజైన్ల అమలుపై మంత్రి నారాయణ చర్చించనున్నారు. విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె అసిఫా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్న వయసులో అసిఫా జీవితాన్ని కోల్పోవడం విచారకరమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

0: ఈ సందర్బంగా ఆసిఫా కుటుంబ సభ్యులకు ఎక్స్ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసిఫా మృతి కలచివేసిందని, రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడం ద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు అవకాశముంటుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈరోజు ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాధాన్యతను వివరించారు. ఆవిష్కరణలతో పాటు సహజ వనరులను బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరముందని అన్నారు. జీవ ఇంధన రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు హరిత ఆత్మనిర్భర భారతదేశ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు సుస్థిరమైన స్వచ్ఛమైన భారతదేశాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల భద్రతతో పాటు ప్రకృతి అడవుల పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట హోంమంత్రి వి అనిత అన్నారు. మన్యం అడవుల్లో అక్రమ కార్యకలాపాలపై నిఘాను మరింత పటిష్టం చేస్తూ డ్రోన్లు, ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామని ఆమె ఎక్స్ వేదికగా ఈరోజు తెలిపారు. అదే సమయంలో గిరిజనుల జీవనోపాధికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. వారు పండించే పంటలకు మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అటవీ సంరక్షణ, గిరిజనుల భద్రత, సంక్షేమం అత్యంత కీలక అంశాలని, వీటి పరిరక్షణకు పోలీసు శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తోందని అనిత పేర్కొన్నారు. రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ సమావేశంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా జాతీయ అంతర్జాతీయ టూర్ ఆపరేటర్లతో మంత్రి సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్దికి సహకరించాలని గ్లోబల్ టూర్ ఆపరేటర్లు పర్యాటక భాగస్వాములను కోరనున్నారు. అలాగే గోదావరి పుష్కరాలు 2027 లోగోతో పాటు పుష్కరాల నిర్వహణకు సంబంధించిన రోడ్ మ్యాప్ను మంత్రి దుర్గేష్ ఆవిష్కరిస్తారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలను రూపొందించాలని టూర్ ఆపరేటర్లను మంత్రి కోరనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ పోర్టల్ ద్వారా ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకత పెరిగిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జెమ్ పోర్టల్ పదేళ్లను పూర్తి చేసుకోవడంపై కేంద్ర మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో స్పందిస్తూ, గత పదేళ్లలో జెమ్ స్థూల వాణిజ్య విలువ 422 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఈ వేదికపై 12 లక్షలకు పైగా సూక్ష్మ చిన్న తరహా సంస్థలు, 2 లక్షలకు పైగా మహిళల నేతృత్వంలోని సంస్థలు, 42,000కు పైగా స్టార్టప్లు నమోదయ్యాయని వెల్లడించారు. వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు జెమ్ పోర్టల్ బలమైన వేదికగా మారిందని పీయూష్ గోయల్ అన్నారు. అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రజాప్రతినిధుల భవన సముదాయాలను ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మీ పార్థసారథి తెలిపారు. ఈ నేపథ్యంలో బకింగ్హామ్ కాలువ వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులు, సభావేదిక ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి ఆమె ఈరోజు పరిశీలించారు. అనంతరం గుంటూరు ఛానల్, కొండవీటి వాగుపై జరుగుతున్న తుది నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ పరంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు తగ్గుతున్న జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తగ్గకుండా మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ప్రకృతి సమతుల్యతలో కీలక పాత్ర పోషించే సింహాల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ సింహాల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితా

0: లో ఉన్న సింహాల జాతిని సంరక్షించడం, వాటి సంఖ్యను పెంచడం లక్ష్యంగా 2013 నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 10న అంతర్జాతీయ సింహాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సింహాల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, వన్యప్రాణుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ సంరక్షణ చర్యలతో దేశంలో సింహాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా గుజరాత్లోని గిర్ అటవీ ప్రాంతంలో సింహాలు అధిక సంఖ్యలో ఉన్నట్లు అటవీశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో 17 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను స్థానిక శాసనసభ్యులు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద యువతి యువకులను సన్మానించిన అనంతరం వారితో కలిసి అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో యువతతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరు జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలను అందజేశారు. జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల భద్రతతో పాటు అడవుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ సమావేశంలో గోదావరి పుష్కరాల లోగోను రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ఆవిష్కరిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
4: ఇది చిరిగింది.
5: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
4: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
5: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన సూర్యదేవర రాజలక్ష్మి గారి గురించి డాక్టర్ వెలుగోలు నాగరాజలక్ష్మి గారి ప్రసంగం వినండి.
6: భారత స్వాతంత్ర్యోద్యమానికి జీవితం అంకితం చేసిన ఆదర్శ నారీమణి శ్రీమతి సూర్యదేవర రాజలక్ష్మీదేవి. జాతిపిత మహాత్మాగాంధీ వంటి జాతి నేతలను

నాయకత్వంలో దేశమంతటా స్వరాజ్య సమరం ఉద్ధృతంగా సాగుతున్న కాలం అది. పరదాల వెనుక ఉన్న పడతులను సైతం ప్రజాసమూహంలోనికి నడిపించిన రోజులు అవి. పురుషులతో సమానంగా మహిళలు ఉద్యమాలు నడిపించిన సందర్భం అది. పరదాల మధ్య ఒంటి నిండా బంగారు నగలు, పట్టుపావడ, జడకుప్పెలు ధరించి ఎండ కన్నెరుగక తిరిగే ఒక ముగ్ధ మోహన సుకుమారి కుటుంబ మర్యాదలను అతిక్రమించి కర్కశ శ్వేత సైన్యాన్ని ఎదిరించి జైలుగోడల నడుమ జీవించటానికి వెనుకాడలేదంటే నమ్మగలమా? ఆ సుకుమారి మరెవరో కాదు, సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి. 1914 మే 18వ తేదీన కృష్ణాజిల్లా నందిగామ తాలూకా వీరులపాడులో రాజ్యలక్ష్మి జన్మించారు. వాసిరెడ్డి సుబ్బమ్మ, సీతారామయ్య ఆమె తల్లిదండ్రులు. గాంధీజీ ప్రభావం వలన స్త్రీలు ఆ రోజుల్లో ఊరూరా రాట్నం వడుకుతూ ఉండేవారు. పువ్వు పుట్టగానే తావి వెదజల్లినట్లు 17 సంవత్సరాల వయస్సులోనే రాజ్యలక్ష్మి మనస్సు భారత స్వాతంత్ర్యోద్యమం వైపు మళ్ళింది. తెనాలి తాలూకా చేబ్రోలు వాస్తవ్యులు శ్రీ నాగయ్య గారితో వివాహమై ఆమె చేబ్రోలులో అడుగుపెట్టారు. రాజ్యలక్ష్మికి తన మనస్సులోని కోరిక తీరే అవకాశం వచ్చింది. పెద్దలు వారించినా తన తోడికోడలు, ఆమె అక్కగారు అన్నపూర్ణ 1932 జనవరి 26 శాసనోల్లంఘనం చేయడానికి ముందుకు వచ్చారు. అప్పటికీ 144వ సెక్షన్ అమలులో ఉన్నది. అన్నపూర్ణతో కలిసి రాజ్యలక్ష్మి కూడా ఆ ఉద్యమంలో పాల్గొనబోతున్నట్లు ముందుగానే ప్రకటించారు. వారితో ఎంతోమంది స్త్రీ పురుష భేదం లేకుండా జనం తరలివచ్చారు. పోలీసు ధిక్కారం నేరం కింద వారి మీద లాఠీఛార్జీ చేసి అరెస్ట్ చేసి పొన్నూరు సబ్ జైలుకు పంపారు. ధనవంతుల బిడ్డలైన వారు ముగ్గురు ఒంటి నిండా ఉన్న బంగారు నగలు ఒలిచి ఉద్యమానికి ధారపోశారు. రాయవెల్లూరు కారాగారంలో శిక్ష అనుభవించారు. అక్కడ రాజ్యలక్ష్మి హిందీ భాష కూడా నేర్చుకున్నారు. కారాగారం నుండి తిరిగి వచ్చిన తరువాత చేబ్రోల్లో స్త్రీలకు ప్రత్యేక గ్రంథాలయాన్ని స్థాపించారు రాజ్యలక్ష్మి గారు. 1932 తిరిగి అరెస్ట్ అయి 1 సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించారు. తరువాత 1936-37 మద్రాసు ముఖ్యమంత్రి రాజగోపాలాచారి గారు ఉండేవారు. ఆంధ్ర ప్రాంతంలో జిల్లా బోర్డు ఎలక్షన్స్ జరిగాయి. త్రిపురనేని రామస్వామి చౌదరి గారిని ఓడించి రాజ్యలక్ష్మి గెలుపొందారు. స్త్రీలకు గర్వకారణంగా ఆనాడు ఆమె విజయం నిలిచింది. 1940 వ్యక్తి సత్యాగ్రహాలు ప్రారంభమయ్యాయి. 2వ ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా శాంతియుతంగా వ్యక్తి సత్యాగ్రహాలు జరగాలని గాంధీగారి ఆదేశం. దానికి గుంటూరు జిల్లా నుండి రాజ్యలక్ష్మి ఎన్నికయ్యారు. 1941 జనవరి 30 బ్రాహ్మణ కోడూరులో వ్యక్తి సత్యాగ్రహం చేశారు ఆమె. ఉద్యమ గీతాలు పాడుకుంటూ ఎందరో ఆమె వెంట నడిచారు. ఆ రాత్రి కలెక్టర్ గారే స్వయంగా వచ్చి ఆమెను అరెస్ట్ చేయించి రాయవెల్లూరు జైలుకు తీసుకుని వెళ్లారు. తిరిగి 41లో రాజ్యలక్ష్మీదేవి రాజకీయ పాఠశాలను స్థాపించారు. 1942 జయప్రకాష్ నారాయణ్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి 5 సభ్యులతో ఒక కమిటీ వేశారు. వారిలో రాజ్యలక్ష్మీదేవి కూడా ఒకరు. ఆ రోజుల్లో పోలీసులకు చిక్కకుండా ఆమె మగవేషంలో తిరిగేవారు. పోలీసులు ఎంత గాలించినా ఆమెను గుర్తించలేకపోయేవారు. ఒకనాడు అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూడడానికి ఇంటికి వచ్చారు. పోలీసులు వెంబడించగా తమ ఇల్లు విడిచిపెట్టి దూరంగా మరొకరి ఇంటిలో అటక మీద ఆ రాత్రంతా గడిపి తెల్లవారిన తరువాత పోలీసుల కళ్ళు కప్పి పల్లెపడుచు వేషంలో అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆమె పట్టుదల, కార్యాచరణ దీక్ష చూసి చేబ్రోలు పట్టణానికి ఆమెను కాంగ్రెస్ ప్రెసిడెంటుగా నియమించారు. ఎవరు వ్యతిరేకించినా చెక్కు చెదరని ధైర్య సాహసాలతో తాను నమ్మిన స్వరాజ్య సాధన కోసం ఆమె నిరంతరం పోరాడారు. స్త్రీలకు రాజకీయ పరిజ్ఞానం కలిగించాలనే లక్ష్యంతో ఆమె స్థాపించిన రాజకీయ పాఠశాలను దిగ్విజయంగా నడిపించారు.

ఇంతటితో ఆగలేదు. ఆమె దృష్టి తెలంగాణ వైపు మరలింది. అక్కడ జరుగుతున్న రజాకార్ల అల్లర్లలో ఎన్నో బాధలు అనుభవిస్తున్న స్త్రీలను కాపాడటానికి కంకణం కట్టుకున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను కలిపి ఒకే రాష్ట్రంగా ఏర్పరిచేందుకు అవసరమైన కృషి జరగాలని ఆమె అభిలషించారు. విజయవాడలోని స్టేట్ కాంగ్రెస్ ప్రాంతీయ కార్యాలయం కూడా రాజ్యలక్ష్మి అభిప్రాయానికి మద్దతు తెలిపింది. తెలుగు వారంతా ఒకే ప్రభుత్వం క్రిందకు రావలసిన ఆవశ్యకతను ప్రజల్లో ప్రచారం చేయడానికి గాను 1948 జూన్ 8 తెలుగుదేశం అనే పేరుతో విజయవాడలో ఆమె ఒక వారపత్రికను ప్రారంభించారు. తెలుగుదేశం పత్రికలో మద్రాసులోని ఆంధ్రప్రాంతపు సమస్యలు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకత మొదలైన అంశాలతో పాటు హైదరాబాదు విముక్తి పోరాటం, తెలంగాణ ప్రాంత సమస్యలు ప్రచురించేవారు. 1948 సెప్టెంబర్లో హైదరాబాదు సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనమైంది. అనంతరం తమ పత్రిక కార్యాలయాన్ని హైదరాబాదుకు మార్చి అక్కడి నుండి కార్యకలాపాలు సాగించారు రాజ్యలక్ష్మీదేవి గారు. తమ ఆభరణాలు అమ్మివేసి పత్రిక కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్య ప్రదీప్తి కోసం పాటుపడ్డారు ఆమె. త్రిపురనేని గోపీచంద్, అజంతా, రామ్ భట్ల, పట్టాభి వంటి పేరందిన రచయితలు తెలుగుదేశం పత్రికలో పనిచేయటం ఆనాడు ఆ పత్రిక సాధించిన ప్రాధాన్యాన్ని తెలియచేస్తుంది. గాంధీజీ ఆశయాల్లో మద్యపాన నిషేధం ఒకటి. గాంధీ అనుచరవర్గంలోని వారైన సాధు సుబ్రహ్మణ్యం, బీసీహెచ్ రంగారెడ్డి గార్లు ఆంధ్రప్రదేశ్ మద్యపాన నిషేధ పరిషత్తు అనే సేవా సంస్థను స్థాపించి సూర్యదేవర రాజ్యలక్ష్మి గారిని సభ్యురాలిగా చేర్చుకున్నారు. ఆ ఉద్యమంలో స్త్రీలను కూడా భాగస్వాములను చేయాలనే సంకల్పంతో రాజ్యలక్ష్మి గారు మహిళా సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ మద్యపాన నిషేధ మహిళా పరిషత్తు ఏర్పాటు చేయబడింది. దానికి రాజ్యలక్ష్మి గారు చైర్మన్గా నియమింపబడ్డారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తొలి మహిళా పోరాట సంస్థగా గుర్తింపు పొందింది. ఈ ఉద్యమంలో రాజ్యలక్ష్మి గారు చూపిన నిరంతర పోరాట శైలికి గుర్తింపుగా హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో జస్టిస్ ఆవుల సాంబశివరావు గారి అధ్యక్షతన ఆమె ఘన సన్మానం పొందారు. 8 పదులు దాటిన వయస్సులోనూ ఆమె సారా వ్యతిరేక ఉద్యమానికి తమ తోడ్పాటును అందించటానికి నడుం బిగించారు. ఆ కార్యాచరణలో భాగంగా 1993 హైదరాబాదులోని గాంధీ జ్ఞానమందిరంలో ఒక పెద్ద మహిళా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సంపూర్ణ మద్య నిషేధ ఐక్య వేదిక అనే సంస్థ రూపొందించబడింది. దానికి తొలి అధ్యక్షురాలిగా రాజ్యలక్ష్మి గారు నియమించబడటం ఉద్యమంలో ఆమెకున్న చిత్తశుద్ధిని తెలియచేస్తుంది. మహిళలందరితో కలిసి ఆమె సాగించిన ఉద్యమానికి ప్రభుత్వం నుండి, పోలీసుల నుండి ఎదుర్కొన్న దమనకాండ ఆమెను తమ పోరాటం నుండి ఏమాత్రమూ తప్పించలేకపోయింది. సమాజ శ్రేయస్సును ఆశించి పోరాడుతున్న తనను అరెస్టు చేయించే అర్హత నీకేముంది అని ముఖ్యమంత్రినే సూటిగా ప్రశ్నించిన ధీర వనితగా రాజ్యలక్ష్మి గారు పేరు కాంచారు. ఆమె నాయకత్వంలో సాగిన ఉద్యమం ప్రపంచ ప్రసిద్ధి కాంచింది. అంతేకాదు, రాజ్యలక్ష్మి గారి జీవితం దేశానికే అంకితం చేయబడింది. భారత స్వాతంత్ర్య సమర మహాయజ్ఞంలో ఆమె వంటి వీర నారీమణులు ఎందరో చరిత్రలో మనకు కనిపిస్తారు. వారి త్యాగ ఫలితమే ఈ స్వతంత్ర భారతం. ఎప్పటికీ తాను ఉద్యమాల నుండి విరమించనని, సహేతుకమైన సామాజిక సమస్య కోసం తుది శ్వాస ఉన్నంత వరకు పోరాటం సాగిస్తూనే ఉంటానని, స్త్రీలకు రాజకీయాధికారం కోసం పోరాటం చేస్తానని, సమాజ బాధ్యతను తమ భుజస్కంధాలపై వేసుకున్న ఈ వీర నారీమణి 7 ఆగస్టు 2010 తుది శ్వాస విడిచారు. పెద్ద పెద్ద చదువులు లేకపోయినా పల్లెల్లో పుట్టి పెరిగిన ఆ వీర నారీమణుల చురుకుదనము, ధైర్య సాహసాలు ఈనాటి స్త్రీలకు మార్గదర్శకాలు. ఆనాడు రాజ్యలక్ష్మీదేవి వంటి సాహస మహిళలు పరాయి సైనికుల తుపాకీలకు ఎదురొడ్డి దేశమాతను కాపాడుకున్నారు. ఇళ్ళు, వాకిళ్ళు

0: కుటుంబాలను విడిచిపెట్టి పురుషులకు ధీటుగా నిలిచి కారాగారవాసం అనుభవించారు. అనేక క్లేశాలను ఎదుర్కొన్నారు. ఎందరో స్త్రీలు నాటి సంగ్రామంలో సమిధలైనారు. వారిలో శ్రీమతి సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి గారు అగ్రగామిగా నిలిచారు. ఇంతటి మహోన్నత లక్ష్యంతో ఉద్యమాలు నిర్వహించిన మహిళామూర్తుల చరిత్రల వలన నేటి యువత, ప్రధానంగా స్త్రీలు, అత్యంత ప్రభావితులు కావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సమాజంలో నేడు పోరాడవలసిన అంశాలు మన చుట్టుపక్కల అనేకం కనిపిస్తాయి. వాటి మీద అవగాహన పెంపొందించుకోవాలి. వాటి వెనుక సత్యాసత్యాలను తెలుసుకోవాలి. సత్యం కోసం ఉద్యమించాలి. ఆ ఉద్యమ స్ఫూర్తిని ఆనాటి మహిళల ద్వారా నేడు పొందాలి. అప్పుడే వారి పోరాటానికి ఒక ప్రయోజనం ఏర్పడుతుంది. ఇటువంటి ప్రసంగాలకు సార్థకత ఏర్పడుతుంది.
1: స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన సూర్యదేవర రాజలక్ష్మి గారి గురించి డాక్టర్ వెలుగోలు నాగరాజలక్ష్మి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు ఆదుర్తి లక్ష్మీబాయి గారి గురించి డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు స్త్రీల కొరకు, స్త్రీల చేత సుస్థిర అభివృద్ధి, శ్రీమతి ఏ కృష్ణప్రియ గారు అందించే వివరాలు వినండి.
3: అభివృద్ధి అంటే మెరుగైన రోడ్లు, ఆనకట్టలు, ఫ్యాక్టరీలు, భవనాలు, వీటితో పాటుగా తలసరి ఆదాయం, జాతీయ ఆదాయం పెరుగుదల, మెరుగైన సౌకర్యాలు, అందరికీ విద్య, ఇవన్నీ కలిస్తేనే అభివృద్ధిగా పరిగణించాలి. ఈ అంశాలతో పాటుగా పర్యావరణ పరిరక్షణ అభివృద్ధి పథానికి ప్రజల ఆమోదం వంటి అంశాలు చేరితే అది సుస్థిర అభివృద్ధి అవుతుంది. సుస్థిర అభివృద్ధి అంటే పరిపూర్ణమైన అభివృద్ధి. అయితే కొన్ని విషయాలలో అభివృద్ధిగా అనిపించినా సుస్థిర అభివృద్ధిగా పరిగణించలేకపోతున్నాం. ఎందుచేతనంటే ఒకరికి అభివృద్ధిగా అనిపించిన విషయం మరొకరికి విధ్వంసకారవ్వచ్చు. 1962 రేచల్ కార్సన్ సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని రచించింది. అందులో పంట పొలాలలో పురుగుమందు వాడకం వల్ల పర్యావరణానికి ఎంత హాని జరుగుతుందో వివరించిందామె. పురుగుమందు వాడకం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది, కానీ పర్యావరణం దెబ్బతింటుంది. దీనిని సుస్థిర అభివృద్ధి అనలేము. పర్యావరణం విధ్వంసం కాకుండా జరిగే అభివృద్ధిని సుస్థిర అభివృద్ధి అంటారు. 1980 అంతర్జాతీయ ప్రకృతి సహజ వనరుల పరిరక్షణ సంఘం ఈ భావనను ప్రకటించింది. సుస్థిర అభివృద్ధి అనే పదం 1987 బ్రట్లాండ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రాచుర్యంలోకి వచ్చింది. అంటే వర్తమాన అవసరాలను తీర్చుకుంటూ భావితరాల అవసరాలను తీర్చుకోవటంలో రాజీ పడని అభివృద్ధి సుస్థిర అభివృద్ధి అంటారు. ఈ అభివృద్ధి యొక్క ప్రాధాన్యత దృష్ట్యా ఐక్యరాజ్య సమితి 2005-15 దశాబ్ద కాలాన్ని సుస్థిర అభివృద్ధి కోసం విద్యగా ప్రకటించింది. సుస్థిర అభివృద్ధిలో 3 భాగాలున్నాయి. అవి సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ వ్యవస్థ. ఇవి పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. సుస్థిర అభివృద్ధికి కొన్ని లక్ష్యాలున్నాయి. అవి పేదరిక నిర్మూలన, ఆదాయాన్ని పెంచటం, సబ్సిడీలను తొలగించటం, అభివృద్ధి కొనసాగింపు, ఆర్థిక ప్రోత్సాహకాలు, క్రమబద్ధీకరణ విధానాలు, జీవ వైవిధ్య రక్షణ, మేధో సంపత్తి హక్కుల విస్తరణ, మార్కెట్ ఆధారిత వ్యూహాలు మొదలగునవి. ఈ సుస్థిర అభివృద్ధి పర్యావరణ దృక్పథాన్ని పెంచి పాలనలో ప్రభుత్వ చర్యల విస్తరణ ప్రాధాన్యతను పెంచుతుంది, ప్రకృతికి ప్రాధాన్యతని ఇస్తుంది. ఇది నిలకడైన అభివృద్ధి. అయితే ఈ నిలకడ అనే పదానికి ఆర్థిక శాస్త్రవేత్తలు ఒక రకంగానూ, పర్యావరణ జీవశాస్త్రజ్ఞులు ఒక రకంగానూ వ్యక్తీకరిస్తారు. ఆర్థిక శాస్త్రవేత్తలు ఆర్థిక ఉత్పాదకత, ఆదాయం, వినియోగం లెక్కలోకి తీసుకుంటే, పర్యావరణ జీవశాస్త్రజ్ఞులు వృక్ష జీవ జలాల పరిరక్షణను తీసుకుంటారు. సరళీకృత ఆర్థిక విధానం అమలవుతున్న భారత్ వంటి దేశానికి ఇలాంటి అభివృద్ధి చాలా ఉపయుక్తమైనది. అయితే ఇటువంటి అభివృద్ధికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి పర్యాటక కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచటం, అన్ని తరగతుల వారికి ప్రయాణ సౌకర్యాలు కల్పించటం, చారిత్రక కట్టడాలను కాలుష్యరహితంగా ఉంచటం, యాత్రికులకు ప్రార్థనా స్థలాలకు సంబంధించిన పవిత్రతను తెలియచేయటం, సాంప్రదాయ వారసత్వ వనరుల పరిరక్షణకు వైజ్ఞానిక శిక్షణ తరగతులను నిర్వహించటం, సహజమైన జలాశయాలు ఉద్యానవనాలను సంరక్షించటం, పేదరిక నిర్మూలన, లింగ సమానత్వం, సంపూర్ణ ఉపాధి, పారిశ్రామికీకరణ, నూతన ఆవిష్కరణలు, మౌలిక వసతులు, వినియోగ పెంపు మొదలైన అంశాలతో మెరుగైన సమాజాన్ని నిర్మించటం. స్త్రీలకు పర్యావరణ నిర్వహణ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర ఉంది. ప్రపంచ జనాభాలో సగభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళలు పూర్తిగా పురుషులతో సమానంగా అన్ని అంశాలలోనూ స్వేచ్ఛను పొంది మహిళా సాధికారికతను సాధిస్తున్నారా? దేశంలో మహిళల జీవన విధానం మెరుగైందా? పురుషులకు సమానంగా ఆమెకు తగిన గౌరవం లభిస్తోందా? ఒకప్పటి పరిస్థితులకి ఇప్పటికే వచ్చిన మార్పులు ఏంటి? అమ్మ జాతికి సమాజంలో పురోగతి ఎలా ఉంది? ఒక్కసారి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేని పరిశీలిస్తే ఏ అంశాలు పురోగతిలో ఉన్నాయి, ఏ అంశాలలో వెనుకబడి ఉన్నాయి అనేది తెలుస్తుంది. నేను ఇప్పుడు చెప్పబోయే అంశాలు 2005-2016 సంవత్సర అంతరాల మధ్య కాలానికి సంబంధించింది. మహిళల పేరున ఉన్న వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు 15.1% నుంచి 53% పెరిగింది. అక్షరాస్యత 55.1% నుంచి 68.4% పెరిగింది. కుటుంబ కలహాలు 37.2% నుంచి 28.8% తగ్గింది. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు 33% నుంచి 41% పెరిగింది. ఉద్యోగాలలో భాగస్వామ్యం 43% నుంచి 31% తగ్గింది. ఆరోగ్య సమస్యలు 12.6% నుంచి 20.7% పెరిగాయి. ఇంటర్నెట్ వినియోగం 30% నుంచి 37% పెరిగింది. ఈ అంశాలను పరిశీలిస్తే మహిళ ఆర్థిక కార్యకలాపాలలో పూర్తి స్థాయిలో వినియోగింపబడటం లేదు అని అర్థమవుతోంది. సుస్థిర అభివృద్ధిలో మహిళలను భాగస్వామ్యం చేయటం అనేది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగా మహిళలను భాగస్వాములుగా చేయటానికి ప్రత్యేకమైన శిక్షణా తరగతులను నిర్వహించవలసి ఉంది. వీటినే ఇంగ్లీష్లో కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని అంటారు. స్త్రీలకు అనేక కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఆమె ఎక్కువగా తన సమయాన్ని ప్రేమైక శ్రమ అంటే లేబర్ ఆఫ్ లవ్కు కేటాయిస్తుంది. ఇది వేతనరహిత శ్రమ. పురుషులతో పోల్చి చూస్తే వేతనంతో కూడిన ఉపాధి కోసం చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక ఫోరం లింగ వైవిధ్యాన్ని తొలగించి సమానత్వాన్ని సాధించి ఏ అంశాలలో స్త్రీలు వెనకబడి ఉన్నారో గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే వారిని ఆర్థిక వ్యవస్థలో భాగస్థులను చేయవచ్చు అని పేర్కొంది. మహిళా సాధికారికత ఒక నాణ్యమైతే దానికి ఒకవైపు సుస్థిర అభివృద్ధిలో స్త్రీ భాగస్వామ్యం, మరోవైపు కేవలం మహిళలను మాత్రమే ఇందులో భాగస్వాములను చేయటం. ఇంతవరకు హరిత ఆర్థిక వ్యవస్థలో పురుషులదే ఆధిక్యం. కాని ఇప్పుడు మహిళలను ఇందులో ఎక్కువ భాగస్వాములుగా చేస్తున్నారు. మహిళలకు శిక్షణా తరగతులను నిర్వహిస్తే వారు సాధించలేనిది ఏదీ లేదు. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలో వేటమామిడి అనే గ్రామం ఉంది. అందులో 500 కుటుంబాలు ఉన్నాయి. వీరికి పెద్దగా చదువు లేదు. అలాంటి స్త్రీలు ఒక పెద్ద విద్యుత్ ప్రాజెక్టును నడుపుతున్నారు. ఈ గ్రామంలో సహజ సిద్ధమైన జలపాతాలు, నదులు, వాగుల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసి స్థానికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచటమే లక్ష్యంగా ఒక చిన్న నీటి ఆధారిత విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పేందుకు పూనుకున్నారు. వీరు ఉత్పత్తి చేసిన

0: విద్యుత్తును యూనిట్ 1.49 రూపాయలకి కేంద్ర విద్యుత్ పంపిణీ వ్యవస్థకు విక్రయిస్తున్నారు. సంవత్సరానికి 1 కోటి రూపాయల పైన ఆదాయం పొందుతున్నారు. ఈ ప్రాజెక్టు కమిటీలో ఉన్న సభ్యురాళ్లలో 5వ తరగతి వరకే చదివిన వారు ఎక్కువగా ఉన్నారు. వెలుగు పథకం విజయవంతం కావటంతో మెప్మా అంటే మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ ప్రారంభించి మురికి వాడల లేని పురపాలక వ్యవస్థని పటిష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇసుక తవ్వకాల నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక బృందాలకు అప్పగించటం జరిగింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రాధాన్యతలను తమకు తాము నిర్వచించుకోగల శక్తి, తమను తాము తమకు తాము విధించుకున్న బంధాల నుండి విముక్తి చేసుకునే ప్రక్రియే సాధికారికత. ఈ సుస్థిర ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్ర ఇనమడించాలంటే కొన్ని అంశాలలో వారికి శిక్షణా తరగతులు నిర్వహించాలి. అవి ముఖ్యంగా లింగ వివక్ష, అడ్వొకసీ, అభివృద్ధి మరియు మనుగడ, నైపుణ్యాలు, రాజకీయ ప్రభుత్వాల ప్రోద్బలం, ఆర్థిక నిర్వహణ, ఆరోగ్యం, రక్షణ, అనియత విద్య మొదలైన వాటిపై దృష్టి సారిస్తే సాధికారికత సాధించిన మహిళ సుస్థిర అభివృద్ధి సాధించటంలో అద్భుతాలను సృష్టించగలదు.
1: కార్యక్రమంలో మీరింతవరకు స్త్రీల కొరకు స్త్రీల చేత సుస్థిర అభివృద్ధి శ్రీమతి ఏ కృష్ణప్రియ గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: जम्मू कश्मीर में पाकिस्तानी सुरक्षा बलों की कार्रवाई में निर्दोष नागरिकों की हत्या की निंदा की। दुनिया के विभिन्न देशों में कश्मीरी प्रवासी समूहों के ऐसे ही विरोध प्रदर्शन हो रहे हैं। राष्ट्रपति द्रौपदी मुर्मू ने आज राष्ट्रपति भवन में पूर्व राष्ट्रपति वीवी गिरी को उनकी जयंती पर पुष्पांजलि अर्पित की। घरेलू शेयर बाजार के प्रमुख सूचकांकों में आज दोपहर के कारोबार में मामूली वृद्धि दर्ज की गई। अंतिम समाचार मिलने तक सेंसेक्स 86 अंक बढ़कर 78,585 जबकि निफ्टी 28 अंक की बढ़त के साथ 24,599 पर था। और अंत में मुख्य समाचार एक बार फिर। संसदीय कार्य मंत्री किरेन रिजिजू की विपक्ष से अपील। गृह मंत्री अमित शाह को संसद में उठाए जा रहे मुद्दों पर बिना शोर शराबे के वक्तव्य देने दें। अधिकरणों के कामकाज में पारदर्शिता और कुशलता बढ़ाने के लिए लोकसभा में अधिकरण सुधार विधेयक पेश किया गया। 3 अन्य विधेयक भी पेश। झारखंड में भर्ती परीक्षाओं में कथित अनियमितताओं के विरोध में विद्यार्थियों का विधानसभा की ओर मार्च। हर घर तिरंगा अभियान के अंतर्गत देश भर में तिरंगा रैलियों का आयोजन। पूर्वी राजस्थान, हिमाचल प्रदेश, उत्तराखंड और पश्चिमी मध्य प्रदेश में आज मूसलाधार वर्षा का ऑरेंज अलर्ट। और आज विश्व सिंह दिवस है। इसके साथ ही दोपहर समाचार का यह समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी विजयवाड़ा केंद्र।
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ ఎనిమిది ఆరు ఆరు రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది ఎనిమిది ఒకటి రెండు నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు తెలిస్తే మెసేజ్ చేయొచ్చు. ఈరోజు యువలయ కార్యక్రమంలో నేను అడిగేస్తున్నాను మొట్టమొదటి ప్రశ్న. నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని నినాదాన్ని ఎవరిచ్చారు? ప్రశ్న ఇంకోసారి, నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదాన్ని ఎవరిచ్చారు? ఈ ప్రశ్నకి నేను నాలుగు ఆప్షన్స్ ఇస్తున్నాను. భగత్ సింగ్, లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్. భగత్ సింగ్, లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, ఈ నాలుగిట్లో మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, మీరు మెసేజ్ చేయాలి. ప్రశ్న ఇంకోసారి, నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదాన్ని ఎవరిచ్చారు?

నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు అని అడిగాను. దీనికి సంబంధించి నేను 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాను. భగత్ సింగ్, లాలా లజపతి రాయ్, బాల

కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, దీపిక లండన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గుడ్ ఈవినింగ్ అంటూ తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి బ్రహ్మచారి చిలకమరి ఉపేంద్రచారి వీరందరూ పంపించారు, ఇంకా పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు బృందావనం పద్మశ్రీ శ్యామ్, ఇంకా కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా ఇంకా వారి కుటుంబ సభ్యులు పంపించారు, రాంగ్ ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి, నేను అడిగాను నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదాన్ని ఎవరిచ్చారు, భగత్ సింగ్, లాలా లజపతి రాయ్, బాలగంగాధర తిలక్, సుభాష్ చంద్రబోస్, ఈ నాలుగిట్లో మాత్రమే కరెక్ట్ ఆన్సర్ మీరు పంపించాల్సి ఉంటుంది, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి మీరు మెసేజ్ చేయండి, ఫొటోస్ ఇమేజెస్ ఇవన్నీ డౌన్లోడ్ అవ్వు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్తో దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి, కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి, ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ వచ్చింది ఇంకొకటి, కేశవరావు స్టిల్లీ ఒకసారి చెక్ చేసుకోండి, నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తాననే నినాదాన్ని మనకి ఎవరు ఇచ్చారు, ఇది నా ప్రశ్న. భగత్ సింగ్, లాలా లజపతి రాయ్, బాలగంగాధర తిలక్, సుభాష్ చంద్రబోస్, ఈ నలుగురిలో మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కర్ణాటక రాష్ట్రం గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా కరెక్ట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్, లత సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్, శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎం రామ్మోహన్ రావు శ్రీనివాసరావు ఇరుసమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్, గడ్డం అంకయ్య బండార్పల్లి నెల్లూరు జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్ అండి ఒకసారి చెక్ చేసుకోండి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూర్బాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా కడప నుంచి వినయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్, కడప నుంచి శ్రీదేవి శైలజ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సాయి దర్శన్ శేష సాయి రోహన్ నెల్లూరు నుంచి పంపించారు, పేర్లు మాత్రమే ఆన్సర్ కూడా పంపించండి, శుభ సాయంత్రం అంటూ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే పోలపల్లి శ్రీనివాస రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి అమృత చీరాల కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్తో మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి, కేవీరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కల్వకుర్తి నాగర్ కర్నూలు.

శుక్ల నుంచి నేదురు కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీ వైష్ణవ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డు బాబా ఇంకా వారి గ్రామ ప్రజలు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా భానుముక్కల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎస్బి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే ఎవరంటే వీర కనకారావు వీరభద్రాపురం నుంచి. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రల్ రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అగైన్ కరెక్ట్ ఆన్సర్తో అంబేద్కర్ కోనసీమ జిల్లా మోరిపల్లెం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనిగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్, నాగార్జున, లక్ష్మీ, వడియంపేట, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో అనగసాని శ్రీనివాసులు, నందింపల్లె, ఆళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భోగనాథన్ వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి, అంజాన్ దేశరెడ్డి పల్లె నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కడప రేడియో ఫ్యాన్స్ అంటూ ఎవరు, రవి ఆంటనీ. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ, మోహన్, దివ్యబాయి, అజయ్, శృతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదాన్ని ఎవరిచ్చారు అని అడిగాను. నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చాను, భగత్ సింగ్, లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్ అంటూ ఇంకొక మెసేజ్ వచ్చింది, చూసేద్దాం. సాయి దర్శన్, శేష సాయి, రోహన్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మెసేజెస్ వస్తున్నాయి. చిన్న చింతకుంట మహబూబ్ నగర్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు బి రాజేష్, శ్రీవల్లి, కుమార్, చందన, భాగ్య కరెక్ట్ ఆన్సర్తో. నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చెబ్రోల్ రవి, ఇనమడుగు నుండి కొల్లా సుధాకర్ రెడ్డి, నెల్లూరు నుంచి ప్రసాద్. ఇంకొక మెసేజ్ వచ్చింది, ఆడియో ఫైల్స్ కూడా మనకి వినిపించవండి, కేవలం మెసేజెస్ మాత్రమే పంపించండి. దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం రాధిక, హరికిషన్, చంద్రబాయ్, నాగమణి, నరేష్, శ్రీవల్లి మహారాష్ట్ర సోలపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇక ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సుభాష్ చంద్రబోస్. బర్మాలో జరిగిన ఒక సభలో భారత జాతీయ సైన్యాన్ని ఉద్దేశించి 1944 జూలై 4వ తేదీన ఈయన ఈ చారిత్రాత్మక నినాదాన్ని చేశారు. నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరంటే సుభాష్ చంద్రబోస్. మనకి ఇంకా మెసేజెస్ వస్తున్నాయి, చూసేద్దాం. రేవతి రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి నల్గొండ జిల్లా. దైదా త్రివేణి, చిన్మయ్, ప్రీతం, మా పేరు చెప్పలేదు. రొంపిచర్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసింహ, మోహన్ కృష్ణ, కొత్త ముప్పరు, ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. దైదా భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇక ఈ ప్రశ్నకు సంబంధించి ఆన్సర్ మెసేజ్ చేయొద్దు ఎవరు, ఎందుకంటే మాట్లాడేసుకున్నాం కాబట్టి. ఇక కార్యక్రమంలో నేను అడిగేస్తున్నాను రెండవ ప్రశ్న. మనం ఉపయోగించే వైఫై సిగ్నల్స్ దేని ద్వారా ప్రయాణిస్తాయి? ప్రశ్న ఇంకోసారి జాగ్రత్తగా వినండి. మనం ఉపయోగించే వైఫై సిగ్నల్స్ దేని ద్వారా ప్రయాణిస్తాయి? నేను ఈ ప్రశ్నకు సంబంధించి కూడా నాలుగు ఆప్షన్స్ ఇస్తాను. సౌండ్ వేవ్స్, రేడియో తరంగాలు, లైట్ వేవ్స్, ఎలక్ట్రాన్లు. సౌండ్ వేవ్స్, రేడియో తరంగాలు, లైట్ వేవ్స్, ఎలక్ట్రాన్లు, ఈ నాలుగిట్లోంచి మాత్రమే మీరు ఆన్సర్ని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. మనం ఉపయోగించే వైఫై సిగ్నల్స్ దేని

ద్వారా ప్రయాణిస్తాయి. తెలిస్తే 866-248-8812 నంబర్కి మెసేజ్ చేయొచ్చు. మనం ఉపయోగించే వైఫై సిగ్నల్స్ దేని ద్వారా ప్రయాణం చేస్తాయి?

మనం ఉపయోగించే వైఫై సిగ్నల్స్ దేని ద్వారా ప్రయాణిస్తాయి అని అడిగాను. దీనికి సంబంధించి నేను 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాను. సౌండ్ వేవ్స్, రేడియో తరంగాలు, లైట్ వేవ్స్, ఎలక్ట్రాన్లు. ఆన్సర్లు వచ్చేస్తున్నాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రాధాప్రకాష్ ఖమ్మం నుంచి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ వీరందరూ పంపించారు రాంగ్ ఆన్సర్. ఒకసారి చెక్ చేసుకోండి, నేను చెప్పిన 4 ఆప్షన్స్లోంచి కరెక్ట్ ఆన్సర్ మీరు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాధా ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. రాంగ్ ఆన్సర్ అండి ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. వినయ్ ప్రవీణ కృష్ణ తులసి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూసుబాని. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో మిడతల్ రామ్మూర్తి ఉరవకొండను.

జి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి శ్రీదేవి, శైలజ. కాసుల పద్మ, గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. చాప భూమేశ్వర్, భూలక్ష్మి, శశాంక్ వెల్లుల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అనంతపురం నుండి అనురాధ. పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. హైదరాబాద్ సైనిక్ పురి కాలనీ నుంచి బృందావనం, పద్మశ్రీ శ్యామ్, పావని చిరంజీవి, సాయిరాం, తనుజ, అచ్యుత వీరందరూ కరెక్ట్ ఆన్సర్లు పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో రొంపిచెర్ల రాఘవాచార్యులు, అరుణ కుమారి, లక్ష్మీ నరసింహ, నరసమ్మ, మోహన్ కృష్ణ, కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురిహరి, యశోద, జానకిరాజు పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. బొమ్మిదిన లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనిగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్. అంజాన్ దేశరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, ఆస్మిన్, సాదియా, పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్గా తణుకు నుంచి కేవి రావు గారు. ఒకసారి చెక్ చేసుకోండి, ఇంకా డీటెయిల్గా పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అన్నగసాని శ్రీనివాసులు, నందిపల్లె, ఆలగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్తో. కోనసీమ జిల్లా మోరిపల్లె నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగభవాని. ఎస్పీ సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువల్లంక, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్తో. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి గనగలూరు రామకృష్ణారెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదా భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీ రామకృష్ణారావు, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని పంపించారు. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కె సురేంద్రనాథ్, ఝార్సుగూడ, ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి నుంచి. ప్రభా చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి దైద త్రివేణి, చిన్మయ్, ప్రీతం కరెక్ట్ ఆన్సర్తో. మహేంద్ర అతనాల నుంచి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుండి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అశోక్ రమ్య, దినకర్ దేవాంశ, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి ఖమ్మం, తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్గా భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివేజ్, మార్టూర్ నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పోలేపల్లి శ్రీనివాస్, రాజన్నపేట గ్రామం, సిరిసిల్ల జిల్లా నుంచి. మూసాపేట, మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా, మూసపేట, నరేష్, ఇంకా గ్రామ ప్రజలు వీరందరూ పంపిస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ని. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా భానుముక్కల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్. రాంగ్ ఆన్సర్గా ఒకసారి చెక్ చేసుకోండి. పెడన జగనేంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి, బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, సాయి దర్శన్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూసుబాని. నిజామాబాద్ జిల్లా తాళ రాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, సాయి కిరణ్ వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని. రాంగ్ ఆన్సర్ పంపించారు నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ధగదర్తి నుంచి చెబ్రోలు రవి, ఇనమడుగు నుండి కొల్లా సుధాకర్ రెడ్డి, నెల్లూరు నుంచి ప్రసాద్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ మా మెసేజ్ చదవట్లేదు, ఎందుకు చదవను, వరుసగా నేను అన్ని మెసేజెస్ చదువుతున్నాను. ఇంకా మీ పేరు, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుండి గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.
ఇంకో మెసేజ్ వచ్చింది, రామకృష్ణయ్య సుభాష్ని ఇనమడుగు నుంచి, రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. నాకు వరుసగా వచ్చిన మెసేజెస్ అన్నీ వన్ బై వన్ చదివేస్తాను. మీరు మళ్ళీ మళ్ళీ మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ పైకి వెళ్ళిపోద్ది అనమాట. కాబట్టి వరుసగా ఉన్న మెసేజెస్ అన్నీ చదువుతాను, లేట్ అయినా సరే. విషయానికి వస్తే, మనం ఉపయోగించే వైఫై సిగ్నల్స్ దేని ద్వారా ప్రయాణించేస్తాయి అని అడిగాను. దానికి సంబంధించి నేను 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాను. సౌండ్ వేవ్స్, రేడియో తరంగాలు, లైట్ వేవ్స్, ఎలక్ట్రాన్లు. చాలామంది చాలా పెట్టారు, కానీ మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్లు వచ్చాయి రేడియో తరంగాలు అన్నమాట. వైఫై రేడియో తరంగాలను ఉపయోగించి సమాచారాన్ని చేరవేస్తుంది. ఇవి మైక్రోవేవ్ ఓవెన్లో వాడే తరంగాలు మాదిరిగానే ఉంటాయి, చాలా తక్కువ శక్తిని కలిగి ఉంటాయంట. అదన్నమాట సంగతి మన వైఫైది. నా పేరు చదవలేదు, మీ పేరు చదివాను, మీరే వినలేదనుకుంటా. ఆళ్ళగడ్డ నందింపల్లి నుంచి అనగాని శ్రీనివాసులు ఇంకా డీటెయిల్గా పంపించారని కూడా చెప్పాను, ఒక్కసారి చూసుకోండి. సాయి దర్శన్ నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. మీ అందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, చిన్న చింతకుంట మహబూబ్ నగర్ జిల్లా నుంచి, రాజేష్ శ్రీవల్లి కుమార్ చందన భాగ్య, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీ అందరి కోసం ఈ పాట. మనకి ఇంకా మెసేజెస్ వచ్చాయి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్.

ఇంకా మెసేజెస్ వచ్చాయి. ఎం రాధిక, హరికిషన్, చంద్రబాయి, నాగమణి, నరేష్, శ్రీవల్లి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మహారాష్ట్ర సోలపూర్ నుంచి. రామకృష్ణయ్య, సుభాషిణి ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ, మోహన్, దివ్యభాయ్, అజయ్, శృతి. భోగనాథన్ వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్మార్టూర్ నుంచి.

0: మీరింతవరకు యువలై విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో ప్రకృతి కి సీఖ్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి మండవ పద్మావతి, విద్యార్థిని భోగి నిత్యకృప. వినండి 9వ తరగతికి హిందీ పాఠం ప్రకృతికి సీఖ్.
4: నమస్తే అధ్యాపికాజీ.
5: నమస్తే నిత్య, బైఠో నిత్య. ఆజ్ హమ్ 9వీ కక్షా కే పాఠ్య పుస్తక్ సే ప్రకృతికి సీఖ్ నామక కవితా పాఠ పడేంగే. పహలే హమ్ ప్రకృతికి సీఖ్ కవితా పాఠ కే కవి కే బారే మే జాన్ లెంగే.
4: జీ హా అధ్యాపికా జీ.
5: ప్రకృతి కీ సీఖ్ పాఠ కే కవి కా నామ శ్రీ సోహన్ లాల్ ద్వివేదీ థే. ఉన్కా జీవన్ కాల్ 1906 సే 1988 తక్ మానే జాతే హై. ఇన్కే ప్రసిద్ధ రచనా సేవాగ్రామ్ హై. ఇన్కో పద్మశ్రీ పురస్కార్ మిలా. ప్రకృతి కీ సీఖ్ పాఠ కే కవి పేరు సోహన్ లాల్ ద్వివేదీ గారు. ఆయన జీవించినది 1906 నుండి 1988 వరకు. ఈయన ప్రసిద్ధ రచన సేవాగ్రామ్, ఈయనకి పద్మశ్రీ అనే బిరుదు కూడా ఉన్నది. నిత్య మై అబ్ కవి కే బారే మే కుచ్ ప్రశ్న పూచుంగి, జవాబ్ దో.
4: హా అధ్యాపికా జీ.
5: ప్రకృతి కి సీఖ్ కవితా పాఠ కే కవి కౌన్ థే?
4: ప్రకృతి కి సీఖ్ కవితా పాఠ కే కవి శ్రీ సోహనా ద్వివేది థే.
5: ఠీక్ హై. ఆర్ ఏక్ ప్రశ్న, సోహన్లాల్ జీ కే ప్రసిద్ధ రచనా క్యా హై?
4: సోహన్లాల్ జీ కో ప్రసిద్ధ రచనా సేవాగ్రామ్ హై.
5: ద్వివేదీ జీ కో క్యా పురస్కార్ మిలా?
4: ద్వివేదీ జీ కో పద్మశ్రీ పురస్కార్ మిలా.
5: బహుత్ అచ్చా. అబ్ మై పహలి కవిత పడుంగి, సునో.
4: జీ హా అధ్యాపికా జీ.
5: పర్వత కహతా శీష ఉఠాకర్ తుమ్ భీ ఊంచే బన్ జావో, సాగర్ కహతా హై లహరా కర్ మన్ మే గహరాయి లావో. నిచ్చ తుమ్ భీ ఏక్ బార్ ఇస్ కవితా కో పడకర్ సునావో.
4: జీ హా అధ్యాపికా జీ. పర్వత కహతా శీష ఉఠాకర్ తుమ్ భీ ఊంచే బన్ జావో, సాగర్ కహతా హై లహరా కర్ మన్ మే గహరాయి లావో.
5: మన్ మే గహరాయి లావో.
4: మన్ మే గహరాయి లావో.
5: అబ్ హమ్ ఇస్ కవితా కా అర్థ జాన్ లెంగే. పహలే శబ్దార్థ దేఖో. ఇస్ కవితా మే శీష్ కా అర్థ సిర్ అంటే తల, ఉంచా అనగా ఉంచాయి అంటే ఎత్తైన, గహరాయి అనగా లోతు అని అర్థం, లహరానా అంటే అలలు పై పైకి ఉప్పొంగుట. ఇస్ కవితా కా అర్థ యహ హైకి, పర్వత హంసే కహతా హైకి తుమ్ భీ అపనా శిర్ ఉఠాకర్ మేరే జైసే ఉంచా బన్ జావో. అర్థ హై కి సబ్ మే ఉంచా రహనా మహాన గుణ హై, సముద్ర లహరాతే కహతా హై కి మై జైసే గహరా హుం వైసే తుమ్ భీ అపనా మన్ గహరా అవర్ విశాల్ బనావో, మానో గహరాయిసే చోచో. అనగా పర్వతాలు ఎల్లప్పుడూ ఉన్నత శిఖరాలు కారణంగా ఎత్తుగా ఉంటాయి. ఒకవేళ మనం మంచి లేదా గొప్ప పనులు చేసినట్లయితే మనం కూడా వాటిలాగా ఈ ప్రపంచంలో గౌరవంతో తల ఎత్తుకొని జీవించగలం. మన జీవితం ఉన్నతమవుతుంది. మనం అందరితో గౌరవించబడతాం.

0: కాబట్టి మనం మంచి పనులు చేస్తూ పర్వతాల వలె తల ఎత్తుకుని జీవించమని పర్వతాలు మనతో చెబుతున్నాయి. అలాగే సముద్రం ఉప్పొంగుతూ అంటుంది, నేను లోతైన మరియు విశాలమైన దానిని. అలాగే నీవు కూడా నీ మనసులో లోతైన ఆలోచనలు చేస్తూ విశాలమైన భావాలను అందరితో పంచుకోమని చెప్తుంది.
1: అధ్యాపికాజీ, పర్వత ఔర్ సాగర్ హమ్కు బహుత్ సారా జ్ఞాన్ దియా.
0: హా నిచ్చా, అబ్ హమ్ దూసరీ కవితా కా అర్థ భీ జాన్ లెంగే, పహలె మై పడుంగి ఝాన్ సే సునో.
1: జీ హా అధ్యాపికాజీ.
0: సమజ్ రహే హో క్యా కహతీ హై ఉఠ్ ఉఠ్ గిర్ గిర్ తరల తరంగ్ భరలో భరలో అపనే దిల్ మే మీటే మీటే మృదుల ఉమంగ్. నిచ్చా, అబ్ తుమ్ ఏక్ బార్ ఇస్ కవితా కో పడో.
1: జీ అధ్యాపికా జీ. సమజ్ రహే హో క్యా కహతీ హై ఉఠ్ ఉఠ్ గిర్ తరల్ తరంగ్ భరలో భరలో అపనే దిల్ మే మీటే మీ మృదుల్ ఉమంగ్.
0: సునో నిచ్చా, అబ్ ఇస్ కవితా కా భావార్థ జాన్ లెంగే, శబ్దార్థ దేకో. గిరనా అంటే పడిపోవుట అని అర్థము, తరల్ అంటే చలించునట్టి, తరంగ్ అంటే అలలు, భరణ అనగా నింపుట, ఉమంగ్ అనగా ఆశ అని అర్థం. అబ్ సునో, కవి కహతే హై కి సముద్రకే చంచల తరంగ్ ఉఠ్ ఉఠకర్ గిరతే హై, క్యా తుమ్ సమజ్ సకతే హో కి వే క్యా కర్ రహే హై. వే కహనా చాహతే హై కి తుమ్ భీ ఉన్కే జైసే అప్నే దిల్ మే మీఠీ ఔర్ కోమల్ ఆశాయేం భర్లో, క్యోంకి ఆశాకో సఫల్ బనానే కే ప్రయత్న జరూర్ కరతే హో. ఇక్కడ కవి ఏమని చెబుతున్నారంటే, సముద్రపు చంచలమైన అలలు ఎగిసిపడుతున్నాయి, నీవు అర్థం చేసుకోగలవా అవి ఏమంటున్నాయో? నీవు కూడా వారిలా తీయని మరియు కోమలమైన భావాలను నింపుకోమని అంటున్నాయి. ఎలాగంటే, సముద్రము తన ఆశను ఆశయాలను తీర్చుకోవటానికి అలల రూపంలో ఎగిసిపడుతుంటాయి. ఎన్నోసార్లు విఫలమైనా అది తన ప్రయత్నాలను మానుకోదు. అలాగే సముద్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా మన ఆశలను ఆశయాలను సఫలీకృతం చేసుకోవటానికి తీయని భావాలను నింపుకొని నిరంతరము ప్రయత్నించాలని సముద్రం తెలియచేస్తుంది.
1: అధ్యాపికాజీ, మై బి సాగర్ కే జైసే మేరీ ఆశా సఫర్ బననే కా ప్రయత్న కరుంగి.
0: శాబాష్ నిచ్చా, అబ్ మై తీసరీ కవితీ కే బారే మే బతావుంగి. సునో నిచ్చా.
1: జీ అధ్యాపికా జీ.
0: పృథ్వీ కహతీ ధైర్య న చోడో కితనా హీ హో సిర్ పర్ భార్ నభ కహతా హై పైలో ఇతన ఢకలో తుమ్ సారా సంసార్. నిచ్చా, తుమ్ భీ ఏక్ బార్ ఇస్ కవితా కో పడకర్ సునావో.
1: జీ అధ్యాపికా జీ. పృథ్వీ

0: संसार।
1: अब मैं कुछ शब्दार्थ बताऊंगी, सुनो निच्चा। पृथ्वी का अर्थ भूमि, भार अंटे भारमो, फैलना अंटे व्यापिंचुट, नब अनगा आकाशमो, ढकना अनगा कपुट लेदा मोयट। इस कविता का अर्थ यह है कि धरती हमसे कहती है कि चाहे जितनी बड़ी जिम्मेदारी तुम्हें पूरी करती है, धैर्य के साथ उसे पूरा करो। आकाश कहता है कि मुझे जैसा पूरा फैला कर सारी दुनिया ढक लो, माने महान बनकर सब पर अपना प्रभाव दिखावो। अंटे भूमि तनलागा धैर्यंगा उंडमनी चेप्तुंदी। ఏ విధంగా అయితే భూమి ఎంతో బరువును మోస్తున్నా తన ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోదు. అలాగే మనం మన బాధ్యతలను పూర్తి చేయుటకు చాలా ధైర్యాన్ని కలిగి ఉండమని తెలియజేస్తుంది. ఆకాశం చెబుతుంది తనలాగా ప్రపంచాన్ని కప్పివేయమని, అంటే ప్రపంచానికి తన విశాలతను చాటి చెబుతుంది. అలాగే మనం మన వ్యక్తిత్వంతో మంచి నడవడిక ద్వారా మన ప్రభావాన్ని అందరి మీద చూపించమని తెలియజేస్తుంది.
0: अध्यापिका जी, मैं भी धरती और आकाश के जैसे धैर्य से जीवन बिताऊंगी।
1: अच्छा निच्चा, अंत में मैं कविता पाठ के मुख्य उद्देश्य बताऊंगी, ध्यान से सुनो।
0: जी अध्यापिका जी।
1: प्रकृति की सीख ఒక कविता पाठ्यांशम। कवि सोहन लाल गारु ఏమని తెలియజేశారంటే ప్రకృతి అణు అణువులో ఏదో ఒక సందేశం

0: शीश झुकाना।
1: फूलों से नित हसना सीखो, बारों से नित
0: भौरों
1: से नित गाना, फल से लदी डलियों से
0: डालियों से
1: डालियों से नित सीखो शीश झुकाना।
0: सीखो हवा के झोंकों से लो हिलना जगत हिलाना, दूध तथा पानी से सीखो मिलना और मिलाना।
1: दूध तथा पानी से सीखो मिलना और मिलाना,
0: सूरज की किरणों से सीखो जगना और जगाना, लता और पेड़ों से सीखो सबको गले लगाना।
1: सूरज की किरणों से सीखो जगना और जगाना, लता और पेड़ों से सीखो सबको गले लगाना।
0: गले लगाना,
1: गले लगाना।
0: निचा इसका अर्थ बताऊंगी, सुनो।
1: जी अध्यापिका जी।
0: फूलों से नित हसना सीखो, भौरों से नित गाना। हसना अनगा नवटम, భౌరం అనగా తుమ్మెదలు. పువ్వుల నుండి ఎల్లప్పుడూ నవ్వటం నేర్చుకోవాలి, తుమ్మెదల నుండి నిత్యం పాడటం నేర్చుకోవాలి. ఫల్సే లధి డాలియోంసే నిత్ సీకో శీషు జుఖానా. లధి అంటే బరువైన, డాలియా అంటే కొమ్మలు, శీష్ అనగా తల. అర్థం ఏమిటంటే పండ్లతో నిండి ఉన్న కొమ్మలు బరువుగా ఉండి భూమి వైపు వంగుతాయి, అలాగే వాటిని చూసి మనం కూడా ఎల్లప్పుడూ వినయంగా తల వంచుకుని ఉండటం నేర్చుకోవాలి. సీక్ హవాకే జోంకోం సేలో హిలనా జగత్ హిలానా. హవా అంటే గాలి, హిలనా అంటే ఊగటం. గాలి అలలను చూసి మనం నేర్చుకోవలసినది ఏమిటంటే గాలి తన చల్లని గాలులతో మనకు ఎలా హాయినిస్తుందో అదేవిధంగా మనం ప్రపంచాన్ని ఆనందపరిచే విధంగా ప్రవర్తించాలి. దూధ్ తథా పానీ సే సీకో మిలనా ఆర్ మిలానా. దూధ్ అంటే పాలు, మిలనా అనగా కలపటం. పాలు మరియు నీళ్లను చూసి మనం కలపటం లేదా ఇతరులతో కలిసిపోవటం నేర్చుకోవాలి. సూరజ్ కీ కిరణం సే సీకో జగనా ఆర్ జగానా. సూరజ్ అంటే సూర్యుడు, జగానా అంటే మేల్కొల్పటం. మనం సూర్యుని కిరణాల నుండి మేల్కొనుట మరియు ప్రపంచాన్ని మేల్కొల్పటం నేర్చుకోవాలి. లత ఆర్ పేడోం సే సీకో సబ్కో గలే లగానా. లత అనగా లత, గలే లగానా అంటే ఆలింగనము చేసుకొనుట. లత మరియు చెట్ల నుండి మనం అందరితో స్నేహంగా ఉండటం నేర్చుకోవాలి. వాటిలాగా మనం అందరితో కలిసిమెలిసి ఉండాలనుకోవాలి. అబ్ మై ప్రకృతికి సీక్ పాటిసే వ్యాకరణ బతావుంగి, సునో.
1: జీ అధ్యాపికా జీ.
0: మై ఉల్టే శబ్ద బతావుంగి, తుంబి మేరే సాత్ బతావో.
1: జీ హా అధ్యాపికా జీ.
0: ధైర్య అధైర్య,
1: ధైర్య అధైర్య.
0: హింస అహింస,
1: హింస అహింస.
0: యష్ అపయష్,
1: యష్ అపయష్.
0: ఊంచే నీచే,
1: ఊంచే నీచే.
0: శాంతి అశాంతి,
1: శాంతి అశాంతి.
0: అబ్ హమ్ కుచ్ పర్యాయ శబ్ద భీ జాన్ లెంగే, సునో.
1: జీ అధ్యాపికా జీ.
0: తుమ్ భీ మేరే సాత్ కహో. నభ్ ఆకాశ్ ఆసమాన్,
1: నభ్ ఆకాశ్ ఆసమాన్.
0: పృథ్వీ భూమి ధరతి జమీన్,
1: పృథ్వీ భూమి జమీన్ ధరతి.
0: పర్వత్ పహాడ్ గిరి,
1: పర్వత్ పహాడ్ గిరి.
0: సంసార్ దునియా ప్రపంచ్,
1: సంసార్ దునియా ప్రపంచ్.
0: అచ్చా ఏక్ బార్ వచన్ బతావంగి, తుమ్ భీ ఏక్ బార్ కహో.
1: జీ అధ్యాపికా జీ.
0: నది నదియా,
1: నది నదియా.
0: గహరాయి గహరాయ్యా,
1: గహరాయి గహరాయ్యా.
0: గహరాయ్యా
1: గహరాయ్యా.
0: శీష శీష,
1: శీష శీష.
0: అబ్బు పాఠ సమాప్త హువా నిత్య.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: సుభాష్.

0: మీరింతవరకు 9వ తరగతికి హిందీ పాఠం ప్రకృతికి సీఖ్ విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి మండవ పద్మావతి, విద్యార్థిని భోగి నిత్యకృప. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

రంగస్థలి. ఈనాటి కార్యక్రమంలో పాండవోద్యోగం నాటకం నుంచి శ్రీకృష్ణుని పాత్ర ఉంటారు. నిర్వహణ శ్రీ కౌతవరపు గణేష్ కుమార్.

మామ సత్యవతి పౌత్ర భారత రాష్ట్రులకును పాండవులకును సంధిగా వించి ఈ రాజలోకమునెల్లా కాపాడుమని నిన్ను యాచించుడకై పాండవ దూతనై నీ యొద్దకు వచ్చితని.

ఫలితార్థము చెప్పినట్లు చేయదలంపనచో వారేగురును ద్రౌపదియు వేర్వేరు నీతో చెప్పుమనిన మాటలు ప్రకృతము అనుపయోగం వరగుటం చేసి విరమించితి. ఆహా, ఈ ముదుసలి అప్పుడే తన వాచా కౌటిల్యములు చూపించుచున్నాడు. ఎరుగుదును మామా, ఎరుగుదును. అయ్యను పెద్దవాడవని విన్నంచితిని అట్టి కులం కులం కొడబీ.

ద్రోణాచార్య పుత్ర త్రిధివ సేనాని సమధామ అశ్వధామ కోపింపకుమయ్యా కోపింపకము రణచక్రమంతయు తన చేతి మీదనే త్రిప్పబలయునన్న కర్ణుని మనోరథమే చెల్లింపు రాశీభూతమయ్యప్ప వాచా వాత్స

నీ కొలువు కూటము క్రమక్రమముగా రణకూటమగుచున్నదయ్యా. పలువురు పెద్దలుండగానే నా చెప్పబోబు వాక్యములు సావధానముగా కర్ణకము.

பாவா ஆலு கூட்டையே எருங்கலி, ஆலு கூட்டையே எருங்கலி மகா.

0: కర్ణులు పదివే ఊరైన అని నొత్తురు చత్తురు రాజరాజ.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు.

ప్రసార విశేషాల అనంతరం వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో తొలి అడుగున శీర్షికన కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమాన్ని వింటూ సినీ గీతాలు వింటారు. అనంతరం 5:30 యువత రంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి అవకాశాల గురించి వింటూ సినీ గీతాలు వింటారు.

6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో స్థానిక సమాచారం సమాచార వేదిక వింటారు. అనంతరం ఈ వారం మరణెల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ నిర్వహణ శ్రీ తమను నాగేశ్వరరావు గారు, సమర్పణ యు అమరేంద్ర. అనంతరం కొన్ని జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధురగీతం వింటారు. అనంతరం హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటారు. 8:15 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. మీరింతవరకు ఈనాటి మా సాయంకాలపు ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు వింటారు. అనగా 11 మంగళవారం నాటి ప్రసార విశేషాలను

రేపు ఉదయం 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి శుధ వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. అనంతరం 7:00 ప్రసార విశేషాలు. అనంతరం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 సాయంత్రం 5:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. సాయంత్రం 5:00 ప్రసార విశేషాల. అనంతరం వనితావాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమం అనంతరం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. కార్యక్రమం అనంతరం 8:00 హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి రిలీవ్ వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలీవ్ వింటారు. 11:10 మా కార్యక్రమాల ముగింపు. మీరింతవరకు రేపటి ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.

వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుజిత. మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమంలో. ప్రతి సోమవారం సాయంత్రం తొలి మహిళ శీర్షికన మన భారతదేశంలో వివిధ రంగాల్లో రాణించినటువంటి మొట్టమొదటి మహిళల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు కూడా తొలి మహిళ శీర్షికన ఒక గొప్ప మహిళ గురించి మనం తెలుసుకుందాం. ఈమె మన భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ జీవరసాయన శాస్త్రవేత్త, విజ్ఞాన శాస్త్ర రంగ అభివృద్ధికి ఎంతగానో పాటుపడిన వ్యక్తి. నాటి సమాజంలో కట్టుబాట్లను, లింగ వివక్షను దాటి శాస్త్రీయ అంశాల్లో పిహెచ్డి పొందినటువంటి తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు ఈమె. వీరి గురించి మనం తెలుసుకుందాం. వీరెవరో కదండి, కమలా సోహోని. కమలా సోహోని గారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తొలి అడుగు శీర్షికన ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఫీమేల్ సైంటిస్ట్ ఇన్ ఇండియా కమలా సోహోని గారి జీవిత విశేషాలను ఈనాటి మన తొలి అడుగు శీర్షికన మీరు వింటారు. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. అయితే కమలా సోహోని గారి గురించి, వీరు 9 దశాబ్దాల క్రితం విజ్ఞాన శాస్త్రంలో ఎంఎస్సీ చేయటం కోసంగా కమలా గారు ఒక పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ఆవిడ పోరాడింది ఒక చిన్న వ్యక్తితో కాదు, నోబెల్ బహుమతి గ్రహీత సివి రామన్ గారితో. అయితే కమలా గారు స్వాతంత్ర్యానికి పూర్వం మన భారతదేశంలో పురుషులతో పోలిస్తే మహిళలకు విద్యావకాశాలు చాలా చాలా తక్కువగా ఉండేవని చెప్పుకోవాలి. సామాజిక కట్టుబాట్లు కానివ్వచ్చు, కుటుంబ ఆచార వ్యవహారాలతో పాటు పరిపాలన బాధ్యతల నిర్వహణ కోసంగా పురుషులకు విద్యను అందించేందుకు ప్రాధాన్యతనిచ్చినటువంటి ఆ రోజుల్లో 1947 నాటికి మహిళా అక్షరాస్యత రేటు 8% కంటే తక్కువగా ఉండేదన్నమాట. అయితే ఆ సవాళ్లను, అడ్డంకులను అధిగమించి మహిళలు కూడా పురుషులతో సమానంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో రాణించగలరని నిరూపించిన శాస్త్రవేత్తలలో శాస్త్రీయ విభాగంలో పిహెచ్డి పొందిన మొదటి భారతీయ మహిళ అయినటువంటి కమలా సోహోని గారు సరికొత్త రికార్డును నెలకొల్పారు. వీరు ఏ విధంగా రికార్డు నెలకొల్పారు, వీరి కృషి, పట్టుదల, జీవిత విశేషాలను మనం తెలుసుకుందాం. వెంటనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. నేను మీ మేరీ సుజిత. ఇప్పుడు ఒక మంచి పాట విందాం. నరసింహ చిత్రం నుంచి ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసినటువంటి ఒక మంచి పాట. తర్వాత కమలా గారి జీవిత విశేషాలు మరిన్ని తెలుసుకుందాం.

0: శిఖరము చేరి నింగిని కోరు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి

0: గవర్నమెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ ఏఈఆర్ఓ బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
2: మీరు వింటున్నారు 102.7 MHz పై తొలి మహిళా శీర్షికన మన భారతదేశంలోని మొట్టమొదటి సైంటిస్ట్ మహిళా సైంటిస్ట్ కమలా సోహ్ని గారి జీవిత విశేషాలను వింటూ ఉన్నారు. అయితే కమలా సోహ్ని గారు 1912 భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో జన్మించారు. ఆమె తండ్రి నారాయణరావు భగవత్ ఒక రసాయన శాస్త్రవేత్త. కమలా 1933 బొంబాయి విశ్వవిద్యాలయం నుండి రసాయన శాస్త్రం మరియు భౌతిక శాస్త్రం అనుబంధంలో బిఎస్సీ పట్టా పొందారు. ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో పరిశోధన ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ మహిళలు పరిశోధన చేయడానికి తగినంత సమర్థులు కారని కారణం చూపుతూ అప్పటి డైరెక్టర్ ప్రొఫెసర్ ఒకరు దరఖాస్తును తిరస్కరించారట. కొంత నచ్చజెప్పిన తర్వాత ఆమెకు ఇందులో ఐఏఎస్సీలో ప్రవేశం లభించింది. అక్కడ ప్రవేశం పొందినటువంటి మొదటి మహిళ కూడా కమలా గారే. అయితే తన పరిశోధన యొక్క మొదటి సంవత్సరంలోనే ప్రొబేషన్లో ఉండాలని షరతు విధించబడింది. విజ్ఞాన శాస్త్రాల్లో పిహెచ్డి పొందినటువంటి మొదటి భారతీయ మహిళ కమలా భగవత్ కానప్పటికీ, అయితే వీరు వృక్షశాస్త్ర దీనికి సంబంధించి జానకి అమ్మ అనే వీరు భారత వృక్షశాస్త్ర సర్వే డైరెక్టర్ జనరల్ అయ్యారు. 1930 తన పిహెచ్డిని పొందగా కమలా భగవత్ 30వ దశకం చివరిలో తన డిగ్రీని పొందారు. అయినప్పటికీ ఒక విశ్వవిద్యాలయంలో విజ్ఞాన శాస్త్రాలలో పిహెచ్డి పొందినటువంటి భారతీయ మహిళ కమలా గారే కావడం విశేషం. అయితే కమలా గారి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీరు పప్పుధాన్యాలు పాల ప్రోటీన్స్పై మార్గదర్శక పరిశోధనలు చేసినటువంటి కమలా గారు వాటిపై సిద్ధాంత గ్రంథాన్ని రాశారు. 1936 బొంబాయి యూనివర్సిటీ నుంచి బయోకెమిస్ట్రీలో ఎంఎస్సీ డిగ్రీ అందుకున్న వ్యక్తి. తర్వాత పిహెచ్డి కోసం ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. తర్వాత మొక్కల కణజాలాలపై నిర్వహించినటువంటి పరిశోధనల్లో సైటోక్రోమ్ సి అనే ఎంజైమ్ని అన్ని మొక్కల కణాల్లో వీరు దీనికి సంబంధించి పరిశోధనలు చేశారు. అలాగే అన్ని మొక్కల కణాల్లో సైటోక్రోమ్ సి అనే ఎంజైమ్ని జరిగేటువంటి ఆక్సీకరణలో దాని పాత్ర గురించి కమలా కనుక్కున్నారన్నమాట. 1939 డాక్టరేట్ పొందినటువంటి కమలా గారు విజ్ఞాన శాస్త్ర రంగంలో పిహెచ్డి పొందినటువంటి తొలి భారతీయ మహిళగా కీర్తికెక్కారు. అయితే వీరి గురించి కమలా గారు ఏ విధంగా పోరాటం చేశారు అనే దాని గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే వీరు 1947 నాటికి మహిళల అక్షరాస్యత రేటు 8% కంటే కూడా చాలా తక్కువగా ఉండేదన్నమాట. అయితే ఆనాటి సవాళ్లను అడ్డంకులను అధిగమించినటువంటి మహిళలు కూడా పురుషులతో సమానంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించగలుగుతారని నిరూపించినటువంటి శాస్త్రవేత్తలలో శాస్త్రీయ విభాగంలో పిహెచ్డి పొందిన మొదటి భారతీయ మహిళ అయినటువంటి కమలా సోహ్ని గారు చరిత్రనే సృష్టించారని చెప్పుకోవచ్చు. చెరుకు వంగడాలను సృష్టించినటువంటి వృక్ష శాస్త్రవేత్త జానకి అమ్మాళ్ గారు, భారత అణు కార్యక్రమ పితామహుడు డాక్టర్ హోమీ జహంగీర్ బాబా మెచ్చిన భౌతిక శాస్త్రవేత్త బీవా చౌదరి, అలాగే స్వదేశీ వాతావరణ పరికరాల రూపకల్పన తయారీలో దేశం స్వయం సమృద్ధి సాధించటం కోసం మార్గం సుమగం చేసినటువంటి అన్నామణి, 1930వ దశాబ్దంలో భారతదేశంలోనే డాక్టరేట్ ఆఫ్ సైన్స్ సంపాదించినటువంటి రెండో మహిళగానే కాక ప్రాణాలను కాపాడే మలేరియా నిరోధక క్రీమోథెరపీ మందుల అభివృద్ధికి సహకారం అందించినటువంటి ఆసిమా చటర్జీలలో ప్రముఖులుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో వీళ్ళని కూడా గుర్తు చేసుకోవడం అవసరం. అయితే అడ్మిషన్ ఒకనొక సందర్భంలో వీరికి రాని సందర్భం గురించి మనం తెలుసుకుందాం. 1933 బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి కెమిస్ట్రీలో విశ్వవిద్యాలయంలోనే ప్రథమ స్థానంలో ఉత్తీర్ణురాలయ్యారు కమలగారు. ఆ తర్వాత కమలగారు భారతదేశపు ప్రముఖ శాస్త్రీయ సంస్థ అయినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఐఐఎస్సి బెంగళూరులో చదవాలని కలగన్నారట. కానీ వీరి యొక్క దరఖాస్తును సాక్షాత్తు నోబెల్ బహుమతి గ్రహీత భౌతిక శాస్త్రవేత్త నాటి సంస్థ డైరెక్టర్ సర్ సివి రామన్ గారు ఒక మహిళ అన్న కారణంతోనే తిరస్కరించడం జరిగిందట. తన కోర్సును పూర్తి చేస్తామని కమల హామీ ఇచ్చినప్పటికీ ఆయన ఖచ్చితంగా డిస్టింక్షన్లు పూర్తి చేస్తానని కమల గారు హామీ ఇచ్చారంట. అప్పట్లోనే అయినా కూడా ఆమె అభ్యర్థనను తోసిపుచ్చేశారంట. అప్పుడు ఆమె రామన్ కార్యాలయంలో సత్యాగ్రహానికి కూడా దిగారట. సివి రామన్ ఆ టైంలో తప్పక దిగిరాక తప్పలేదట. రెగ్యులర్ అభ్యర్థిగా చేర్చుకోకపోవడంతో ఆమె తన గైడ్ సూచనల మేరకే రాత్రుల్లో ఆలస్యంగా పనిచేయాల్సి వచ్చిన సందర్భం అన్నమాట అది. అప్పుడు ఇండియన్ ఉమెన్ సైంటిస్ట్ అసోసియేషన్ నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో కమల గారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రామన్ గొప్ప శాస్త్రవేత్త అయినప్పటికీ ఆయన చాలా వీరి యొక్క మనస్తత్వం గురించి నాకు తెలుసు, నేను ఒక మహిళని అయినందుకే నాకు ఆయన నాతో ప్రవర్తించినటువంటి తీరుని మర్చిపోలేను అని చెప్పిన సందర్భాలు కూడా లేకపోలేవు, అయినప్పటికీ రామన్ గారు నన్ను రెగ్యులర్ విద్యార్థినిగా చేర్చుకోలేదు, ఇది నాకు చాలా అవమానం అనిపించింది అని చెప్తారన్నమాట. ఒక నోబెల్ బహుమతి గ్రహీత కూడా అలా ప్రవర్తిస్తే ఇంకేం ఆశించగలం మనం అని ఆవేదన కూడా వెలిబుచ్చారు కమల గారు. ఆమె బయోకెమిస్ట్రీలోని దిగ్గజాల రచనలను అధ్యయనం చేయటంతో పాటు కొందరికి ఆమె లేఖలు కూడా రాశారట. ఆమె పాలు పప్పు ధాన్యాలలో ఉండే ప్రోటీన్స్పై అధ్యయనం చేశారు. ఆ సమయంలో భారతదేశంలో పోషకాహార సమస్యల కారణంగా ఈ సమస్యల కారణంగా ఈ అంశానికి ప్రాముఖ్యత ఉండేదన్నమాట. పప్పు ధాన్యాలలో ప్రోటీన్ల లక్షణాలను వివరించినటువంటి మొట్టమొదటి వ్యక్తి కమలగారు. కమలగారు 1936 తన పరిశోధనను సమర్పించి బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సి పట్టా పొందారు. వింటూనే ఉండండి 102.7 MHz పై సూపర్ సాంగ్స్ వింటూ ఉన్నారు. ఇప్పుడు ఒక మంచి పాట విందాం. ఫస్ట్ ఫిమేల్ సైంటిస్ట్ కమల సోహ్ని గారి జీవిత విశేషాలను వింటూ ఉన్నారు కదా. ఇప్పుడు ఒక పాట అయితే విందాం ఉరిమి చిత్రం నుంచి, తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

0: మేరీ సే చందమామ అందమంతానాలోనే
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీరు వింటున్నారు కమలా సోహ్ని జీవిత విశేషాలను వింటూ ఉన్నారు. అలా ఆధునిక ప్రమాణాలతో పోలిస్తే 1930వ దశకంలో ప్రపంచవ్యాప్తంగా మహిళా అక్షరాస్యత రేట్లు సాధారణంగా చాలా తక్కువగా ఉన్న సమయంలో 1931లో జనాభా లెక్కల ప్రకారం కేవలం 2.9% మహిళలు మాత్రమే అక్షరాస్యులన్నమాట. అయితే డాక్టర్ కమలా సోహిని గారు 1939లో యునైటెడ్ కింగ్డంలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీలో డాక్టరేట్ను పూర్తి చేసి శాస్త్రీయ రంగంలో పీహెచ్డీ సంపాదించినటువంటి మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన తర్వాత మహిళలకు ఒక మార్గదర్శిగా నిలిచారు. ఆమె యొక్క పట్టుదల, శాస్త్రీయ కృషి భారతీయ విజ్ఞాన శాస్త్రంలో పాతుకుపోయిన లింగ వివక్షను సవాల్ చేశాయన్నమాట. లింగ వివక్షకు వ్యతిరేకంగా ఆమె చూపినటువంటి దృఢత్వం అడ్డంకులను ఛేదించి ఆమె సాధించిన విజయాలు విజ్ఞాన శాస్త్రంలో భవిష్యత్ తరాల మహిళలకు స్ఫూర్తినిచ్చాయి. 1937లో యునైటెడ్ కింగ్డమ్ చేరుకున్న ఆమె కేంబ్రిడ్జ్లోని బయోకెమికల్ అండ్ ఫిజియాలజికల్ ల్యాబొరేటరీలో ప్రఖ్యాత న్యూరోకెమిస్ట్ డెరిక్ రిక్టర్ బృందంలో చేరిని ఆయన అక్కడి నుంచి వెళ్లిన తర్వాత రాబిన్ హిల్ పరిశోధనా ప్రయోగశాలలో చేరారు. ఆమె పనితీరుకు వాళ్లు ముగ్ధులై ఎటువంటి ఆమె యొక్క గురువులు, ప్రొఫెసర్స్ ఇంకా అందులో కలిసి పనిచేయటానికి ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకోమని సూచించారట. అలాగే ఒక నోబెల్ బహుమతి గ్రహీత ఆహారంలో విటమిన్ల ప్రాముఖ్యత గురించి ఆయన చేసినటువంటి ఆవిష్కరణలు జీవరసాయన శాస్త్రం పోషకాలపై మనకున్న జ్ఞానాన్ని విప్లవాత్మకంగా మార్చాయి. ఆమె ఆ ఫెలోషిప్ను దక్కించుకుని 1939 ఎట్లాంటి షరతులు లేకుండానే ఆ కార్యక్రమంలోకి తీసుకోబడ్డారు. ఆ తర్వాత 16 నెలల లోపే సాధారణంగా 100 కొద్ది పేజీల్లో ఉండే థీసిస్కి భిన్నంగా ఆమె తన పిహెచ్డీ డిగ్రీ కోసం కేవలం 40 పేజీలతో మొక్కల కణజాల శాస్త్రీయాలలో వాటి యొక్క సైటోక్రోమ్ సి ఉనికిని వివరిస్తూ ఒక థీసిస్ను సమర్పించారట. అది సమీక్షా కమిటీని అమితంగా ఆకట్టుకోవడంతో 27 సంవత్సరాలకే సైన్స్లో డాక్టరేట్ పొందినటువంటి మొదటి భారతీయ మహిళగా కమలా సోహిని చరిత్ర సృష్టించారు. అలా వెనువెంటనే కమలకు అమెరికా ఫార్మా కంపెనీల నుంచి అద్భుతమైన ఆఫర్స్ రావడం ప్రారంభమయ్యాయి. మహాత్మాగాంధీకి వీరాభిమాని అయినటువంటి వీరు అటువంటి జాతీయవాద పోరాటంలో సహాయపడాలని ఆకాంక్షించి 1939లో స్వదేశానికి తిరిగి వచ్చి స్వాతంత్ర్యోద్యమ ర్యాలీల్లో పాల్గొన్నారు. కమల గారు తన ఆభరణాలను సైతం విరాళంగా ఇవ్వటంతో పాటు కేవలం ఖాదీ చీరలను మాత్రమే ధరించేవారప్పుడు 1939 నుంచి 1942 వరకు ఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో పనిచేసిన వీరు ఆమె కానూరులోని న్యూట్రిషన్ రీసెర్చ్ ల్యాబ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. తర్వాత ఆమె పోషణలోని విటమిన్ల పాత్రపై పరిశోధనలు నిర్వహించారు. అక్కడ వృత్తిరీత్యా ఆయన ఆమె ఎంవి సోహుని వివాహం చేసుకుని 1947లో ముంబైకి తరలి వెళ్లారన్నమాట. ఇలా వీరి జీవితం జరిగింది. అయితే పురుషాధిక్యతను తట్టుకుని కమల తాను ఎంచుకున్న మార్గంలో విజయం సాధించి ఉన్నత స్థానాలను అధిరోహించారు. ఎందరో స్త్రీలు ఉన్నత చదువులు పొందేలా, శాస్త్రీయ అంశాల పట్ల ఆసక్తి చూపేలా మార్గదర్శకురాలిగా నిలిచారు కమలా సోహిని గారు. ఈమె 1998 జూన్ 28 ఢిల్లీలో మరణించారు. కమల గారు చేసినటువంటి ముఖ్యమైన పరిశోధనలు, పొందిన అవార్డులు, గౌరవాలతో పాటు అనేక పోటీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఇటువంటి మహిళలను మనం ఆదర్శంగా తీసుకుని మున్ముందుకు జీవితంలో సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం.

ఇంతటితో ఈనాటి వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇప్పుడు యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది.

యువత రంగం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుచిత. మీరు వింటున్నారు 102.7 MHz పై. ఇప్పుడు యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారాన్ని వింటారు. ఎందుకంటే ముందు ఒక పాట విందాం బాహుబలి చిత్రం నుంచి.

బాహుబలి చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై యువతరంగం కార్యక్రమంలో. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారాన్ని వింటారు.

ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకుందాం. హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ డిఆర్డీఎల్లో 2026 సంవత్సరం కోసంగా 165 పెయిడ్ ఇంటర్న్షిప్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ ఫిజికల్ సైన్సెస్ కోసం కోర్సులకు ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఈ ఇంటర్న్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వాళ్లకు స్టైఫండ్ కూడా లభిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 16 నిర్ణయించారు. ఇంటర్వ్యూలు 1 సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతాయి. మరిన్ని వివరాలకు drdo.gov.in ఈ వెబ్సైట్ని సందర్శించి ఆసక్తిగల అభ్యర్థులు పరిశీలించి దరఖాస్తు చేసుకోండి. మరొక ఉద్యోగ సమాచారం ఇప్పుడు వింటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIలో 1538 జూనియర్ అసోసియేట్స్ బ్యాక్లాగ్ పోస్టుల కోసంగా స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది SBI. ఏపీలో 88, తెలంగాణలో 32 ఈ ఉద్యోగాలకు 20-28 వయస్సు గల డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 27 వరకు కొనసాగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు SBI.bank.in వెబ్సైట్ను సందర్శించండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ మరోసారి SBI.bank.in ఈ వెబ్సైట్ను సందర్శించి మరింత సమాచారాన్ని తెలుసుకుని ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. వింటూనే ఉండండి 102.7 MHz పై ఆకాశవాణి సింహపురి FM కేంద్రంలో మీరు వింటున్నారు ఉద్యోగ సమాచారం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో బెంగళూరులోని హ్యూమన్ స్పేస్ పైలట్ సెంటర్ HSFCలో గ్రూప్ ఏ కేటగిరీలో సైంటిస్ట్ ఇంజనీర్ SD పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధిత విభాగాల్లో PhD అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల సంఖ్య 6. ఆగస్టు 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుండగా ఆగస్టు 30, 2026 వరకు దరఖాస్తు గడువు ఉంది. ఎంపికైన వాళ్లకు 67,700 నుంచి 2,08,700 వరకు వేతనం ఉంటుంది. ఇతర అలవెన్స్లు కూడా లభిస్తాయి. మీరు వింటున్నారు విద్యా ఉద్యోగ సమాచారం యువత రంగం కార్యక్రమంలో. నేను మీ మేరీ సుచిత. ఇప్పుడు ఒక మంచి పాట విందాం మగధీర చిత్రం నుంచి. ఈ చిత్రంలోని పాట కోసం MM కీరవాణి జెస్సీ గిఫ్ట్ గానంలో సుబీట్ సాంగ్స్ ఇప్పుడు వింటాం.

0: ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్ గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటూ ఉన్నారు. మరొక ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు వింటారు. రైల్వే ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ రైట్స్ దేశవ్యాప్తంగా 24 అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితి 32 ఏళ్లుగా నిర్ణయించారు. అయితే రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. కావున ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 17, 2026 నిర్ణయించారు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. పూర్తి వివరాలకు www.rights.com ఈ వెబ్సైట్ను సందర్శించండి. అలాగే మరొక ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు వింటారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పీఎన్బీ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 విభాగంలో 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీతో పాటు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో కరికులర్ అలాగే ఆఫీసర్ క్యాడర్లో కనీసం 7 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉన్నవాళ్లు ఇందుకు అర్హులు. వయోపరిమితి 20 నుంచి 30 ఏళ్లు. అలాగే ఆగస్టు 16 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీగా నిర్ణయించారు. తెలంగాణలో 41 పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ఇప్పుడు ఒక పాట విందాం, దసరా చిత్రం నుంచి.

మా మామగారు చెప్పుడు సరే, మీరు కొట్టుడు సరే. అరే ఓ 90, ఇలా ఇంకో 90 వేరా, ఎట్లా కొట్టరా చూద్దాం. నీయా

0: Bencet.
1: మెండి ఉండండి 102.7 మెగాహెచ్ పై యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారాన్ని మీరు వింటున్నారు. మరొక ఉద్యోగ సమాచారం ఇప్పుడు వింటారు. హాల్లో 120 ట్రైనీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. ఇది ఇంజనీర్లకు సువర్ణ అవకాశంగా భావించవచ్చు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ డిజైన్ ట్రైనీ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 120 ఖాళీలు ఉన్నట్లుగా తెలిపింది. గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. కాగా ఆగస్టు 14 ఆన్లైన్లో దరఖాస్తుకు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు వెబ్సైట్ hallindia.com ఈ వెబ్సైట్ను సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మరొక ఉద్యోగ సమాచారం ఇప్పుడు వింటారు. భారతీయ రైల్వేలో 4098 జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ పోస్టులకి ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 18 నుంచి 33 మధ్య వయసు కలిగి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా డిగ్రీ లేదా బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ పరీక్షలు, ధృవపత్రాల పరిశీలన, మెడికల్ టెస్టుల ఆధారంగా జరుగుతుంది. పూర్తి నోటిఫికేషన్ ఆగస్టు 13 విడుదల కానుంది. అలాగే మరొక ఉద్యోగ సమాచారం. నిరుద్యోగ యువతకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గుడ్ న్యూస్ చెప్పింది. అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ యూడీసీ, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ జేపీఏ, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తంగా 242 ఖాళీలున్నాయి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 16, 2026 వరకు కొనసాగుతుంది. కావున వివిధ పోస్టులకు డిగ్రీ లేదా డిప్లొమా, కంప్యూటర్ పరిజ్ఞానం, నిర్దిష్ట అనుభవం అవసరమన్నమాట. పూర్తి వివరాలకు https://cdndigilam.com ఈ వెబ్సైట్ని సందర్శించి ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకుని దరఖాస్తు చేసుకోండి. వెంటనే ఉండండి 102.7 మెగాహెచ్ పై మీరు యువతరంగం కార్యక్రమంలో. ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు విన్నారు. ఇప్పుడు ఒక మంచి పాట విందాం. పెద్ద చిత్రం నుంచి

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: యువతరంగం కార్యక్రమం ఇప్పుడు మంచి పాట విందాం. హాయ్ నాన్న చిత్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో పట్టాదారు పాస్ పుస్తకాలను రూపొందించి ప్రజలకు అందజేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో సర్క్యూట్ ఆధారిత పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గ్లోబల్ టూర్ ఆపరేటర్లను మంత్రి కందుల దుర్గేష్ కోరారు. లండన్ పర్యటనలో భాగంగా మంత్రి పి నారాయణ బృందం అమరావతిలోని ఐకానిక్ భవనాల డిజైన్లు రూపొందించిన ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. వికసిత్ భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో పట్టాదారు పాస్ పుస్తకాలను రూపొందించి ప్రజలకు అందజేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి గ్రామంలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఆస్తుల వివరాలను ట్యాంపర్ చేయకుండా భద్రత కల్పించామని చెప్పారు. క్యూఆర్ కోడ్ సహా ఇతర సాంకేతిక పరమైన భద్రతా ప్రమాణాలతో ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 32,32,000 పట్టాదారు పాస్ పుస్తకాలను ఇప్పటి వరకు రైతులు భూ యజమానులకు అందించామని తెలిపారు. 9,365 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి 68,64,000 పాస్ పుస్తకాలు జారీ చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
1: 9,365 గ్రామాలున్నాయి, 68,64,000 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి. మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రం అంతా మీరు చూస్తే 41,000 ఎకరాలు, 125,000 మందికి 22 ఏకంది చేసి పట్టాలు ఇచ్చాం. ఇది ఒక చరిత్ర.
0: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెట్టుబడిదారుల అనుకూల పర్యాటక విధానాలను ఉపయోగించుకుని సర్క్యూట్ ఆధారిత పర్యాటక అభివృద్దిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఐఏటీఓ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్దికి గ్లోబల్ టూర్ ఆపరేటర్లు సహకారం అందించాలని కోరారు. దేశంలోనే అత్యంత వైవిధ్యమైన పర్యాటక ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో అపారమైన పర్యాటక అవకాశాలున్నాయని, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక, తీర ప్రాంత, ప్రకృతి, వెల్నెస్, క్రూయిజ్ టూరిజం సాగుతోందని గుర్తు చేశారు. గోదావరి పుష్కరాలు 2027 అంతర్జాతీయ స్థాయి ప్రచారంతో పాటు రాష్ట్రంలో పర్యాటక అవకాశాలపై ఐఏటీఓ సమావేశంలో ప్రత్యేక చర్చ జరిగిందని మంత్రి వెల్లడించారు. పుష్కరాల నాటికి ఆధ్యాత్మిక సర్క్యూట్లు, పంచారామ క్షేత్రాల దర్శనం, విలేజ్ అండ్ నేచర్ టూరిజం వంటి ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించాలని టూర్ ఆపరేటర్లను మంత్రి కోరారు. లండన్ పర్యటనలో ఉన్న రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ బృందం అమరావతిలోని ఐకానిక్ భవనాల డిజైన్లు రూపొందించిన ఫోస్ట్ అండ్ పార్ట్నర్స్ కార్యాలయానికి ఈరోజు చేరుకుంది. ఈ సందర్భంగా ఫోస్ట్ అండ్ పార్ట్నర్స్, హఫీజ్ కాంట్రాక్టర్స్, ఎల్ఎన్టీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఐకానిక్ భవనాల నిర్మాణాలు జరుగుతున్న తీరుపై సమావేశంలో చర్చించారు. అసెంబ్లీ భవనంపైన నిర్మించే టవర్ నిర్మాణంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అత్యంత ఎత్తులో నిర్మించే టవర్ను అధునాతన సాంకేతికతతో నిర్మించేలా డిజైన్ పైన చర్చ జరిగింది. టవర్ నిర్మాణంపై ఎల్ఎన్టీ సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఐకానిక్ భవనాల వెలుపల డిజైన్లపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరిగిందని అధికారులు తెలిపారు. వికసిత్ భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కోరారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ర్యాలీని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, 80వ స్వాతంత్ర దినోత్సవం, వందే మాతరం, 150వ వార్షికోత్సవాల స్ఫూర్తితో ఈ తిరంగా యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున తిరంగా యాత్రలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. యువత, విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను మరింతగా పెంపొందించడం, దేశమే ప్రథమం అన్న స్ఫూర్తిని నింపడం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుండి జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. 17వ తేదీ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ భవనంలోని అసెంబ్లీ హాల్లో శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు. అదే రోజున ఉదయం 10 గంటలకు రాష్ట శాసనమండలి సమావేశాలు కౌన్సిల్ హాల్లో ప్రారంభమవుతాయని గవర్నర్ నోటిఫికేషన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అర్హులైన నేతన్నలందరికీ నేతన్న సేవల పథకం కింద

0: ఆర్థిక సహాయం అందిస్తామని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిలో అర్హులను గుర్తించి వారం రోజుల్లోగా 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో తన ఛాంబర్లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట వ్యాప్తంగా 50 సంవత్సరాలు నిండిన 85,678 మంది చేనేతలకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్లు అందజేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే 62,541 మందికి నేతన్నల కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం కింద 200 యూనిట్లు 500 యూనిట్లు అందజేస్తున్నామన్నారు. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇది సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రేపటికదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో పట్టాదారు పాస్ పుస్తకాలను రూపొందించి ప్రజలకు అందజేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో సర్క్యూట్ ఆధారిత పర్యాటక అభివృద్దిలో భాగస్వాములు కావాలని గ్లోబల్ టూర్ ఆపరేటర్లను మంత్రి కందుల దుర్గేష్ కోరారు. లండన్ పర్యటనలో భాగంగా మంత్రి పి నారాయణ బృందం అమరావతిలోని ఐకానిక్ భవనాల డిజైన్లు రూపొందించిన ఫస్ట్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. వికసిత భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత.
3: అవునయ్యా, అవును. షేవింగ్ కి ఎంత?
2: అరే అంతేనండి, 60 రూపాయలే.
3: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
2: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
3: మరి రెండోది?
2: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
3: బాబోయ్, బతికించింది యూపీఐ.
2: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

0: अस्ति। केन्द्रीय मन्त्रिणः भूपेन्द्र यादवस्य एकं लेखं प्रकाशयन् श्रीमोदी प्रतिपादितवान् यत् वन्यजीव संरक्षणाय सर्वकारस्य दृढ़ संकल्पः जनसमुदायस्य बलिष्ठा सहभागिता च देशस्य वन्यजीवानां रक्षणाय अनुकरणीयम् उदाहरणमस्ति। झारखंड राज्ये जेएसएससी सीजीएल परीक्षायाः निरस्तीकरणाय सीबीआई अन्वेषणाय च छात्रान्दोलनस्य अद्य सप्तदशम दिनं वर्तते। रांची नगरे विधानसभां प्रति पदयात्रां कुर्वत्सु छात्रेषु आरक्षक बलेन जल प्रक्षेपणास्त्रस्य प्रयोगः कृतः। प्रशासनं पक्षतः उक्तं यत् छात्राणां याचनाः स्वीकृताः सन्ति, तथापि प्रदर्शनकारिणः छात्राः स्वस्य प्रमुख याचनाः अधिकृत्य अद्यापि स्वनिर्णये दृढाः सन्ति। अशेषे हि देशे हर घर तिरंगा इत्यभियानं सर्वत्र अत्यन्तं उत्साहप्रदं गतिं भजते, येन राष्ट्रिय गौरवस्य ऐक्य भावनायाः च सामूहिक उत्सवे समाजस्य सर्वेषां वर्गाणां जनाः सहभागिनः भवन्ति। एतत् अभियानम् अस्य मासस्य सप्तदश दिनांकं यावत् प्रचलिष्यति, यत् अस्मिन् वर्षे वन्दे मातरम् राष्ट्रगीतस्य सार्धशत वार्षिकी समारोहेण सह सम्पद्यते, येन सर्वस्य देशभक्तस्य हृदयम् अत्यन्तं प्रमुदितम् अस्ति। प्रधानमंत्री नरेंद्र मोदी विकसित भारतस्य संकल्पं पूर्त्यै अस्मिन् अभियाने जन सहभागितायै आह्वानम् अकरोत्। केन्द्रीय गृहमंत्रिणा अमित शाहेन देशवासिनः ध्वज यात्रा माध्यमेन वंदे मातरम् गानेन च इतं राष्ट्रिय महोत्सवं संवर्धयितुम् आग्रहो विहितः। सहैव असौ स्वगृहेषु राष्ट्रध्वजम् उत्तोल्य हरघरतिरंगा.com जालपुटे सेल्फी इति आत्मचित्रं प्रेषयितुमपि आहूतवान्। चीनदेशे डॉल्फिन चक्रवातस्य सम्पातनानन्तरं शंघाई नगरं समेत्य पूर्वचीन क्षेत्रात् 10,00,000+ जनाः सुरक्षितस्थानेषु प्रापिताः। अनेन चक्रवातेन सम्पूर्णे क्षेत्रे भीषण वृष्टिः अजायत, येन यातायात सौविध्यम् अबाधत। अत्रावधेयं यत् अद्य शंघाई नगरे प्रायः सहस्राधिकाः विमानसेवाः निरस्ताः। एतदतिरिच्य शांगडोंग, हेनान, हुबेई, अन्हुई, जिंगहांगसु, झेजियांग प्रान्तेषु अतीव तीव्र वृष्टेः पूर्वसूचना च प्रख्यापिता। शंघाई नगरे अपि अति तीव्र वृष्टेः संभावना वर्तते। प्रशासनेन जनाः बाह्य गतिविधीन् परिहर्तुं निर्दिष्टाः। चीन प्रशासनेन पूर्वमेव एतदर्थं रक्तवर्णीया संचेतना च उद्घोषिता आसीत्। इति वार्ताः।
1: आकाशवाणी सिंहपुरी ఎఫ్ఎం కేంద్రం ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా ఈ వారం మరణెల్లూరు కార్యక్రమాన్ని వింటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ తమను నాగేశ్వరరావు గారు, సమర్పణ యు అమరేంద్ర.
2: ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక. ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం జిల్లాలో వినూత్నంగా చేపట్టిన విద్యా వసతి వికాస కార్యక్రమంలో జిల్లాలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల పిలుపునిచ్చారు. విద్యార్థులకు అవసరమైన వసతులు, సామాగ్రిని హాస్టళ్లకు సమకూర్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. దాతలు అందించిన సామాగ్రి పరికరాలపై వారి పేరును చిరస్థాయిగా నిలిచేలా పొందుపరుస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. గత మంగళవారం నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తెక్కన ప్రాంగణంలో విద్యా వసతి వికాసం కార్యక్రమాన్ని కలెక్టర్ హిమాంశు శుక్లా లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకర్ల సురేష్, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మి క్లుప్తంగా వివరించారు. అనంతరం కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ జిల్లాలోని

155 ఎస్సీ ఎస్టీ బీసీ గిరిజన మైనారిటీ సంక్షేమ హాస్టల్లో గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు 2 నెలల ముందు నుంచే విద్యా వసతి వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కసరత్తు చేపట్టినట్లు వివరించారు. జిల్లాలోని సీఎస్ఆర్ నిధులు దాతల సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కమర్షియల్ ట్యాక్స్ ఎక్సైజ్ మైనింగ్ పరిశ్రమల శాఖల అధికారులు తమ పరిధిలోని సంస్థలకు ప్రముఖ వ్యక్తులకు ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించి వారిని ఇందులో భాగస్వాములు చేయాలని కలెక్టర్ సూచించారు. నెల్లూరు నగరంలోని సర్వేపల్లి కాలువ కట్టపై నివసిస్తున్న నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. సర్వేపల్లి కాలువ కట్టపై నివసిస్తున్న నిర్వాసితుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మంత్రి పొంగూరు నారాయణ శుక్రవారం అక్కడ పర్యటించారు. సర్వేపల్లి కాలువ కట్టపై దాదాపు 60 ఏళ్లుగా అనేక కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, వారు చాలా కాలంగా శాశ్వత పట్టాల కోసం ఎదురు చూస్తున్నారని మంత్రి చెప్పారు. ఇందుకు అవసరమైన సమగ్ర సర్వేను నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. సర్వే నివేదిక నిబంధనలు పరిశీలించి అవకాశం ఉంటే అర్హులైన ప్రతి కుటుంబానికి శాశ్వత పట్టాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నెల్లూరు కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లులు రైతు బజార్ల ద్వారా రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఆధారంగా బీపీటీ బియ్యాన్ని రాయితీ ధరలకు విక్రయించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. దీని ప్రకారం బీపీటీ స్టీమ్ బియ్యం కిలో 62 రూపాయల విలువైన బియ్యాన్ని 52 రూపాయలకు, బీపీటీ పచ్చిబియ్యం కిలో 58 రూపాయల విలువైన బియ్యాన్ని 50 రూపాయలకు విక్రయించాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఐ పుల్లయ్య, జిల్లా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిప్యూటీ కలెక్టర్ సోమలనాయక్ తదితరులు పాల్గొన్నారు. కావలి నియోజకవర్గ పరిధిలో ప్రతి ఎకరాకు సక్రమంగా నీరందిన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖల సమన్వయంతో పనిచేసి రైతులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఏ కాలువకు ఎంత నీరు విడుదల చేయాలో కార్యాచరణ సిద్దం చేయాలని సూచించారు. గత సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ హిమాంశు శుక్లా అధ్యక్షతన సమీక్ష జరిగింది. కావలి కాలువలో నీటి నిర్వహణ, 12వ కిలోమీటర్ వద్ద దెబ్బతిన్న సైఫన్, చివరి ఆయకట్టు వరకు సాగునీటి సరఫరాపై చర్చించారు. ఈ సమావేశంలో కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ వారి పరిధిలో సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో సమస్యల ప్రాజెక్టు సూపరింటెండ్ ఇంజనీర్ శ్రీరామచంద్రమూర్తి, ఇరిగేషన్ శాఖ ఎస్సీ దేశనాయక్, సమస్యల ఎస్సీ సుబ్రహ్మణ్యం, ఎలక్ట్రికల్ ఎస్సీ రాఘవేంద్ర, ఆత్మకూరు కావలి ఆర్డీఓలు పావని, ఎలీషా తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ అజిత వేజన్ల తెలిపారు. గత శుక్రవారం రాత్రి పోలీస్ కార్యాలయంలో నెల్లూరు నగరపాలక సంస్థ, ఆర్టీసీ, ఆర్ఎన్బి, విద్యుత్ శాఖ అధికారులతో ఎస్పీ సమన్వయ సమావేశం నిర్వహించారు. షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాలు తప్పనిసరిగా తగిన పార్కింగ్ సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, చిరు వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సర్వేపల్లి కాలువ రోడ్డును ప్రత్యామ్నాయ ట్రాఫిక్ మార్గంగా వినియోగించే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. ముఖ్యంగా చిన్న వాహనాలు ఆ మార్గం వైపు మళ్లించడం ద్వారా నెల్లూరు నగర ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించే అవకాశాలపై దృష్టి సారించాలని సమావేశంలో నిర్ణయించారు. కనమహల్ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు ట్రాఫిక్ కు ఆటంకం కలిగించే ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ట్రాఫిక్ సమస్యలు, అక్రమ పార్కింగ్, రహదారులపై ఉన్న అవరోధాలపై ప్రజలు నెల్లూరు నగరపాలక సంస్థ వాట్సాప్ నెంబర్ 9494018118 నెంబర్కు సమాచారం అందజేయవచ్చని ఎస్పీ తెలియజేశారు. క్యాన్సర్, లివర్, కిడ్నీ, వెన్నుముక తదితర తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులకు నొప్పి నుంచి ఉపశమనం కల్పించేందుకు నెల్లూరు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పెయిన్ పల్లియేటివ్ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు అనస్థీషియా విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కాదర్ బాషా తెలిపారు. పెద్ద నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండే వీటిని జీజీహెచ్లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పల్లియేటివ్ కేర్ ద్వారా రోగి అనుభవించే తీవ్రమైన నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, అలసట వంటి సమస్యలను నియంత్రించి సౌకర్యంగా జీవించేలా చికిత్స అందిస్తామని వెల్లడించారు. ప్రతి శుక్ర, శనివారాలు ఓపీ నెంబర్ 40లో సేవలు అందుబాటులో ఉన్నాయని సూచించారు. అవసరాన్ని బట్టి మిగతా రోజుల్లో అనస్థీషియా విభాగంలో ప్రత్యేక చికిత్సలు చేస్తామని జీజీహెచ్ అనస్థీషియా విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కాదర్ బాషా వెల్లడించారు. విబీజీ రామ్జీ పథకంలో భాగంగా శ్రామికులకు 125 రోజుల పనిదినాలు కల్పిస్తున్నట్లు

0: జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. గత గురువారం పదలకూరు మండలంలోని కనుపర్తిలో వీబీజీ రామ్జీ పనులను ఆయన పరిశీలించారు. ఉదయం సాయంత్రం వేళల్లో ఖచ్చితంగా ముఖ ఆధారిత యాప్లో హాజరు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. శ్రామికుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో శ్రామికులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ సూచించారు. హెచ్ఐవి వ్యాప్తి లేని జిల్లాగా నెల్లూరు జిల్లాను మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి సుజాత సూచించారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని డిఎఫ్ఐటి కార్యాలయంలో గురువారం సిబ్బందితో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వి సుజాత మాట్లాడుతూ మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. హెచ్ఐవి బాధితులను గుర్తించి చికిత్స చేయాలని సిబ్బందికి సూచించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కుష్టు ఎయిడ్స్ క్షయ నివారణ అధికారి కాదర్వల్లి తదితరులు పాల్గొన్నారు. వెంకటాచలం మండలం గొలగమూరులోని భగవాన్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆరాధనోత్సవాలు ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ ఆరాధనోత్సవాలపై నెల్లూరు రెవెన్యూ డివిజన్ అధికారి నాగసంతోష అనుష గత గురువారం అధికారులతో సమీక్షించారు. గొలగమూరులోని ఆశ్రమ కార్యాలయంలో ఈవో బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు నుంచి గొలగమూడికి ప్రత్యేక బస్సులు, నిరంతర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆర్డీఓ సూచించారు. భక్తులు సేద తీరేందుకు డార్మెంటరీలు, వసతి గదులు సిద్ధం చేశామని, నిత్య అన్నదానం కొనసాగిస్తామని కార్యనిర్వహణాధికారి వెల్లడించారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘటంనేని శ్రీనివాసరావు తెలిపారు. ముందస్తు జాగ్రత్తలతో ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. గత మంగళవారం ఎస్ఎంజీఆర్ వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, వ్యవసాయ శాఖ సంయుక్తంగా పదలకూరు మండలం మరుపూరు చిట్టేపల్లి గ్రామాల్లో ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త లలితా శివజ్యోతి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిందని చెప్పారు. నీటి కొరత, భూగర్భ జలాల క్షీణత వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. ఈ తరుణంలో స్వల్పకాలిక పంట రకాలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు. నేల తేమ సంరక్షణ చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. బిందు, తుంపర్ల వంటి సూక్ష్మ నీటి పద్ధతులను అవలంబించాలని వివరించారు. తద్వారా ఎల్నినో ప్రభావాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని శివజ్యోతి రైతులకు అవగాహన కల్పించారు. అలానే తిరుపతిలోని ఈఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్తలు రూపేష్, జాన్, సంతోష్లు విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెంలో పర్యటించారు. ఎల్నినో ప్రభావంపై అక్కడ రైతులకు అవగాహన కల్పించారు. మచ్చలేని మహామనిషి బెజవాడ గోపాల్రెడ్డి అని ప్రముఖులు కొనియాడారు. గత బుధవారం మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్రెడ్డి 119వ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని మాగుంట్లేవట్లో ఉన్న ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెజవాడ గోపాల్రెడ్డి నెల్లూరు వాసి కావడం జిల్లా ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట కేంద్ర మంత్రులుగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా ఆయన ప్రజలకు ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. బుచ్చెడ్డిపల్లిలో జన్మించిన బెజవాడ గోపాల్రెడ్డి స్వాతంత్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని ఈ సందర్భంగా ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. మీరింతవరకు ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు విన్నారు. వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుద్దాం.
1: మీరింతవరకు ఈ వారం మరణెల్లూరు కార్యక్రమాన్ని విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ తమిళ నాగేశ్వరరావు గారు, సమర్పణ యు అమరేంద్ర.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: ఆంధ్రప్రదేశ్.

0: పిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ ఎన్ఈటి మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: గత సంవత్సర కాలంగా మీ ఆదరాభిమానాలు చూరగొని విజయవంతంగా ప్రసారమవుతున్న విహారీ మీ యాత్రా సహాయకారి ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వింటూ ఉండండి విహారీ మీ యాత్ర సహాయకారి 102.7 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: ఇప్పుడు జానపద గేయాలు వింటారు.

0: ഹരസു ഹരസു ഹരസു ഹരസ ഹരസു ഹരസു ഹരസു ഹരസ
1: 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
2: నల్ల జీడి కొండలపై పొల్లల కొత్తావు కాదా, నల్ల జీడి కొండలపై పొల్లల కొత్తావు కాదా, ఎప్పుడున్న రావా నా ఎప్పులన్న దేత్తవా, నల్ల జీడి కొండలపై పొల్లల కొత్తావు కాదా, ఎప్పుడన్న చేతి గాజులేసుకునే పల్లల కొత్తావు కాదా, చేతి గాజులేసుకునే పల్లల కొత్తావు కాదా, ఎప్పుడన్న రావా నా ఎప్పన్న తీర్థ వాహనాల జీడి కొండలపై పల్లల కొత్తావు కాదా, ఎప్పుడన్న వారు చేట ఏచుకుని పల్లల కొత్తావు కాదా, ఎప్పుడన్న రావా నా ఎప్పన్న తీర్థ వాహనాల జీడి కొండలపై పల్లల కొత్తావు కాదా, ఎప్పుడన్న ముక్కు బేసరెట్టుకుని పల్లల కొత్తావు కాదా, ముక్కు బేసరెట్టుకుని పల్లల కొత్తావు కాదా, ఎప్పుడన్న రావా నా ఎప్పన్న తీర్థ వాహనాల జీడి కొండలపై పల్లల కొత్తావు కాదా, ఎప్పుడన్న రావా ఎప్పుడన్న రావా నాయప్పన్న దేశ వాహనాల జీడి కొండలపై పల్లల కొత్తావు కాదా, బులుగు చీర కట్టుకుని పల్లల కొత్తావు కాదా, బులుగు చీర కట్టుకుని పల్లల కొత్తావు కాదా, ఎప్పుడన్న రావా నాయప్పన్న దేశ వేహనాల జీడి కొండలపై పల్లల కొత్తావు కాదా, ఎప్పుడన్న రావా నాయప్పన్న దేశ వాహనాల జీడి కొండలపై పల్లల కొత్తావు కాదా, తెల్ల చీర కట్టుకుని పల్లల కొత్తావు కాదా, తెల్ల చీర కట్టుకుని పల్లల కొత్తావు కాదా, ఎప్పుడన్న రావా నాయప్పన్న దేశ వేహనాల జీడి కొండలపై పల్లల కొత్తావు కాదా, ఎప్పుడన్న రావా నాయప్పన్న దేశ వాహనాల జీడి కొండలపై పల్లల కొత్తావు కాదా, లంగవాడి ఏసుకుని పల్లల కొత్తావు కాదా, లంగవాడి ఏసుకుని పల్లల కొత్తావు కాదా, ఎప్పుడన్న రావా నాయప్పన్న దేశ వేహనాల జీడి కొండలపై పల్లల కొత్తావు కాదా, ఎప్పుడన్న రావా

జీడి కొండలపై పిల్లల కొత్త ఉదయ రింగి కొండి వేసుకుని పిల్లల కొత్త ఉదయ రింగి కొండి వేసుకుని పిల్లల కొత్త ఉదయ ఎప్పుడన్నరావా నాయప్పన్న దేశ వేహనల్ల జీడి కొండలపై పిల్లల కొత్త ఉదయ ఎప్పుడన్నరావా నాయప్పన్న దేశ వేహనల్ల జీడి కొండలపై

మీరింతవరకు జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. ఈ పూట అలనాటి మధుర గీతంగా దళపతి చిత్రు నుంచి మధురమైన పాట ఇప్పుడు వింటారు.

దళపతి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగారి గానంలో మధురమైన పాట విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతం సమాప్తం. సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పన్ను ఇతర చట్టాల సవరణ బిల్లు 2026కు రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. పెట్రోల్లో ఇథనాల్ను 20% మించి పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో స్పష్టం చేశారు. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంత వరకు హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషోయ్ స్పష్టం చేశారు. ఎఫ్ఐహెచ్ పురుషుల మహిళల హాకీ ప్రపంచకప్ 2026 పోటీల ఫార్మాట్లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య క్వార్టర్ ఫైనల్ దశను రద్దు చేసి నూతన పోటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. పన్ను ఇతర చట్టాల సవరణ బిల్లు 2026కు రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు గత జూన్ 5న తెచ్చిన ఆదాయం పన్ను సవరణ ఆర్డినెన్స్ స్థానంలో అమల్లోకి రానుంది. బాహ్య ఆర్థిక ప్రభావాలను తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఆర్జించే వడ్డీపై, అలాగే ప్రత్యేక జోన్లలో ముడి వజ్రాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయానికి ఈ బిల్లు పన్ను మినహాయింపు ఇస్తుంది. భారతీయ డేటా సెంటర్లను ఉపయోగించుకునే విదేశీ కంపెనీలకు మినహాయింపు ఇవ్వడం ద్వారా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు ప్రోత్సాహకం

0: లభించి ఏఐ ఆధారిత డేటా సిటీల అభివృద్దికి దోహదపడుతుందని ఆర్థిక మంత్రి తెలియజేశారు. యూపీఐ వినియోగదారులు చిన్న వ్యాపారులపై ఎలాంటి ఛార్జీలు లేదా పన్నులు విధించడం లేదని ఆమె స్పష్టం చేశారు.
1: The bill, among various other things that it wants to do, provides for a technology-neutral legal framework for bankers' books. It recognizes electronic and digital banking records. It standardizes the certification process, facilitates the admissibility of electronic banking records. It permits authentication through manual, digital and electronic signatures. It also therefore strengthens the statutory protection.
0: చర్చలో పాల్గొన్న బీజేపీ ఎంపీ తరుణ్ చుగ్ ఈ బిల్లు ఆత్మ నిర్భర్ భారత్ కు దోహదపడుతుందని మద్దతు తెలుపగా, డిఎంకే ఎంపీ పి విల్సన్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు ఇది సామాన్యులు చిన్న వ్యాపారులపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ప్రత్యేక ప్రస్తావనల తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. పెట్రోల్లో ఇథనాల్ను 20% మించి పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో స్పష్టం చేశారు. ఆటోమొబైల్ తయారీదారులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సమగ్ర శాస్త్రీయ సాంకేతిక అధ్యయనాలు నిర్వహించిన తర్వాతే దీనిపై భవిష్యత్తులో నిర్ణయం ఉంటుందన్నారు. నీతి ఆయోగ్ ఇతర సాంకేతిక సంస్థల భాగస్వామ్యంతో ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమాన్ని దశల వారీగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. విస్తృత ల్యాబ్ పరీక్షలు, ఫీల్డ్ ట్రయల్స్లో E20 ఇంధనం సురక్షితమైందని స్పష్టమైందన్నారు. పాత వాహనాల పనితీరుపై E20 ఇంధనం వల్ల ఎటువంటి తీవ్రమైన ప్రతికూల ప్రభావం కనిపించలేదని మంత్రి వివరించారు. భారత బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో స్వదేశీ ఉత్పత్తులు, సాంకేతికతలను ప్రోత్సహించడానికి ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, పరిశోధన అభివృద్ది దశలో ఉన్న ఆవిష్కరణలు వేగంగా వాణిజ్యీకరణ చెందేలా స్వదేశీ బయోటెక్ సామర్థ్యాలు, పరిశ్రమలు, పెట్టుబడిదారుల మధ్య బలమైన అనుసంధానాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి తెలియజేశారు. ఈ ఏడాది 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యువశక్తి వికసిత్ భారత్ ఎట్ 2047 జాతీయ గేయం వందే మాత్రం 150 ఏళ్లు పూర్తయిన ఉత్సవ ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. తొలిసారిగా ఎర్రకోట వేదికపై నుంచి వందే మాత్రం గేయాన్ని ఆలపిస్తారు. అంతర్జాతీయ ఒలింపియాడు విజేతలు, యువ ఆవిష్కర్తలు, ప్రభుత్వ పథకాల లబ్దిదారులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. భద్రతా దళాల బ్యాండ్లు దేశవ్యాప్తంగా 343 ప్రాంతాల్లో ప్రత్యేక ప్రదర్శనలిస్తాయి. ఆహ్వానితుల సౌకర్యార్థం 15 ఢిల్లీ మెట్రో 4 గంటలకే ఉచితంగా అందుబాటులోకొస్తుంది. వేడుకల అనంతరం ఎన్సీసీ క్యాడెట్లు ఎర్రకోట వద్ద స్వచ్ఛతా ప్రచారం నిర్వహిస్తారు. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంత వరకు హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషూయ్ స్పష్టం చేశారు. టెహ్రాన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, అమెరికా ఇజ్రాయెల్ల సైనిక దురాక్రమణల వల్లనే హార్మోజ్ జలసంధి మూతపడిందన్నారు. ఈ సముద్ర మార్గాన్ని తిరిగి తెరవడం అనేది అమెరికా ఇజ్రాయెల్ అధికారులు ఇరాన్ హార్మోజ్ జలసంధిపై విధించిన షరతుల ఉపసంహరణ తర్వాతనే ఆధారపడి ఉంటుందని ఉద్ఘాటించారు. నౌకాయాన మార్గంపై ఇరాన్, ఒమాన్ దేశాల మధ్య జరుగుతున్న చర్చలు కేవలం ఆ రెండు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక విషయమని బషోయ్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనలు, సంబంధిత అంశాలపై పార్లమెంటులో సుదీర్ఘమైన చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతి అంశానికి సమాధానం చెప్పేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్దంగా ఉన్నారని హామీ ఇస్తూ వాస్తవాలను తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ఉందని పేర్కొన్నారు. సభలో కార్యకలాపాలకు ఇకపై ఆటంకం కలిగించవద్దని ఆయన ప్రతిపక్షాలను కోరారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానంతరం పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ రిజిజు, విద్యార్థుల నిరసనలపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేసేందుకు ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని సందేహాలకు సమాధానమివ్వడానికి వీలుగా సభను సజావుగా సాగనివ్వాలని కోరారు.
2: छात्र आंदोलन पर पूरा डिटेल में चर्चा दिल्ली में और देश भर में जो भी छात्र से संबंधित अभी जो भी आंदोलन चल रहे हैं उसका चर्चा हो सकते हैं. मेरा अनुरोध है कांग्रेस पार्टी और विपक्ष के साथियों को कि जब छात्र आंदोलन को लेकर के सरकार चर्चा के लिए तैयार है तो आप बिल्कुल चर्चा के दौरान हंगामा नहीं करेंगे और गृह मंत्री जी का सरकार का जवाब पूरी तरह से सुनेंगे.
0: న్యూఢిల్లీలోని తన నివాసంలో కామన్వెల్త్ గేమ్స్ 2026 పతక విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజేతలు తమ అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. రిబ్బన్లు కత్తిరించడం వల్ల మాత్రమే గౌరవం రాదని, ఒక చిన్న విద్యార్థుల లేదా ఆశాజనకమైన అథ్లెట్ల క్రీడా స్ఫూర్తితో ఆడినప్పుడే అసలైన ప్రతిష్ట దక్కుతుందని మోదీ అన్నారు.
3: आपके इस अचीवमेंट को सिर्फ आपका अचीवमेंट मानता हूं ऐसा नहीं है, ये आपका विजय आने वाली पीढ़ियों के लिए बहुत बड़ी प्रेरणा बन जाता है. अगर आप लोग खेलो इंडिया की प्रतिष्ठा बढ़ाते हैं, और प्रतिष्ठा सिर्फ वहां जाकर के रिबन काटने से नहीं होगी, आप वैसे ही खेलेंगे जैसे एक छोटा खिलाड़ी खेलता है, ये बहुत बड़ा कॉन्ट्रीब्यूशन करेगा क्योंकि अभी तो हमें बहुत आगे जाना है.
0: పురుషుల మహిళల హాకీ ప్రపంచకప్ 2026 పోటీల ఫార్మాట్లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా క్వార్టర్ ఫైనల్ దశను రద్దు చేసి నూతన పోటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ టోర్నీని బెల్జియం, నెదర్లాండ్స్ దేశాలు సంయుక్తంగా 15 నుంచి 30 వరకు నిర్వహిస్తాయి. నూతన విధానం ప్రకారం తొలి దశలో 16 జట్లను 4 పూల్స్గా విభజించి లీగ్ మ్యాచ్లు నిర్వహిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పన్ను, ఇతర చట్టాల సవరణ బిల్లు 2026 రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. పెట్రోల్లో ఇథనాల్ను 20% మించి పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో చెప్పారు. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంత వరకు హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషోయి స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల వింటారు.
1: ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ వేరుశనగ సాగులో మెళుకువలు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె జాన్ గారు.
2: వేరుశనగ దేశంలోనే అతి ముఖ్యమైన ఆహార మరియు వాణిజ్య పంటలో ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని సన్న చిన్నకారు రైతులకు వేరుశనగ ప్రధాన పంట. వేరుశనగ నూనె గింజల రారాజు, పేదవారి జీడిపప్పు అని కూడా దీనిని అంటారు. గింజలు జీడిపప్పులో ఇంచుమించుగా సమానమైన పోషకాలను అందిస్తుంది. వేరుశనగ గింజలలో సగటున 48% నూనె, 25.3% మాంసకృతులు మరియు 16.1% పిండి పదార్థంతో పాటు ఇతర ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వేరుశనగ పంట నీటి ఎద్దడిని సమర్థవంతంగా తట్టుకునేటువంటి ఒక పప్పు జాతి పంట. తక్కువ కాలంలో పంటకొచ్చి రైతుకు తక్కువ వ్యవధిలో 100 నుంచి 110 రోజులు కాల పరిమితి కలిగి ఎక్కువ ఆదాయము ఇస్తుంది. మన రాష్ట్రంలో వేరుశనగ పంటను ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో వర్షాధారత కింద, రబీలైతే నీటి పారుదల కింద సాగు చేస్తుంటారు. వేరుశనగ సాగులో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన ఆటంకములు అనగా వర్షాధార పరిస్థితుల్లో ఋతుపవనాల మార్పు వల్ల తరచుగా కరువు, నీటి ఎద్దడి, అంతమాత్రంగా పురుగులు మరియు తెగుళ్లు ఎక్కువ రావడం. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ ఆదాయం సాధించుటకు మెరుగైన రకములను సాగు చేయడంతో పాటు వ్యవసాయంలో శాస్త్రవేత్తలు సూచించిన పద్ధతులు మరియు మెలకువలను రైతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు పొంది అధిక లాభాలను సాధించవచ్చు. వేరుశనగ సాగులో వచ్చే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొత్త రకాల రూపకల్పనలో భాగంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి మరియు వ్యవసాయ పరిశోధన స్థానం కదిరిలోని వేరుశనగ ప్రజన విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నవి. ఇటీవలి కాలం నందు జరిగిన పరిశోధనల ఫలితంగా వివిధ వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన రకములను వృద్ధి చేసి విడుదల చేయడము జరిగినది. రకాల ఎంపిక మనం చూసినట్లయితే వేరుశనగలో విత్తన ఉత్పత్తి కోసము కొత్తగా విడుదల చేసిన లేదా జనాదరణ పొందిన రకాలను ఎంచుకొని సాగు చేసుకోవాలి. విత్తన ధృవీకరణ అనేది నోటిఫైడ్ రకాలకు మాత్రమే చేస్తారు. అధిక దిగుబడి ఇచ్చేటువంటి వేరుశనగ రకాలను వాటి యొక్క లక్షణాలు మనము చూసినట్లయితే మొదటిగా విశిష్ట అనేటువంటి రకము, ఇది అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకము. ఈ రకమును 2022 విడుదల చేయడము జరిగినది. దీని యొక్క కాల పరిమితి చూసినట్లయితే 100 నుంచి 105 రోజులకు పంట కోసుంటుంది. దీని యొక్క దిగుబడి ఖరీఫ్లో 20 నుంచి 25 క్వింటాళ్ళు, అదే రబీలో అయితే 40 నుంచి 45 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 72 నుంచి 75 వరకు ఉంటుంది. దీని యొక్క 100 గింజల బరువు 51 గ్రాములు. ఈ యొక్క రకంలో నూనె శాతము 48 వరకు ఉంటుంది. ఈ యొక్క రకం యొక్క ప్రత్యేక లక్షణాలు మనము గమనించినట్లయితే ఇది ఆకుమచ్చ తెగులను, తృపు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అధిక నీటి వినియోగ సామర్థ్యము కలిగినటువంటి రకము. ఈ యొక్క రకము మన యొక్క రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నటువంటి రకము. ఇంకొక రకము మనం చూసినట్లయితే హిమని అనేటువంటి రకము. ఇది 2023 మన యొక్క రాష్ట్రానికి సాగు చేయుటకు విడుదల చేయడం జరిగినది. ఇది ఖరీఫ్లోను రబీలోను రెండు కాలాలకు అనుకూలమైన రకము. ఖరీఫ్లో 100 రోజులకు పంటకు వస్తుంది, రబీలో 105 రోజులకు పంటకు వస్తుండింది. దీని యొక్క దిగుబడి చూసినట్లయితే ఖరీఫ్లో 22 నుంచి 24 క్వింటాళ్ళు హెక్టర్కి, రబీలో అయితే 40 నుంచి 45 క్వింటాళ్ళ దిగుబడి హెక్టర్కు ఇస్తూ ఉంటుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 70 నుంచి 70 వరకు ఉంటుంది. నూరు గింజల బరువు 45 నుంచి 47 గ్రాములు. నూనె శాతము 48 వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు మనము గమనించినట్లయితే ఇది అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడము, అంతమాత్రం కాదు కానీ అధిక నీటి వినియోగము సామర్థ్యం కలిగినటువంటి రకము. దీని యొక్క గింజలు లేత గులాబీ రంగులో ఉంటాయి. మనం నిల్వ చేసుకున్నప్పుడు ఎక్కువ రోజులు కూడా గింజలో మార్పు లేకుండా ఉంటుంది. ఇంకొక రకము కోనార్కు అనేటువంటిది. ఇది 2024 విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క రకాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత సంవత్సరం ఆగస్టు 12, 2024 మన దేశానికి అంకితం చేయబడింది. దీని యొక్క కాలపరిమితి 105 నుంచి 110 రోజులు ఉంటుంది. ఇది ఖరీఫ్ సీజన్లో సాగు చేయుటకు అనుకూలమైన రకము. దీని యొక్క దిగుబడి ఖరీఫ్లో హెక్టేర్కి 5 క్వింటాళ్ళు. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 72 నుంచి 75 వరకు ఉంటుంది. నూరు గింజల బరువు 43 నుంచి 45 గ్రాములు. నూనె శాతము 48 వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేక లక్షణాలు, ఇది అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకము, అధిక నీటి వినియోగ సామర్థ్యము కలిగి ఉంటే రకము. అంత మాత్రం కాదు కాని ఆకుమచ్చ తెగులను, తుప్పు తెగులను, భూమి ద్వారా సంక్రమించండి తెగులు అనగా కాండం కుళ్ళు తెగులను, వెరుకుళ్ళు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ యొక్క రకము ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఆ రెండు రాష్ట్రాల్లో సాగు చేయటకు అనుకూలమైనటువంటి రకము. ధీరజు అనేటువంటి రకము, ఇది కూడా ఇటు వర్షాధారం కిందను, నీటి పారుదల కిందను సాగు చేసుకున్నటకు అనువైన రకము. దీని యొక్క కాలపరిమితి ఖరీఫ్లో 105 రోజులు, రబీలో 110 రోజులకు పంటకు వస్తుంటుంది. దీని యొక్క దిగుబడి ఖరీఫ్లో హెక్టేర్కి 10 నుంచి 22 క్వింటాళ్ళు, రబీలో 34 నుంచి 40 క్వింటాళ్ళు దిగుబడిని హెక్టేర్కు ఇస్తుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 73 నుంచి 78 వరకు. నూరు గింజల బరువు 51 నుంచి 70 గ్రాముల వరకు ఉంటుంది. నూనె శాతము 48 వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే ఇది అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడము. ఇంకొక రకము నిత్య హరిత. ఈ యొక్క రకము ఇటు ఖరీఫ్లోను రబీలోను సాగు చేసు

కొనుటకు అనుకూలమైన రకము. ఖరీఫ్లో 110 రోజులకు పంటకు వస్తుంది. రబీలో 110 నుంచి 115 రోజులకు పంటకు వస్తుంటుంది. దిగుబడి ఖరీఫ్లో 25 నుంచి 25 క్వింటాళ్ళు హెక్టేర్కి, అదే రబీలో అయితే 40 నుంచి 45 క్వింటాళ్ళు పర్ హెక్టేర్కి దిగుబడిని ఇస్తూ ఉంటుంది. కాయ నుండి పప్పు దిగుబడి 70 నుంచి 75 వరకు ఉంటుంది. నూరు గింజల బరువు 50 నుంచి 55 గ్రాముల వరకు ఉంటుంది. నూనె శాతము 50. దీని యొక్క ప్రత్యేకమైన సుగుణాలు మనం చూసినట్లయితే అధిక దిగుబడి చెట్టు రకము, ఇది పొట్టి రకము. కొంతవరకు ఈ యొక్క రకంలో నిద్రావస్థ కలిగి ఉంటుంది. ఈ యొక్క రకంలో 3 విత్తన కాయలు అధికంగా ఉంటాయి. ఇది ముఖ్యంగా మరి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లో సాగు చేయటకు చాలా అనువైన రకము. చెట్లు పీకే వరకు కూడా ఆకులు పచ్చగా ఉంటాయి. ఇంకొక రకము ప్రగతి, ఇది రబీకి అనుకూలమైనటువంటి రకము. 105 రోజులకు పంటకు వస్తుంటుంది. దీని యొక్క దిగుబడి చూసినట్లయితే 28 క్వింటాళ్ళు హెక్టేర్కి. కాయ నుండి పప్పు దిగుబడి శాతం 70 వరకు ఉంటుంది. నూరు గింజల బరువు 40 గ్రాములు. నూనె శాతము 48 వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకమైన లక్షణాలు ఏంటంటే ఇది త్వరగా పంటకు వస్తుంది. అధిక నీటి వినియోగ సామర్థ్యం కలిగిన రకము. గింజలు చూసేదానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ధరణి అనేటువంటి ఒక రకము, ఇది ఖరీఫ్లోను రబీలోను సాగు చేసుకుంటూ అనుకూలమైన రకము. ఖరీఫ్లో 100 రోజుల పంటకు వస్తుంది, రబీలో 105 రోజులు పంటకు వస్తుంది. దీని యొక్క దిగుబడి ఖరీఫ్లో 16 నుంచి 26 క్వింటాళ్ళు హెక్టేర్కి, అదే రబీలో అయితే 40 నుంచి 43 క్వింటాళ్ళు హెక్టేర్కు వస్తుంటుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 75 నుంచి 77 వరకు. నూరు గింజల బరువు 40 నుంచి 43 గ్రాములు ఉంటుంది. నూనె శాతము 49 వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు చూసినట్లయితే ఈ యొక్క రకము 35 రోజుల వరకు బెట్టను తట్టుకుంటుంది. పరిపక్వతలో ఏకరీతి, అధిక సౌండ్ మెచ్యూర్ కన్నెల్స్ కలిగి ఉంటుంది. కాయలను చూసేదానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. గింజలు కూడా చూసేదానికి మంచిగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ యొక్క రకము తక్కువ కాంతి పరిస్థితులను తట్టుకుంటుంది. ఈ యొక్క రకంలో కాయ నుండి పప్పు దిగుబడి శాతము చాలా ఎక్కువగా ఉంటుంది. నారైనటువంటి రకము, దీని యొక్క కాల పరిమితి వర్షాధారం కింద 100 రోజులకు పంటకు వస్తుంది. అదే రబీలో నీటి పారుదల కింద 105 రోజులకు పంటకు వస్తుంటుంది. దీని యొక్క దిగుబడి చూసినట్లయితే ఖరీఫ్లో 20 నుండి 25 క్వింటాళ్ళు హెక్టేర్కి, రబీలో 40 నుంచి 45 క్వింటాళ్ళు దిగుబడిని ఇస్తుంది. ఈ యొక్క రకమును చూసినట్లయితే కాయ నుండి పప్పు దిగుబడి శాతము దీంట్లో అధికంగా ఉంటుంది, అనగా 76% ఉంటుంది. నూరు గింజల బరువు 40 నుంచి 45 గ్రాములు. 49% నూనె కలిగి ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకమైనటువంటి సుగుణాలు ఏంటంటే ఇది త్వరగా పంటకు వస్తుంటుంది. కొంతవరకు బెట్టను తట్టుకోగలదు. కాయలన్నీ కూడా ఒకేసారి పక్కానికి వస్తాయి. గింజలు చూసేదానికి లేత ఎరుపు రంగులో ఉంటాయి. కదిలి లేపాక్సి అనేటువంటి రకము, ఇది ఖరీఫ్లో 112 రోజులు పంటకు వస్తుంది, రబీలో 120 రోజులకి. దీని యొక్క దిగుబడి మనం చూసినట్లయితే ఖరీఫ్లో 30 నుంచి 35 క్వింటాళ్ళు హెక్టేర్కి, అదే రబీలో అయితే 40 నుంచి 45 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 70 వరకు ఉంటుంది. నూరు గింజల బరువు 40 గ్రాములు. ఈ యొక్క రకంలో నూనె శాతము 51% వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే ఇది బెట్టను తట్టుకునేటువంటి రకము. అంతమాత్రం కాదు, ఆకుమచ్చ, మువ్వుకొల్లు, కాండంకుళ్ళు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. రసం పీల్చే పురుగులను కూడా తట్టుకునేటువంటి రకము. కదిరి 6 అనేటువంటి రకము, దీని కాలపరిమితి ఖరీఫ్లో 100 రోజులు, రబీలో 105 రోజులు. దీని యొక్క దిగుబడి చూసినట్లయితే ఖరీఫ్లో 18 నుంచి 24 క్వింటాలు హెక్టేర్కి, రబీలో 30 నుంచి 42 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి రకము. కాయ నుండి పప్పు దిగుబడి శాతం 75 వరకు ఉంటుంది. నూరు గింజల బరువు 45 నుంచి 45 గ్రాములు. నూనె శాతము 48 వరకు ఉంటుంది. దీని యొక్క లక్షణాలు ఏంటంటే ఇది త్వరగా పంటకు వస్తుంది. ఈ యొక్క రకము అధిక నీటి వినియోగ సామర్థ్యం కలిగినటువంటి రకము. గింజలు చూసేదానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కదిరి 9 అనేటువంటి రకము, ఇది కూడా 2 కాలాలకు అనువైనటువంటి రకము. ఖరీఫ్లో 115 రోజులకు పంటకు వస్తుంది, రబీలో 120 రోజులకు పంటకు వస్తుంది. దీని యొక్క దిగుబడి చూసినట్లయితే ఈ రకము ఖరీఫ్లో 20 నుంచి 25 క్వింటాళ్ళు హెక్టేర్కి, అదేవిధంగా రబీలో 30 నుంచి 40 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తూ ఉంటుంది. కాయ నుండి పప్పు దిగుబడి 80% వరకు ఉంటుంది. నూరు గింజ బరువు

శైలి 30 నుంచి 40 గ్రాముల వరకు ఉంటుంది. నూనె శాతము 53. దీని యొక్క ప్రత్యేకమైన లక్షణాలు, బెట్టను తట్టుకోగలదు, ఆకుమచ్చ తెగులను తట్టుకుంటుంది, 30 రోజుల వరకు నిద్రావస్థ కలిగి ఉన్నటువంటి రకము. వేరుశనగలో ఇంకొక రకము కదిరి హరితాంధ్ర. ఇది కూడా ఇటు ఖరీఫ్లోను రబీలోను సాగు చేసుకున్నట్టుకు అనుగుణమైనటువంటి రకము. ఖరీఫ్లో 110 రోజులకు పంటకు వస్తుంది, రబీలో 115 రోజులకు పంటకు వస్తుంటుంది. దీని యొక్క దిగుబడి ఖరీఫ్లో హెక్టేర్కి 20 నుంచి 25 క్వింటాళ్ళు, రబీలో 40 నుంచి 50 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 72, నూరు గింజల బరువు 40 నుంచి 45 గ్రాములు ఉంటుంది, నూనె శాతము 48 వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు మనం చూసినట్లయితే 20 రోజుల వరకు ఈ యొక్క రకంలో నిద్రావస్థ కలిగి ఉంటుంది. తెగులను ముఖ్యంగా తుప్పు తెగులను, ఆకుమచ్చ తెగులను, కాండంకులు, మూకులు తెగులను తట్టుకుంటుంది. అదేవిధంగా రసం పీర్చేటువంటి పురుగులను, ఆకుముడత పురుగులను కూడా తట్టుకోగలదు. కదిరి అమరావతి అనేటువంటి ఇంకొక రకము. ఇది కూడా ఖరీఫ్లోను రబీలోను సాగు చేసుకున్నట్టుకు అనువైన రకము. ఖరీఫ్లో 120 రోజులు పంటకు వస్తుంది, రబీలో 130 రోజులు పంటకు వస్తుంటుంది. దీని యొక్క దిగుబడి మనం చూసినట్లయితే ఖరీఫ్లో 20 నుంచి 22 క్వింటాళ్ళు, అదే రబీలో అయితే 35 నుంచి 40 క్వింటాల వరకు దిగుబడి ఇస్తుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 69, నూరు గింజల బరువు 40 నుంచి 45 గ్రాములు, నూనె శాతము 50 వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు, ఇది తుప్పు తెగులను, ఆకుమచ్చ, కాండంకుళ్ళు, మూకులు తెగులను తట్టుకుంటుంది. అంతమాత్రం కానీ రసం పీల్చేటువంటి పురుగులను, ఆకుముడత పురుగులను తట్టుకుంటుంది. గింజలు చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంకోటి సిరుసంచుల్లో ఉన్నటువంటి రకము, ఇది టీసీఎస్ 2/11/7. ఈ యొక్క రకము 2 కాలాలకు అనగా ఖరీఫ్లోను రబీలోను సాగు చేసుకున్నట్టుకు అనుకూలమైనటువంటి రకము. ఇది లావు గింజలు కలిగినటువంటి రకము. ఇది ఖరీఫ్లో నీటి పారుదల కింద వేసుకుంటే బాగుంటుంది. దీని యొక్క దిగుబడి మనం చూసినట్లయితే ఖరీఫ్లో హెక్టేర్కి 20 నుంచి 25 క్వింటాలు, అది రబీలో 40 నుంచి 45 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 71, నూరు గింజల బరువు 94 గ్రాములు ఉంటుంది, నూనె శాతము 48 వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటంటే, ఇది తుప్పు తెగులను, ఆకుమచ్చ, కాండంకుళ్ళు, మూకుళ్ళు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదే రసం పీల్చే పురుగులను కూడా కొంతవరకు సమర్థంగా తట్టుకుంటుంది. గింజలు మంచి రంగు కలిగి ఆకర్షణీయంగా ఉంటాయి. ఇది ముఖ్యంగా మసాలా పప్పుకు చాలా బాగుంటుంది. దీనిలో సూక్రోజు 2.63% ఉంటూ ఉంటుంది. సో విత్తన ఎంపిక గురించి మనము చూసినట్లయితే, మూల విత్తనాన్ని పరిశోధన స్థానము లేదా ఏదైనా గుర్తింపు పొందినటువంటి సంస్థ నుంచి మరి రైతులు విత్తనాన్ని సేకరించుకోవాలి. విత్తన సేకరణ చేసే ముందు, తరువాత మరి మొలక శాతము తప్పకుండా నిర్ధారించుకోవాలి. సో విత్తనాలకు తప్పకుండా విత్తన శుద్ధి చేసిన తర్వాతనే మరి విత్తుకుంటే బాగుంటుంది. ఎందుకు అంటే భూమి ద్వారా సంక్రమించేటువంటి తెగుళ్లను సమర్థవంతంగా నివారించవచ్చు. వేరుశనగ సాగులో పొలము ఎంపిక అనేది చాలా ముఖ్యము. నీరు త్వరగా ఇంకిపోయేటువంటి తేలికపాటి ఎర్ర నేలలో తగినంత సేంద్రియ పదార్థాలు ఉండేటువంటి భూములు వేరుశనగ పంట సాగు చేయడానికి చాలా శ్రేష్టమైనటువంటివి. విత్తనము ఉత్పత్తి చేయాలనుకున్న పొలంలో భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి శిలీంధ్రాలు, పురుగులు అటువంటి ఏవి లేకుండా చేసుకోవాలి. సో భూమి ద్వారా సంక్రమించేటువంటి తెగులు ఉంటాయి కాబట్టి తప్పకుండా రైతులు విత్తన శుద్ధి చేపట్టాలి. ముందు సీజన్లో అదే పొలంలో వేరుశనగ విత్తనోత్పత్తి చేయబోయేటువంటి రకం కాకుండా వేరే రకము సాగు చేసి ఉండకూడదు. వేరుశనగ కాకుండా వేరే పంటలు పండించిన పొలంలో విత్తనోత్పత్తి చేయడము మంచిది, లేదా అదే వేరుశనగ రకానికి సంబంధించినటువంటి రకమును విత్తనోత్పత్తి చేస్తే బాగుంటుంది. తద్వారా ఏంటంటే కల్తీ లేనటువంటి, జన్యు స్వచ్ఛత కలిగినటువంటి విత్తనాన్ని ఉత్పత్తి చేయవచ్చు. వీలైనంత వరకు మరి పంట మార్పిడి చేస్తే బాగుంటుంది. మరి వేరుశనగ పంటను మరి విత్తేటువంటి ఆ యొక్క సమయం కూడా చాలా ప్రాముఖ్యము. ఈ యొక్క రబీ సీజన్లో అయితే విత్తనాన్ని 2వ పక్షం నుండి 2 డిసెంబర్ విత్తుకొనుటకు అనుకూలమైనటువంటి సమయము. నాణ్యమైన విత్తనాల అభివృద్ధికి నీటి వసతి ఉన్న పొలంలో సాగు చేయాలి. విత్తన మోతాదు మనము చూసినట్లయితే రబీ సీజన్లో నీటి పారుల కింద ఎకరాకు

45 నుంచి 70 కిలోలు అవసరమై ఉంటుంది. యొక్క విత్తనము విత్తేటువంటి దూరము యొక్క రబీ సీజన్లో వరుసకు మధ్య 22.5 సెంటీమీటర్లు, అదేవిధంగా వరుసలో మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తుకోవాలి. ఈ రీతిగా సిఫార్సు చేయబడినటువంటి విత్తన మోతాదు విత్తన దూరము వాడినట్లయితే మొక్కల సాంద్రత మంచిగా ఉంటుంది. తద్వారా దిగుబడి తగ్గకుండా గణనీయంగా మంచి దిగుబడి సాధించడానికి మొక్కల సాంద్రత ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎరువుల యాజమాన్యం కూడా వేరుశనగ పంటలో చాలా ముఖ్యము. ఎరువుల వాడకము అనేది ఆయా పొలాల భూసారం పైన ఆధారపడి ఉంటుంది. భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా అవసరమైన పొలాల్లో అన్ని పోషకాలు అందేటట్లు ఎరువులు వాడాలి. అనగా సమమైనటువంటి విధానంలో సమతుల్యమైనటువంటి ఎరువుల వాడకము అనేది చాలా ఇంపార్టెంటు. ఈ యొక్క ఎరువుల యాజమాన్యము చూసినట్లయితే ఎకరాకు 4 టన్నుల పశువు ఎరువు వేసుకోవాలి, 18 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 35 కిలోల మిరటా పొటాష్ ఎరువులను ఆఖరి దిక్కులో వేసుకోవాలి. పూత సమయంలో ఎకరాకు 200 కిలోల జిప్సమును వేసుకోవాలి. నీటి యాజమాన్యం కూడా వేరుశనగ పంటలో చాలా ప్రాముఖ్యత ఉంది. వేరుశనగకు ఆయా ప్రాంతాన్ని ఆయా ప్రదేశ వాతావరణాన్ని బట్టి నీటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా కీలక దశలలో పంట నీటి ఎద్దరికి లేదా బెట్టకు గురి కాకూడదు. ముఖ్యంగా పూత దశ, ఊడలు దిగే దశ, కాయగింజల అభివృద్ధి చెందేటువంటి దశలు, ఈ దశల్లో పంట నీటి ఎద్దడికి అనగా బెట్టకు గురి కాకూడదు. విత్తనం మొలిచిన 20-25 రోజుల వరకు నీరు పెట్టకూడదు. ఎందుకు అంటే పుష్పాలన్నీ కూడా ఒకేసారి వచ్చి ఊడలన్నీ కూడా ఒకేసారి పంటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత నేల స్వభావాన్ని బట్టి 8 నుండి 10 రోజులకు ఒకసారి తడులు ఇవ్వాలి. నీరు పెట్టేటువంటి పద్ధతుల్లో ముఖ్యంగా స్ప్రింక్లర్స్ ఉపయోగించి నీరు పెట్టడం వలన 20% అధిక దిగుబడితో పాటు 20% నీరు కూడా ఆదా అవుతుంది. కలుపు యాజమాన్యం గురించి ఆలోచించినట్లయితే విత్తినటువంటి మొదటి 45 రోజుల వరకు పంటలో ఎటువంటి కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 20 రోజుల తర్వాత మరియు 40 రోజుల తర్వాత అంతర కృషి చేసి కలుపు మొక్కలను పూర్తిగా తీసివేయాలి. కూలీల కొరత ఉన్నప్పుడు విత్తిన వెంటనే కలుపు మందులైనటువంటి పిండి మెథలిన్ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసినట్లయితే కలుపు రాకుండా నివారించుకోనవచ్చును. వేరుశనగ పంటలో సస్యరక్షణ కూడా చాలా అవసరము. వేరుశనగను వివిధ కీటకాలు, తెగుళ్ళు వివిధ దశలలో ఆశిస్తాయి. కాబట్టి సమగ్ర సస్యరక్షణ యాజమాన్య చర్యలు పాటించి తగిన సమయంలో ఆ యొక్క తెగుళ్లను పురుగులను అరికట్టినట్లయితే అధిక దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది. కీటకాల తాగిడిని తెగుళ్లను తట్టుకునే రకాలను సాగు చేసుకున్నట మంచిది. ఆయా రకాలకు తగ్గట్టుగా సాగు పద్ధతిలో కూడా మార్పులు చేయడము అవసరం ఉంటుంది. రసాయన జీవ నియంత్రణ పద్ధతులను వాడి మరియు అన్ని సమగ్ర పద్ధతులు పాటించి యొక్క తెగుళ్లను కీటకాలను నిర్మూలించుకోవాలి. అంత మాత్రం కాకుండా ఆయా తెగుళ్లను కీటకాలను తట్టుకునేటువంటి రకములను గుర్తించి వాటిని సాగు చేసుకుంటే మంచిది. ఆ ద్వారా సస్యరక్షణపై పెట్టేటువంటి ఖర్చు కూడా ఆదా చేసుకునవచ్చును. పంట కోత మరియు నిల్వ పంట పక్వానికి వచ్చినప్పుడే పంటను తీసేయాలి. పంట పక్వ దశకు వచ్చినప్పుడు ఆకులు పసుపు రంగుగా మారి 80% కాయలు ముదిరి ఉంటాయి. అప్పుడు మాత్రమే పంటను తీయాలి. పంట తీసిన తర్వాత మొక్కలను వాదులుగా వరుసగా ఉంచాలి. కాయలను పరిశీలించి ఏ మొక్కలనైనా కాయలు ఆయా రకము కాయలను పోలి లేవు అనుకుంటే అలాంటి మొక్కలను తీసివేయాలి. రోగం సోకినటువంటి మొక్కలుంటే వాటిని గుర్తించి వాటిని కూడా తీసివేయాలి. మొక్కలను పీకిన వెంటనే 2 నుంచి 3 రోజులు ఆరబెట్టాలి. విత్తనం కోసము బాగా ముదిన శుభ్రం చేసినటువంటి కాయలను పాలిథిన్ లైనింగ్ ఉన్నటువంటి గోనె సంచుల్లో నిల్వ చేసుకున్నట్లయితే పురుగు శిలీంధ్రాలు ఆశించకుండా మంచిగా ఉంటాయి. సో ఆ యొక్క విత్తనాలను తర్వాత మనం కూడా తోటి రైతులకు అమ్ముకోవచ్చు. విత్తనం ద్వారా వచ్చేటువంటి

0: ఆదాయం కూడా మనకు మంచిగా ఉంటుంది. రైతు సోదరులందరికీ కూడా మరోసారి ధన్యవాదములు.
1: ఖరీఫ్ వేరుశనగ సాగులో మెళకువలు. వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె. జాన్ గారు.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, యువతకు అవగాహన ఈ అంశం గురించి మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యారావు.
1: మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట ఉజ్వల్ గారు మన ముందున్నారు. వారిని అడిగి కేంద్ర ప్రభుత్వ పథకాలు, యువతకు అవగాహన, అలాగే యువతకు నైపుణ్యాభివృద్ధిలో మై భారత్ కేంద్రం యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ చేస్తున్న పనులు, వారు చేస్తున్న కార్యక్రమాల గురించి అడుగు తెలుసుకుందాం. నమస్కారం వెంకట ఉజ్వల్ గారు.
2: నమస్తే సార్, నా పేరు ఉజ్వల్. నేను మై భారత్ మేరా యువ భారత్ రాష్ట్ర సంచాలకులుగా పనిచేస్తున్నాను. ఇప్పటికీ నాకు 7 సంవత్సరాలు అయింది ఈ విభాగంలో పనిచేస్తూ. 3 సంవత్సరాలు ఒడిశాలో చేశాను, అదే 4 సంవత్సరాలు శ్రీకాకుళంలో చేసి ఇక్కడ గుంటూరులో ఒక 3 నెలల నుంచి నేను వర్క్ చేస్తున్నాను.
1: ప్రధానంగా మీ డిపార్ట్మెంట్ చేసే పనులు?
2: ప్రధానంగా మా డిపార్ట్మెంట్ గతంలో నెహ్రూ యువ కేంద్ర అనే పిలిచేవారు, ఇప్పుడు మేరా యువ భారత్ అని చెప్పి పిలుస్తున్నారు. మన డిపార్ట్మెంట్ యువజన సంఘాలు మరియు యువత 15 నుంచి 29 లోపల ఉన్న యువతకి సంబంధించి ఏ ప్రోగ్రామ్ అయినా కానీ, ఏ కార్యక్రమం అయినా కానీ, దానికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం కానీ, కల్చరల్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎన్ని ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు యూత్ అది మేము చూస్తూ ఉంటాము. ఆ వెల్ఫేర్ యాక్టివిటీస్లో మేము పాల్గొంటూ ఉంటాము. అదేవిధంగా మాకు సెంట్రల్ గవర్నమెంట్ పైన మాకు ఇచ్చే నిర్దేశం ప్రకారం మాకు ఇచ్చే ఫండ్స్ని యూటిలైజ్ చేస్తూ యువతకి దోహదపడేలాగా మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రతి జిల్లాల్లో కూడా మన ఆఫీస్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్స్ అని. వాళ్ళు ఉన్న నెట్వర్క్, మాకు వాలంటీర్స్ కూడా ఉంటారు. ఆ వాలంటీర్స్ త్రూ, యువజన సంఘాల త్రూ మేము యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం.
1: ఇప్పుడు అంతర్జాతీయ యువజన దినోత్సవం ఉంది కదా, ఈ సందర్భంగా మీరేమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారా?
2: మేము ఇంటర్నేషనల్ యూత్ డే కానీ, నేషనల్ యూత్ డే గాను మేము ప్రతి జిల్లాల్లోనూ దీని సందర్భంగా ఒక యాక్టివిటీ నిర్వహిస్తూ ఉంటాము. ఒక కాలేజ్లో కానీ లేకపోతే యువజన సంఘంతో కానీ ఒక కార్యక్రమం పెట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ కానీ, లేకపోతే యువత ఎంత ముఖ్యమో, ప్రాముఖ్యమో మన దేశానికి, భవిష్యత్తుకి, దాని గురించి మేము మాట్లాడి దానికి యువతకి సందేశం ఇచ్చేలాగా ఒక రిసోర్స్ పర్సన్ కూడా పిలిపించి మనం వాళ్ళకి సందేశం ఇస్తూ ఉంటాం.
1: జిల్లా స్థాయి ఆడిన క్రీడాకారుణ్ణి

0: ఏ విధంగా ప్రోత్సహిస్తారు, అంటే అతనికి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి?
1: వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ అంటే అండి, ఇప్పుడు వాళ్ళకి ఒక మెమెంటో, ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తాం. అదే విధంగా మేము డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అని ప్రతి జిల్లాలో ఉంటాయి, దాని కింద వేరియస్ కోచెస్ ఉంటారు, వాళ్ళతో మేము కొలాబరేట్ అయ్యి కోఆర్డినేట్ చేసుకుని అక్కడ మంచిగా క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా ఫ్రీ కోచింగ్ కావాలా, జనరల్లీ ఫ్రీగానే ఉంటుందండి కోచింగ్ జిల్లాల్లో. సో వాళ్ళకి ఫ్రీ కోచింగ్, వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్, ఇంకా మంచి టాలెంటెడ్ వాళ్ళని మన కలెక్టర్ గారికి దగ్గరకు తీసుకొని వెళ్తూ ఉంటాం. అదే విధంగా లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ దగ్గర కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి రికగ్నిషన్ వచ్చేలాగా చేస్తూ ఉంటాం. అదే విధంగా మేము రీసెంట్ గా లాస్ట్ ఇయరే అస్మిత ఉమెన్ లీగ్ అని కూడా పెట్టామండి. అస్మిత అందులో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అస్మిత లీగ్స్ వాళ్ళు కండక్ట్ చేసి వాళ్ళకి ఒక అస్మిత ఒక ఐడి కూడా ఇచ్చి, ఆ ఐడితో వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ దేశం వ్యాప్తంగా యూజ్ చేసుకునేలాగా కూడా మేము వాళ్ళకి అవకాశం కల్పించాం.
0: సరే, ప్రధానంగా ఇప్పుడు నషాముక్త అభియాన్ దానిలో భాగంగా మీ డిపార్ట్మెంట్ నుంచి మీరు చేస్తున్న కార్యక్రమాలు.
1: సార్, నషాముక్త అభియాన్ అనేది ఒక మహోత్తర కార్యక్రమం చేస్తున్నారు సార్. ఆగస్ట్ 2nd మన ప్రధానమంత్రి మోడీ గారు మొత్తం ఇండియా వైడ్ ఒక మంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు సార్. 10,000 locations లో 1,00,000 మంది యూత్ పైగా ఆ VC లో ఆయన వర్చువల్ గా ఆయన స్పీచ్ ఇచ్చారు. మన పర్టికులర్ గా సీఎం గారికి, గవర్నర్ గారికి, ఇంకా అన్ని చోట్ల కూడా చేయమని కూడా చెప్పారు. అదేవిధంగా మన లోక్ భవన్ లో అబ్దుల్ నజీర్ గారి కూడా మనకు పిల్లలతో ప్లెడ్జ్ చేయించారు సార్, 1,00,000 ప్లెడ్జ్ల దాకా. అంటే నేను ఈ మాదక ద్రవ్యాలను నేను ఎంకరేజ్ చేయను, అదేవిధంగా నా ఫ్రెండ్స్ తో కూడా నేను ఎంకరేజ్ చేయించను అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం పెట్టి, అదేవిధంగా మనకు జిల్లాలో కూడా కాంపిటీషన్స్ నిర్వహించారు. ఫోక్ సాంగ్, ఫోక్ డాన్స్, నాటికలు మెయిన్లీ, ఐ మీన్ స్కిట్స్, దాని త్రూ వాళ్ళకి రికగ్నిషన్ ఇచ్చి విన్ అయిన వాళ్ళు. అదేవిధంగా వాళ్ళని స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా తీసుకుని వెళ్లే ప్రోగ్రామ్ ఇప్పుడు మనం చేస్తున్నాము. ఆ విధంగా నషాముక్తి అభియాన్ ముఖ్యంగా 2047 కి మొత్తం డ్రగ్ ఫ్రీ ఇండియాగా చేయాలని చెప్పేసి UNODC, యునైటెడ్ నేషన్స్ డ్రగ్ అండ్ క్రైమ్స్ విభాగం గాని, NIDA గాని, వీళ్ళందరూ రికమెండేషన్స్ తీసుకుని ఇక్కడ ఈగల్ డిపార్ట్మెంట్ కూడా మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ డ్రగ్స్ వద్దు బ్రో అని క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆ క్యాంపెయిన్ తో కూడా ఇది కంబైన్ చేసి కోఆర్డినేట్ చేస్తున్నట్టు చేసుకుని ముందుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. EVYLD అనేది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ అని, అది కానీ పార్టిసిపేట్ చేస్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్. పిఎం మోడీ గారిని దగ్గర నుంచి చూసి ఆయన స్పీచ్ వినొచ్చు, మన ఐడియాస్ ని మనం చెప్పచ్చు, అదే ఆ ఐడియాస్ ని బడ్జెట్ లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో కూడా చెప్పారు, వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ లో ఎవరైతే ప్రెజెంటేషన్ ఇచ్చే వాళ్ళ ఐడియాస్ చెప్పారో ఆ ఐడియాస్ మేము ఇంప్లిమెంట్ చేస్తామని కూడా అన్నారు. నేషనల్ యూత్ ఫెస్టివల్, స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాలు జరుగుతుంటాయి ప్రతి ఏటా, గత 3 సంవత్సరాల నుంచి ఢిల్లీలో జరుగుతుంది మారత్ మండపంలో. దానికి సెప్టెంబర్ అక్టోబర్ లో స్టార్ట్ అవుతుంది డిస్ట్రిక్ట్ లెవెల్లో, క్విజ్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి, తర్వాత ఎస్సే ఉంటుంది, తర్వాత స్టేట్ లెవెల్లో ఆ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు ఒక డిస్కషన్ ఇవ్వాలి, ఒక ప్రెజెంటేషన్ ప్రెజెంట్ చేయాలి, ఒక థీమ్స్ ఇస్తారు, 10 థీమ్స్, స్టార్ట్అప్ పైన, లేకపోతే ఐ మీన్ రూరల్ యూత్ పైన, ఇట్లా 10 థీమ్స్ లో వాళ్ళ యొక్క ఐడియాస్ ని ప్రెజెంటేషన్ రూపంలో ఇస్తారు. అలాగే 50 మంది పిల్లల్ని సెలెక్ట్ చేస్తారు డిస్ట్రిక్ట్ లెవెల్లో. లాస్ట్ టైం వాళ్ళని సెలెక్ట్ చేసి గవర్నర్ గారిని దగ్గర కూడా ప్రెజెంట్ చేశాను. అలాగే వాళ్ళకి ఫ్రీగా ట్రావెల్ ఇచ్చి వాళ్ళు ఢిల్లీకి పంపుతారు, అక్కడ మంచి అకామిడేషన్ ఇచ్చి అక్కడేమొచ్చి జనవరి 9th, 10th, 11th వాళ్ళు ప్రెజెంట్ చేస్తారు ఒక్కొక్క థీమ్ పైన. వాళ్ళలో బెస్ట్ ఐడియాస్ ని ఒక ప్రెజెంటేషన్ లో కంపైల్ చేసి వాళ్ళల్లో ఆ 10 థీమ్స్ లో 10 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తారు. ఆ ప్రెజెంటేషన్స్ ని తీసుకొని జనవరి 12th మోడీ గారు వస్తారు. వచ్చినప్పుడు ఈ ప్రెజెంటేషన్స్ అన్ని 10 ప్రెజెంటేషన్స్ మోడీ గారు ముందు ప్రెజెంట్ చేస్తారు. సార్, స్టార్ట్అప్ ముందు ఇట్లా చేయొచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ పైన ఇలా చేయొచ్చు, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ పైన ఇలా చేయొచ్చు అని చెప్పి ఆ 10 ప్రెజెంటేషన్స్ ప్రెజెంట్ చేస్తారు. ఇవేంటంటే యూత్ యొక్క ఐడియాస్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, 17 గోల్స్, అందులో ఏంటి మినిమం ప్లాస్టిక్ వేస్ట్ నిర్మూలం, లేకపోతే మీరు అడిగారు టెక్నికల్ స్కిల్స్, సో యూత్ అండ్ టెక్నికల్ స్కిల్స్, ఇట్లా 10 థీమ్స్ ఉన్నాయి. ఈ 10 థీమ్స్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రెజెంటేషన్స్ ఇస్తారు. మన ఆంధ్ర నుంచి 50 మంది పిల్లలు సెలెక్ట్ అవుతారు, ఒక టీమ్ లో 2 ఉంటారు, 3 ఉంటారు, అక్కడ ప్రెజెంట్ చేస్తారు. అక్కడ ప్రెజెంట్ చేసి ఫస్ట్ ఈ అంటే 12th జరిగే ముందు కార్యక్రమంలో వాళ్ళని ఫిల్టర్ చేస్తారు. అక్కడ ఎక్స్పర్ట్స్ కూడా వస్తారు, సుభాష్ పాలేకర్ గారు, ఇట్లా చాలా మంది ఎక్స్పర్ట్స్ వస్తారు. వాళ్ళు ముందు ప్రెజెంట్ చేసినప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఈ థీమ్ బాగుంది అని. సో ఆ థీమ్ ని కంపైల్ చేస్తారు, అంటే ఈ 50 మంది ఐడియాస్ ని కూడా ఇంప్లిమెంట్ చేసేలా ఒక్కొక్క ప్రెజెంటేషన్ చేస్తారు 10 థీమ్స్ పైన. ఆ 10 థీమ్స్ మోడీ గారు చూస్తారు ఐడియాస్ ని.
0: ఇది ఎలా అప్లై చేసుకోవాలి పిల్లలు?
1: ఇది మన వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ క్విజ్ అని చెప్పేసి.

0: వచ్చి మన సెప్టెంబర్ అక్టోబర్ లో ఓపెన్ అవుతుంది. అది ఎంట్రీ లెవెల్ క్విజ్, తర్వాత ఎస్ఏ ఉంటుంది, ఎస్ఏ తర్వాత ప్రెజెంటేషన్ స్టేట్ లెవెల్లో, ప్రెజెంటేషన్ తర్వాత డైరెక్ట్ గా ఢిల్లీకి సెలెక్ట్ అవుతారు. వాళ్ళకి మంచిగా యూనియన్ మినిస్టర్ తో డిన్నర్ ఉంటుంది, ఒక రోజు ప్రధానమంత్రి సంగ్రహాలయం ఉంటుంది, పిఎం మ్యూజియం, అక్కడికి తీసుకుని వెళ్తారు. అంటే ఢిల్లీ ట్రిప్ కూడా ఉంటుంది. సో వాళ్ళకి ఒక మంచి అకామిడేషన్ ఇస్తారు. చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక యూత్ డెఫినెట్లీ వీబీవైఎల్డీకి వెళ్ళాలి. సో అలా వెళ్ళాలి అంటే ముందు ఇక్కడ మైభారత్ వెబ్సైట్ లో ఓపెన్ అయ్యి రిజిస్టర్ అయ్యి ఆ క్విజిన్ అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ అయ్యి వెళ్ళాలను. AAAT ఇడుపుల పాయల్లో దాదాపు 13 మంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్ టైం. అంటే నేను కూడా వెళ్ళాను, నాకు కూడా అవకాశం వచ్చింది, యాజ్ ఎ డ్యూటీగా వెళ్ళాను. ఏపీ కంటింజెంట్ నుంచి చాలా డిసిప్లైన్డ్ గా వచ్చి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇంకో పక్క ఫోక్ సాంగ్, ఫోక్ డాన్స్ కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఫోక్ డాన్స్ ఫోక్ సాంగ్ రిప్రజెంట్ చేస్తారు. ఇదంతా భారత మండపంలోనే జరుగుతుంది. మినిస్టర్స్ వస్తూ ఉంటారు, టాప్ పల్కీ శర్మ ఉన్నారు కదా, వాళ్ళ ఫేమస్ యాంకర్, ఆవిడ వచ్చారు, మన ఆస్ట్రోనాట్ శుభం శర్మ గారు వచ్చారు. సో ఇట్లా టాప్ మినిస్టర్స్ విఐపీస్ అందరూ వచ్చి యూత్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో మన దగ్గర నుంచి రవినాయుడు గారు వచ్చారు, పుల్లల గోపీచంద్ గారు వచ్చారు, మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు, వచ్చి చూసి వెళ్లారు అదంతా.
1: ఇప్పుడు యువజన వ్యవహారాలు అనగానే రకరకాల పథకాలు ఉన్నాయి. ఇప్పుడు పథకాల్లో ఇప్పుడు కొంతమందికి ఆ పథకాల మీద అవగాహన లేక, వాళ్ళు రుణాలు ఎలా పొందాలో తెలియక, వాళ్ళు స్వయంగా వాళ్లే వ్యాపారంలో అభివృద్ధి రావడం కానీ లేకపోతే ఉద్యోగాలు అభివృద్ధి రావడానికి కానీ కొంతమంది అవగాహన లేక ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. అలాంటి వారికి మీ డిపార్ట్మెంట్ చేస్తున్న సేవ
0: సార్? ఇప్పుడు ముఖ్యంగా మీరు అన్నారు అవగాహన తక్కువ అయిందని. ఇప్పుడు మనం అందుకనే ఏమొచ్చి ఇప్పుడు ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది సార, డిజిటల్ ప్రెజెన్స్. ఇప్పుడు మన ఫోన్ లోనే అందరికి తెలిసిపోతుంది ఇన్ఫర్మేషన్ మొత్తం. సో మన మైభారత్ కూడా నెహ్రూ యువ కేంద్రం ముందు ఫిజికల్ ప్లాట్ఫామ్ లోనే ఉండేది. ఇప్పుడు మైభారత్ ని మార్చి ఫిజికల్ ప్లాట్ఫామ్, ఫిజికల్ ప్లస్ డిజిటల్. అంటే మేము చేసే ప్రతి ప్రోగ్రామ్ మేము ఈవెంట్స్ ఆన్లైన్ లో మేము పెడతాం, అప్లోడ్ చేస్తాం. అదే విధంగా ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా, సపోజ్ మేము ఇస్రో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసాం బెంగళూరు దగ్గర. సో అదే విధంగా ఇస్రో మొన్న రీసెంట్ గా లాంచ్ చేసిన రాకెట్ కూడా చెన్నై నుంచి ఒక 50 మంది పిల్లలు వచ్చారు ఆన్లైన్ లోనే అప్లై చేసుకొని. సో ఆన్లైన్ లోనే అప్లై చేసుకొని వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ కానీ, మేమంతా కూడా ఆ డేటాని ఎన్ఐసి వెబ్సైట్ myBharat.gov.in అని ఉంది, అందులో వాళ్ళు ఈజీగా చూసుకునే విధంగా మేము పెట్టాం సార్. అదే విధంగా మనం కూడా ఆపర్చునిటీస్, మన ఆఫీస్ కి వస్తే డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ కానీ మన టీమ్ కానీ, మేమంతా ఒక లైన్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ అయి ఉంటాం. అంటే స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, లేకపోతే ఇంకా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కమిటీస్, మీరు అన్నారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, డిఐసి అంటారు ఎంప్లాయ్మెంట్ కానీ, ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి రైట్ నౌ అండ్ ఏ వెబ్సైట్స్ ఉన్నాయి అండ్ జాబ్ మేళాస్, రెగ్యులర్ గా మేము జాబ్ మేళాస్ కోఆర్డినేట్ చేసుకుని యూత్ ని అందరినీ ఈ ఫలానా ఫలానా డేట్ లో టైమ్ లో ఉంది మీరు రండి అని చెప్పి మా నెట్వర్క్ కి మేము పాస్ ఆన్ చేసి, వాళ్ళు కూడా వాళ్ళ నెట్వర్క్ త్రూ పాస్ ఆన్ చేసి, మా డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ఒక కనీసం ఒక ఇద్దరు ముగ్గురికి ఒక వారంలో జాబ్స్ ఇప్పించేలాగా ట్రై చేయడం. సో ఈ విధంగా మేము ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో రెండు కూడా కోఆర్డినేట్ చేసుకుని, ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్తూ ఉంటాం.
1: ఉజ్వల్ గారు, మీరు చివరిగా యువతకి ఇచ్చే సందేశం?
0: ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చే చాలా ధన్యవాదాలు సార్ మీకు. అదే విధంగా యువతకి మీ శ్రోతల ద్వారా నేను ఏం వినవించుకోవాలనుకుంటున్నాను అంటే myBharat.gov.in, మేరా యువ భారత్ లో అందరూ 15 నుంచి 29 యూత్ అందరూ రిజిస్టర్ అయ్యి అందులో ఉన్న అవకాశాలు హద్దులు లేవు. స్పేస్ నుంచి అగ్రికల్చర్ వరకు, ఇంటర్న్షిప్స్ వరకు, అంటే ఆకాశం నుంచి భూమి వరకు హద్దు లేని అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మనం ఒక రైట్ వేలో ఈ అవకాశాలని పొందుపరుచుకొని ముందుకు వెళ్లాలని చెప్పేసి నా కోరిక, ఆకాంక్ష. అదే విధంగా దీన్ని ప్రోత్సహించాలని చెప్పి పైన నుంచి కూడా గవర్నర్ గారు అన్ని యూనివర్సిటీస్ కి లెటర్ రాశారు, హయ్యర్ ఎడ్యుకేషన్ రాశారు, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రాశారు, స్కూల్ ఎడ్యుకేషన్ రాశారు, అందరూ లెటర్స్ రాశారు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి కూడా రాశారు. అదే విధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ, కలెక్టర్స్ కి రాశారు. సో మనకు గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కటి చేశారు. మనం ఏం చేయాలంటే జస్ట్ రిజిస్టర్ అయ్యి అందులో ఉన్న యాక్టివిటీస్ లో ఎన్రోల్ అయ్యి పార్టిసిపేట్ చేసి మీకు ఒక మంచి ఎక్స్పీరియన్సెస్ రావాలి, మంచి యువత ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను.
1: చాలా సంతోషం సార్. మైభారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారు చాలా విలువైన సమాచారం అందించారు. నమస్కారం సార్.
0: నమస్తే సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, యువతకు అవగాహన ఈ అంశం గురించి, మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర

0: సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా మీరు కోరిన పాటలు వినొచ్చు. అందుకు మా వాట్సాప్ నంబర్కి మీ పేరు, ఊరు, చిత్రం పేరు, చిత్రం లేని పాట పేరు మా వాట్సాప్ ద్వారా పంపినట్లయితే మీరు కోరిన పాటను మేము ప్రసారం చేస్తాం. మీ పూర్తి వివరాలు తెలియచేయవలసినటువంటి మా వాట్సాప్ నంబర్ 7901084415. నంబరు మరోసారి 7901084415. వింటూనే ఉండండి 102.7 MHz పై.

అభిరుచి. హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు ఇప్పుడు వింటారు. నంబర్ గుర్తుంది కదా, 7901084415. ఈ నంబర్కి వెంటనే ఒప్పు మీ యొక్క పూర్తి వివరాలతో కూడినటువంటి సందేశాన్ని మాకు పంపించినట్లయితే మీరు కోరిన పాటను మేము ప్రసారం చేస్తాం. వెంటనే ఉన్నది 102.7 MHz పై. హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు పంపించినటువంటి మెసేజెస్ ఇప్పుడు చదువుతాను. గుడ్ ఈవినింగ్, సింహపురి ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్లో నుంచి మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న వాళ్ళు హైదరాబాద్ నుంచి బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్ కోరుతున్నారు. తప్పకుండానండి, మీరు కోరినట్లే మంచి పాట ప్రసారం చేస్తాం. అలాగే మరొక శ్రోత కోరుతున్న మెసేజ్, మా కోసం ఏదైనా ఒక మంచి పాట హలో అభిరుచిలో ప్రసారం చేయండి అంటూ కోరుతున్న వాళ్ళు పుట్టపాక మిరియాల తిరుమలయ్య, ఆండాళ్ళు చంద్రశేఖర్, శ్రీకాంత్ కోరుతూ ఉన్నారు. అలాగే మరొక శ్రోత, హలో అభిరుచిలో మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర శ్రీనివాస్, ఉన్న వెంకటేశం, శివకోటి, శేఖర్ కోరుతూ ఉన్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసం మంచి పాట ప్రసారం చేస్తాం. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. ఆకాశవాణి వారికి నమస్కారాలతో మాకు, మా కుటుంబ సభ్యులకు, మా గ్రామ ప్రజలందరికీ కూడా ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అని అంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం నుంచి తరాలపల్లి గ్రామం నుంచి కోరుతున్నారు. జరుపోతుల బుచ్చయ్య గారు కోరుతున్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసం ఒక మంచి పాట ప్రసారం చేస్తాం. జాబిలమ్మ నీకు అంత కోపమా, ఈ చిత్రంలోని ఒక మంచి పాట ఇప్పుడు వింటారు.

ఇంటిని ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు ఇప్పుడు వింటూ ఉన్నారు. ఇప్పుడు మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ చదువుతాను. హలో అభిరుచికి స్వాగతం. మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోచి, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా, ముసాపేట నరేష్ మరియు గ్రామ ప్రజలు కోరుతూ ఉన్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసం మీరు మెచ్చినటువంటి ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేస్తాను. అలాగే మా అందరి కోసం ఏదైనా చిత్రం నుంచి ఒక మంచి పాట ప్రసారం చేయండి. సింహపురి వారికి మా నమస్కారాలతో కోరుతున్నారు. బాలు బుచ్చిరెడ్డిపాళెం నుంచి కోరుతున్నారు. అలాగేనండి బాలుగారు. అలాగే మరొక శ్రోత మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి, యశోద, జానకి, రాజు కోరుతూ ఉన్నారు. అలాగే మరొక శ్రోత ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వారికి అభినందనలతో హలో బిరుచిలో మా కోసం ఏదైనా చిత్రం నుంచి ఒక మంచి పాట వినిపించండి అంటూ, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, ఋషికేశవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, రమణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసంగా ఒక మంచి పాట వచ్చేస్తుంది, వినండి.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బిఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం Form 6 నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి

0: ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ ఏఈఆర్ఓ బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. పార్లమెంట్లో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య బిల్లు 2026కు రాజ్యసభ ఈరోజు ఆమోదం తెలిపింది. స్వతంత్ర ఏకరీతి ట్రిబ్యునల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి బిల్లును తీసుకువచ్చామని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. భారతదేశ బయోటెక్నాలజీ ఎకోసిస్టంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ పిలుపునిచ్చారు. పార్లమెంట్లో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి స్పందించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని ఆయన ప్రతిపక్షాలను కోరారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఎస్సీ సమావేశం అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో కిరణ్ రిజిజు ఈరోజు మాట్లాడుతూ విద్యార్థుల నిరసనలపై కేంద్ర మంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేసేందుకు వీలుగా సభ సజావుగా పనిచేసేందుకు అనుమతించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటరీ చర్చలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ వెనుకాడలేదని ఆయన ఈ సందర్భంగా వెల్లడిస్తూ
1: दिल्ली में और देश भर में जो भी छात्र से संबंधित अभी जो भी आंदोलन चल रहे हैं उसका चर्चा हो सकते हैं। मेरा अनुरोध है कांग्रेस पार्टी और विपक्ष के साथियों को कि जब छात्र आंदोलन को लेकर के सरकार चर्चा के लिए तैयार है तो आप बिल्कुल चर्चा के दौरान हंगामा नहीं करेंगे और गृह मंत्री जी का सरकार का जवाब पूरी तरह से सुनेंगे.
0: బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య బిల్లు 2026కు రాజ్యసభ ఈరోజు ఆమోదం తెలిపింది. లోక్సభ ఇప్పటికే ఈ బిల్లును ఆమోదించింది. ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా చట్టపరమైన వ్యవస్థను ఆధునీకరించడమే లక్ష్యంగా ఉన్న ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. బ్యాంకర్ల పుస్తకాలకు సంబంధించిన సాక్ష్యాల విషయంలో ఒక చట్టాన్ని తీసుకురావడం, దానిని సమకాలీన డిజిటల్ బ్యాంకింగ్ పద్దతులకు అనుగుణంగా మార్చడం ఈ బిల్లు లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ బిల్లు ఒక గొప్ప సంస్కరణాత్మక చర్య అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇది దేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లడంలో సహాయపడుతుందని తెలిపారు. నేడు భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేయడంలో అద్భుతమైన పురోగతి సాధించిందని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ
2: The bill, among various other things that it wants to do, provides for a technology-neutral legal framework for bankers' books. It recognizes

0: recognizes electronic and digital banking records. It standardizes the certification process, facilitates the admissibility of electronic banking records. It permits authentication through manual, digital and electronic signatures. It also therefore strengthens the statutory protection.
1: భారతదేశ బయోటెక్నాలజీ ఎకో సిస్టమ్ లో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బయోటెక్నాలజీ లైఫ్ సైన్సెస్ రంగాలలో స్వదేశీ ఉత్పత్తులు సాంకేతికతలను ప్రోత్సహించేందుకు, పరిశ్రమల విస్తరణను బలోపేతం చేసేందుకు ప్రైవేట్ భాగస్వామ్యం అవసరమన్నారు. ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ది నుండి వాణిజ్యీకరణ దశకు వేగంగా చేరుకోవడానికి భారతదేశ స్వదేశీ బయోటెక్నాలజీ సామర్థ్యాలు పరిశ్రమ పెట్టుబడిదారుల మధ్య బలమైన సంబంధాలను నిర్మించాల్సిన అవసరం ఉందని జితేందర్ సింగ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గత దశాబ్దంలో ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ స్థూల వాణిజ్య విలువ 422 కోట్ల రూపాయల నుండి 155,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ పోర్టల్లో 12 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు, వాటిలో 2 లక్షలకు పైగా మహిళల నేతృత్వంలో ఉన్నాయని, అలాగే 42,000కు పైగా అంకుర సంస్థలు నమోదయ్యాయని సామాజిక మాధ్యమ పోస్టులో ఆయన ఈరోజు పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో ఈ ప్లాట్ఫామ్ పోటీని పెంచిందని, ధరల నిర్ధారణను మెరుగుపరిచిందని కేంద్ర మంత్రి చెప్పారు. వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా దార్శనికతను ప్రోత్సహిస్తూనే ఈ ప్లాట్ఫామ్ ప్రభుత్వ మార్కెట్లను ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, మహిళా పారిశ్రామికవేత్తలకు మరింత అందుబాటులోకి తెచ్చిందని పీయూష్ గోయల్ వెల్లడించారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో దేశ ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. వికసిత భారత నిర్మాణానికి తమ సమిష్టి సంకల్పాన్ని తెలియజేయాలని పిలుపునిచ్చారు. దేశానికి త్రివర్ణ పతాకం గర్వకారణమని సామాజిక మాధ్యమంలో నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సంవత్సరం వందే మాత్రం గేయం 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు 2026ను లోక్సభ ఈరోజు ఆమోదించింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ఈ బిల్లు ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. ఉదయం లోక్సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాల నిరసనల మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ట్రిబ్యునల్ సంస్కరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రిబ్యునల్ సంస్కరణ బిల్లు ఉద్దేశం కోర్టుల స్థానాన్ని భర్తీ చేయడం కాదని, ఆధునిక పాలనలో వాటికి అనుబంధ సంస్థలుగా పనిచేయడమేనన్నారు. స్వతంత్ర ఏకరీత ట్రిబ్యునల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఈ బిల్లును తీసుకువచ్చామని తెలిపారు. పాలన, నియామకాలు, సంస్థాగత స్వాతంత్ర్యం, పారదర్శకత, సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే ఈ బిల్లు లక్ష్యమని మేఘ్వాల్ వివరిస్తూ,
2: I want to move or leave to introduce a bill to improve the efficiency, ensure independence, transparency and uniformity in the qualification, appointment, term and conditions of service of chairperson and members of various tribunals, the administration and functioning of the tribunal, to establish a national tribunal commission and to make consequential amendment in related enactments and for matters connected therewith or incidental thereto.
1: మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తమ ఆదాయాన్ని పెంచుకునే దిశగా భారతీయ నేత కార్మికులు, రూపకర్తలు వ్యవహరించాలని కేంద్ర జౌళి శాఖ కార్యదర్శి నీలం షామీరావు అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ చేనేత డిజైనర్ల సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చేనేత రంగంలో డిజైన్కు కీలక పాత్ర ఉందని పేర్కొన్నారు. ఉత్పత్తుల డిజైన్లను మెరుగుపరచడం ద్వారా నేత కార్మికులు తమ అమ్మకాలను పెంచుకోవచ్చని సూచించారు. చేనేత రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న దేశవ్యాప్త నేత కార్మికులు, రూపకర్తలను ఆమె ఈ సందర్భంగా అభినందించారు. ఈ సంవత్సరం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, జాతీయ గేయం వందే మాత్రం 150 ఏళ్ల ఉత్సవాలతో పాటు 2047 నాటికి వికసిత భారత నిర్మాణంలో యువశక్తి కృషిని ప్రముఖంగా చాటిచెప్పనున్నాయి. న్యూఢిల్లీలో పాత్రికేయులతో ఈరోజు రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం వేడుకల్లో వందే మాత్రం 150 ఏళ్ల ఉత్సవాలు ఒక ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చెప్పారు. ఎర్రకోటపై నుంచి దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం చేసిన అనంతరం ఎన్సీసీ క్యాడెట్లు, మైభారత్ వాలంటీర్లు జాతీయ గీతాన్ని ఆలపిస్తారని తెలిపారు. ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో MI-17 హెలికాప్టర్లు పాల్గొంటాయని రాజేష్ కుమార్ సింగ్ వెల్లడించారు.

0: రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది. రేపటి వరకు హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, విదర్భ, మేఘాలయ, అసోంలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళం, మాహే, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లలో మరో 24 గంటల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది. రానున్న 2 రోజుల్లో ఒడిశా, పుదుచ్చేరి, రాయలసీమ, తెలంగాణ, గుజరాత్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. స్టాక్ మార్కెట్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 78,499 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 43 పాయింట్ల లాభంతో 78,542 వద్ద ముగిసింది. నిఫ్టీ 13 పాయింట్ల లాభపడి 24,583 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.31 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 84.33 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర 4,340 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంటులో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య బిల్లు 2026కు రాజ్యసభ ఈరోజు ఆమోదం తెలిపింది. స్వతంత్ర ఏకరీతి ట్రిబ్యునల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి బిల్లును తీసుకువచ్చామని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. భారతదేశ బయోటెక్నాలజీ ఎకోసిస్టంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: దేశభక్తి గీతం విన్నారు.
1: బహుజన సుఖాయ తన సంకల్పం ఆకాశవాణి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కాని ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయాత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారం.

0: షార్ట్ వేవ్ ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరి కొంచెం సేపట్లో పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మీరు ఇంతవరకు విన్న ఈ పాట ఘంటసాల పి సుశీల పాడిన గోవుల గోపన్న చిత్రం నుంచి, కొసరాజు రచన. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఘంటసాల పీలీల పాడిన పాతాళ భైరవి చిత్రం నుంచి, పింగళి రచన.

పాపములు కలకల కోకిల గీతములే ఆలాపనలు సల్లాపములు

భయని అంటాడొకడు, ఏ భయని అంటాడొకడు, మతాలు భాషలు వేరైనా

0: la la la la la la la la la la la la la la la la la la la la
1: కార్యక్రమంలో ఇప్పుడు ఘంటసాల పీసుశీల పాడిన మూగ మనసులు చిత్రం నుంచి ఆత్రేయ రచన.

కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన నీరాజనం చిత్రం నుంచి, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన.

మీరు ఇంతవరకు పాత తెలుగు చిత్ర గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11:00.